ప్రపంచ వ్యాప్తంగా వింటున్న రేడియో సురభి శ్రోతలారా, మీకందరికి స్వాగతం, సుస్వాగతం. ఆదివారం సాయంత్రం అయిందంటే మనకు తెలుసు ఎలా ఉంటుందో మన మనోస్థితి. పూర్తి వారము పిల్లల్ని అటు ఇటు తీసుకెళ్లి వాళ్ళ బాగు ఊళ్ళు చూసి ఈ వారాంతంలో మీరు ఎన్నెన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటారో, ఎన్నో ఈవెంట్స్, ఫంక్షన్స్, తర్వాత మన డాలస్ లో జరిగే కార్యక్రమాలకి హాజరవుతూ ఉంటారు. ఆ తర్వాత ఈ సాయంత్రం అయ్యేసరికి ఒకలాంటి దిగులు మీలో ప్రవేశించుంటుంది. ఆల్రెడీ మండే నుంచి మళ్లీ మీరు మీ దైనందిక వృత్తిని, వృత్తి ధర్మాన్ని అనుసరించి మీరు మళ్లీ మీ కార్యాలయానికి వెళ్ళాలి, లేకపోతే మీ వ్యాపారాలు చూసుకోవాలి అనే ఆ చింత నుంచి మిమ్మల్ని బయట పెట్టేందుకు నేను చేస్తుంటాను. మీ ఇక్బాల్, మీ ఆర్జే ఇక్బాల్ ఇక్బాల్తో ఆ రోజుల్లో అనే కార్యక్రమం, మీకు అందరికీ తెలుసు ఏమిటి అంటే, మనం అన్ని చాలా చాలా విషయాలు ఏంటి, ఆనాటి పాత విషయాలు సినీ రంగానికైనా, సాహిత్య రంగానికైనా, హిస్టరీకి సంబంధించిందైనా, ఏదైనా సరే మనం మామూలుగా మాట్లాడుకుంటుంటాం, పాటలు వింటూ ఉంటాం కాబట్టి. అలాగే ఈసారి కూడా మనం అందులోకి ప్రయాణిద్దాం. అలాగే ఈసారి మనకు పద్య విభాగం కూడా ఉండబోతుంది. పద్య విభాగంలో మనకు పద్యాలు కూడా వినే అవకాశం ఉంటుంది కాబట్టి. కానీ మొట్టమొదటిగా ఈ పాటతో మనం మన కార్యక్రమాన్ని ఆరంభించేద్దాం. అలాగే మీకు ఏదైనా పాట వినాలి అని ఉంటే, పాత పాటలు, అనాటి మా పాత మధురాలు, తప్పకుండా మీరు ఫోన్ చేయాల్సిన నంబర్ తెలుసు కదా, 9726361966. ఓకే, ఈ పాటతో మనం ఇవాళ కార్యక్రమం మొదలెట్టేస్తున్నాం. ఈ పాట ఏ సినిమాలోదో తెలిస్తే చెప్పండి. ఈ పాట విన్న తర్వాత మీకు ఇదే ఇలాంటి ట్యూనింగ్ తోని ఒక దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటా ఒక సినిమాలో ఒక పాట వచ్చింది, అదేమన్నా గుర్తుకొస్తే అది కూడా చెప్పండి. ఎందుకంటే ఈ పాట ఇప్పుడు మీకోసం.

హలో అండి, లక్ష్మి గారు మీరు ఆనేరు వచ్చేసారు, ఇందాక మాట్లాడుతున్నారు. హలో, ఓకే, సో కాల్ కట్ అయినట్టుందండి లక్ష్మి గారు. ఓకే, సో ఇందాక నేను నా కార్యక్రమానికి ముందులో ఒక చిన్న మ్యూజిక్ వేస్తాను కదా, షెహనాయితో ఉండేది, అది ఏ సినిమా అని అడిగారు లక్ష్మి గారు. నేను ఆ సమాధానం అయితే చెప్పాను ఆవిడికి, కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, వింటున్న వాళ్ళకి చాలా మందికి తెలిస్తే అనుకుంటున్నాను, మళ్ళీ ఒకసారి వినిపిస్తాను. ఇది

గుర్తొచ్చిందా ఇది ఏ సినిమాలోది? తర్వాత ఇది చాలా బాగా ప్రసిద్ధంగా ఉండేది ఒకప్పుడు మనకి టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ, అప్పటి దూరదర్శన్ ప్రేక్షకులకి. అయితే ఇది ఏ సినిమాలోది ఆ నేపథ్య సంగీతం అన్నది మీరు ఎవరు చెప్పగలరు చూద్దాం. సరే, ఇందాకటి పాట మంచి చెడు సినిమా, మంచి చెడు నుంచి రేపంటి రూపం కంటి ఈ పాట విన్నాం కదా. ఈ పాట ఇదే ట్యూనింగ్ తో ఇంకో పాట నాగార్జున సినిమా అది, అది అది ఏ పాట గుర్తుకొస్తే చెప్పండి. సరే, మనం ఏం చేద్దాం ఇప్పుడు, ఒక ఇక్బాల్ తో ఆ రోజుల్లో కాబట్టి అంటే మనం ఒక పద్య విభాగానికి కూడా వెళ్తాము. ఈ పద్య విభాగానికి వెళ్లే ముందు సరే, మన పద్యాన్ని దాదాపు 1950లో వచ్చినటువంటి ఒక పాట ఉంటుంది. ఆ పాటకి మనం ఆదాన ప్రదానంలో అది వినిపిస్తాను, కానీ ఇవాళ ఆదాన ప్రదానాలు కూడా ఉండబోతున్నాయి చెప్పడానికి. సరే, నేనైతే ఇప్పుడు మనం పద్య విభాగం

0: లోకి వెళ్ళిపోదామండి. జాగు చేయకుండా ఈ పద్యం నేను వినిపిస్తాను. ఇది ఎవరికి సంబంధించినది? ఇందులో డైలాగ్స్ కూడా మీరు వినవచ్చు. అయితే ఇది ఏ కథకి సంబంధించింది, ఏ సందర్భం అన్నది మీరు చెప్పగలగాలి. చూద్దాం, జాగ్రత్తగా వినండి.
1: అర్జునుడికి నిన్నటి ఆయాసం ఎక్కువయ్యిందా? పార్థసారథివి పరులసారథివయ్యావు.
2: పరుని సారదో పార్థసారదో, ముందు నీ ప్రాణాలు కాచుకో భీష్మ.
1: శిఖండి,
2: నన్ను తప్పించుకుని పోవుటకు ఆ పరశురాముని కాదు,
1: కావు మగువగా పుట్టి నడిమంత్రపు మగతనం పొందిన మానహీనుడవు. నీబోటి వాని మీద శస్త్ర ప్రయోగం చెయ్యనని నా నియమం.
2: నాకు అలాంటి నియమాలు లేవు, కాచుకో.
1: నీకు తోచినట్టు చెయ్యి. ఇదిగో ధనుర్బాణాలను విసర్జిస్తున్నా. అర్జున,
0: ఇంతవరకు విన్న దాన్ని బట్టి ఈ సన్నివేశం అంటే దీన్ని వ్యాఖ్యానించగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే రేడియోకి ఫోన్ చేయండి, ఈ సన్నివేశాన్ని కొద్దిగా వివరించండి. మీరు ఫోన్ చేసే లోపల ఏం చేస్తానంటే ఈ సన్నివేశాన్ని ఇంకా కొనసాగిస్తాను. వింటూనే ఉండండి.
1: శిఖండిని అడ్డు పెట్టుకుని కొడుతున్నావా? మిథి పదయం అంబా, పగ సాధించుకుని ధన్యు.
2: అర్జున, మహనీయుడు నేల కొరగరాదు, నెరతప్పు నిర్మించారు.

0: నా మాట విను. ధర్మం పాండవుల ప్రచారం ఉన్నది. యుద్ధంలో అనపక్షం సర్వనాశనం కాక తప్పదు.
1: ఇప్పుడు కూడా విన్నారు కదా, ఇది ఇందులో ఈ సన్నివేశంలోని పాత్ర ఎవరు, ఇంకా మిగతా పాత్రలు ఎవరు, ఈ సన్నివేశం దేనికి సంబంధించింది, ఇందులోని ముఖ్య పాత్రలు ఎవరు తెలిస్తే ఫోన్ చేయండి 9726361966. లేడీ సరవి జాతర అండి ఈసారి. జాతర ఈజ్ కమింగ్ బ్యాక్ విత్ ఎ డివైన్ రీవ్యాంప్ అండ్ ఇన్ఫైనైట్ ఎక్సైట్మెంట్. ది బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ది ఈవెంట్ సీతారామ కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాటా, ఎ సెలబ్రేషన్ యూ డెఫినెట్లీ డోంట్ వాంట్ టు మిస్. అండ్ దాట్స్ నాట్ ఆల్, గెట్ రెడీ ఫర్ ఎ మెగా కోలాటం. ఎస్, దిస్ టైమ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అవే కాకుండా delicious food booths, exciting winter stalls, RJ awards, community recognition awards, a dazzling fashion show, ivanni andi and a big surprise finale waiting just for you. All of this under one roof happening on June 7th. Mari ekko roju ledu, June 7th 2026 at Frisco Flyers. Registrations, voting.

examinations, tickets for Kalyanam, everything in one place, www.radiosurabhi.com/RSG. For sponsorships, call us at 516-851-6919 or email admin@radiosurabhi.com. మన జాతరని మన వేడుకల్లాగా జరుపుకున్నాం. సో ఇందాకటి సన్నివేశం గురించి చెప్తాను, ఈ లోపల ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాం. ఆ లోపల ఏం చేస్తానంటే ఇంకో మంచి పాట వినిపించేస్తాను, ఈ పాట వినేసి రండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. వినబోయే పాట ఏ సినిమా లేకపోతే ఈ పాట గురించి మీకేమైనా జ్ఞాపకాలు ఉంటే తప్పకుండా పంచుకోండి, ఎందుకంటే ఈ పాట ఇప్పుడు మీకోసం.

0: ఇందాక ఇప్పుడు విన్న పాట మా నాన్న నిర్దోషి అనే సినిమా నుంచి కృష్ణ విజయ నిర్మల్ గారి మీద చిత్రీకరించబడినట్టు పాట. అయితే మనము బ్యాక్ టు మన పౌరాణిక సినిమా, ఆ సన్నివేశాన్ని వివరించే వాళ్ళు ఎవరు ఇంకా ఫోన్ చేయలేదు. మళ్ళీ ఒకసారి ఈ సన్నివేశం కొద్దిగా పొడిగిస్తాను, చూద్దాం ఇంకెవరన్నా చెప్పగలరేమో. ఇదిగోండి.
1: క్షమించండి పితామహ, రాజ్యభాగం ఇవ్వమని తప్ప మరి ఏమైనా ఆజ్ఞాపించండి.

0: చేద్దామా?
1: సంపతయ్య మీద ఉన్న మహావీరుడికి ఈ నీళ్ళ అర్జున, పవిత్రమైన పాతాళగంగోదకం రప్పించు.
0: అవశ్యం.

0: düşman.
1: Amma. Öyle hiç tam basker ettiğim. Ah, sefa din tam.
0: Nayna, ni marano ni çetilo undi kada. Yenice ni sen çadınri.
1: Amma. Ni ya sir vajına balım tam. Krishna Paramatma anugraham tam.
2: ఇది విన్నారు కదా, ఈ సన్నివేశంలో పేర్లు దాదాపు బయటకు వచ్చేసాయి. అయితే ఇది ఏ సందర్భంగా ఎవరు ఎవరితో అంటున్నారు, చాలా సులువు అనుకున్నాను మీకందరికి. ఇంకా నేను సరైన సమాధానం గురించి ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను. ఈ లోపల ఫోన్ చేసేసి సమాధానం చెప్పేయండి. ఓకే, ఇప్పుడేంటి నెక్స్ట్ ఇంకో పార్ట్ లోకి వెళ్ళిపోదాం. మనకు మళ్ళీ బ్రేక్ లోపల ఇంకో మంచి పాట వినిద్దాం. ఆ తర్వాత మనం మళ్ళీ ఇప్పుడు మనం మనుషుల్లో నీతి నిజాయితీ ఇలాంటివి లేవు అని ఇప్పుడు అనుకుంటున్నాం, కానీ 50-60 ఏళ్ల క్రితమే ఈ పాట వచ్చిందండి. నేను మామూలుగా నా కార్యక్రమంలో కార్యక్రమాన్ని మొదలు పెట్టడమే ఒక మంచి ప్రబోధాత్మక గీతము, దేశభక్తి గీతం ఇలాంటి వాటితో మొదలు పెడుతూ ఉంటాను కదా. ఈ క్రమం కొద్దిగా తారుమారైంది. ముందు పౌరాణిక నుంచి పద్య భాగం నుంచి మనం విందాము, కానీ ఈ పాట మనం విందాము. ఈ పాట బహుశా నేను కూడా చాలా కాలం తర్వాత వింటున్నాను. ఈ పాట ఏ సినిమాలోదో తెలిస్తే చెప్పండి. ఈ పాట వినేద్దాం ఇప్పుడు మనం.

0: హలో అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? మీరు ఆనేర్ ఉన్నారు.
1: హలో ఇక్బాల్ గారు, సలాం అలైకుం.
0: వాలేకుం అసలాం. కోన్ బోలే భాయ్?
1: నేను సందీప్ ని మాట్లాడుతా.
0: సందీప్ భాయ్ బాగున్నారా? చెప్పండి సార్.
1: మీరు ఇప్పుడు జస్ట్ ఇప్పుడే కార్ లోకి ఎక్కాను, ఇందాక మీ స్వీట్ టాక్ విన్నాను. మన భీష్మా భీష్ముడు కొంతియా వర్ల
0: యా భీష్మ సినిమా రైట్? అందులో అంటే మీరు పూర్తిగా సన్నివేశం విన్నట్టు లేదు, అదే భీష్మ సినిమా. కుంతి కాదు, భీష్ముని తల్లి ఎవరు? భీష్ముని తల్లి ఇంకో రూపంలో మనం రోజు సేవిస్తూనే ఉంటాం. కాదు కాదు కాదు, అది పాతాళ గంగను పైకి తీసుకొస్తారు కదా, వాటర్ వాటర్ అంటే దాహం దాహం అంటుంటే, అక్కడ దాహం దాహం అంటుంటే దుర్యోధన అంటే చెంబులో నీళ్లు తీసుకొస్తే ఈ నీళ్లు కాదు అవి తాగేది నేను, ఇటువంటి నీళ్లు తాగా. రైట్ రైట్ రైట్.
1: వెరీ షేమ్ఫుల్
0: అండి. కాదు సందీప్ గారు. ఈ పాటను మనం విందాము. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే చెప్పండి. మనుషుల్లో ఉండేటువంటి అలాంటి కపట బుద్ధిని వాటిని అప్పుడే 50-60 ఏళ్ళ క్రితం

0: పాత్ర రూపంగా మనం విన్నాము. అయితే ఇది ఏ సినిమా? మనం ఏం చేద్దామంటే, హలో అండి. బాగున్నాను, చెప్పండి సార్. పూర్తి సన్నివేశం విన్నారా? అక్కడ ఇంకా ఎవరెవరు ఉన్నారు అన్నది మీకు సన్నివేశం లేదు. ఓకే ఓకే, పూర్తిగా భీష్మలు నేల కొరిగిన సన్నివేశం నేను వినిపించాను ఇంతకు ముందు, అందుకని. ఎనీ రిక్వెస్ట్ సాంగ్ అండి వెంకట్ గారు? థ్యాంక్ యూ వెంకట్ గారు. మనం ఏంటంటే, పూర్తి పాట నేను వినిపిద్దాం అనుకుంటున్న పాట నేను ఈ చిన్న ఈ బ్రేక్ తర్వాత నేను వినిపిస్తాను. ఎందుకంటే మనకు బ్రేక్ 1 మినిట్ టైమ్ లో ఉన్నాం కాబట్టి బ్రేక్ తర్వాత వినిపించిన సబబుగా ఉంటుంది. అయితే అక్కడ సన్నివేశంలో పడిన తర్వాత క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ దట్ బెడ్ ఆన్ విచ్ భీష్మ రెస్టెడ్, నేమ్ ఆఫ్ దట్ బెడ్ విచ్ ఈస్ వాట్ ఈస్ నేమ్ ఆఫ్ దట్ బెడ్ ఆన్ విచ్ భీష్మ యూనో దాని మీద అయితే రెస్ట్ తీసుకున్నారో అది, దాన్ని ఎవరు నిర్మించారు, లేకపోతే దాన్ని ఎవరు ఏర్పరిచారు? దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, అది ఓకే. మళ్ళీ ఒక్కసారి మెగా పవర్ లీడర్షిప్ బోర్డు గురించి అండి. అటెన్షన్ ఆల్ రేడియో సరబీ లిసనర్స్, ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదీరా అండ్ మసాలా ప్రౌడ్లీ బ్రింగ్స్ యూ ది రేడియో సరబీ జాతర మెగా పవర్ లీడర్ బోర్డ్, వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లీడర్ యునో లీడర్ బోర్డ్ షోస్ ఆన్ రేడియో సరబీ. జాయిన్ ది ఎక్సైట్మెంట్ ఎవ్రీ సాటర్డే ఫ్రమ్ 11:30 AM టు 12:30 PM.
1: నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
2: కంగ్రాజులేషన్స్ రాజేశ్వరి, 7 సంవత్సరాలు డిగ్రీ నాకు పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికి చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికి శుభమందులు.

మీడియా సర్వీక్ స్వాగతం. మీరు వింటున్నారు ఇక్బాల్ తో ఆ రోజులు అనే కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇదే అలవరసలు అంటే 107.9 ఎఫ్ఎం HD3. ఇంతకటి ప్రశ్న అలాగే ఉండిపోయింది. భీష్ముడు శయనించినటువంటి అంటే గతం నుంచి కింద పడిన తర్వాత పడుకున్నటువంటి ఆ బెడ్ పేరేంటి, బెడ్ సయ్య పేరేంటి? ఓకే చలో, నేను ఇందాక పాటను మొదలు పెడదాము అనుకుని ఆ పాటని కొద్దిగా మొదలుపెట్టి మళ్ళీ పూర్తి చేయలేకపోయాను, కాబట్టి ఆ పాటను విందాం. ఈ పాట మనుషుల్లో ఉన్నటువంటి కుత్సితత్వాన్ని

విషయాన్ని వాళ్ళు చేసే మోసాన్ని బయట పెట్టేటువంటి ఒక పాట. దాదాపు 55 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పాట ఇది. ఏ సినిమాలో తెలిస్తే చెప్పండి. ఎందుకంటే ఈ పాట ఇప్పుడు మీకోసం.

0: హలో అండి శ్యామ్ గారు, మీరు మిమ్మల్ని నాని తీసుకోవాల్సి వచ్చింది. మేము చెప్తుంటే మధ్యలో పాట అయిపోయింది కాబట్టి చెప్పండి. ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ మీరు చెప్తున్నారు కదా, భీష్ముడి బెడ్. హలో శ్యామ్ గారు చెప్పండి.
1: యా భీష్ముడు పడుకున్నది అంపశయ్య అంటారు దాన్ని.
0: అంపశయ్య ఎందుకు పడుకోవాల్సి వచ్చింది
1: అంటే ఆయనకి ఇచ్చామృత్యు వరం ఉంది దేవుడి దగ్గర నుంచి. అందుకని ఆయన ఉత్తరాయణ కాలం వచ్చేంత వరకు ఆయన దాని మీదే పడుకుంటారు. ఉత్తరాయణ కాలం వచ్చిన తర్వాత ఆయన ఇంకా ఆయన
0: చెప్పారు. సరే, ఇందాక పాట గురించి కూడా అడిగాను. ఇందాక పాట ఏ సినిమాలో గుర్తించారా?
1: ఎన్టీఆర్ సినిమా అండి.
0: ఎన్టీఆర్ సినిమా అయితే కాదు, ముందు చెప్తున్నాను. మంచి రాదు ఈ మనుషులలో ఉన్న చూద్దాం ఇంకెవరని చెప్తారా. థ్యాంక్ యూ. ఎనీ రిక్వెస్ట్?
1: లేదండి, మీరు వేసే పాటలు అన్ని మంచి అద్భుతమైన పాటలు.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్ ఫర్ లైకింగ్ ఇట్. ఓకే, నెక్స్ట్ సాంగ్ ఈస్ కమింగ్ అప్. చాలా థ్యాంక్ యూ అండి. ఈ పాట వినేద్దాం. ఈ పాట మనకు ఈ పాట గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇది ఏ సినిమా ఎందుకు అన్నది ఎదుగండి. ఈ పాట ఎప్పుడు

గుర్తుపట్టారా ఈ పాట ఏ సినిమాలో? అంటే ఈ పాట గురించి ఏ మాత్రం తెలిసినా చెప్పండి. అంటే మ్యూజిక్ డైరెక్టర్ గానీ రచయిత గానీ ఇందులో నటించిన వాళ్ళు కానీ గుర్తుంటే చెప్పండి, లేకపోతే ఆ విషయాన్ని పంచుకుంటాను నేను. ఈ పాట ఇది సినిమా 1970s మిడ్ 70s లో వచ్చిందండి. ఓకే, ఇందాక నేను చెప్తూ మధ్యలో కొద్ది మళ్ళీ ఇది ప్రకటన నేను మళ్ళీ ఒకసారి వినిపిస్తాను. ఏంటి అంటే మెగా పవర్ లీడర్ బోర్డ్ అన్నది రేడియో సురభి జాతరకి సంబంధించినటువంటి ఒక ఆటని మనం ఇక్కడ ప్రతి సాటర్డే ఫ్రమ్ 11:30 to 12:30 అండి. అలాగే ప్రతి థర్స్డే ఓకే ఈ ఆటను ఆడతాం డిటూర్ లో అనమాట. ట్యూస్డే డ్యూరింగ్ సురభి డిటూర్ ఫ్రమ్ 5:30 PM to 6:30. ఇందులో మెగా పవర్ లీడర్ బోర్డ్ దీన్ని మిమ్మల్ని అంటే మీ ముందుకు తీసుకొచ్చింది క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా. దిస్ ఇస్ ఓన్లీ ఆన్ రేడియో సురభి. మీరు చేయవలసిందల్లా నేను చెప్పినటువంటి ఈ టైం సాటర్డే సిగ్నేచర్ షో ఉంటుంది కదా 11:30 and 12:30 మధ్యలో, లేకపోతే ట్యూస్డేస్ 5:30 and 6:30 మధ్యలో మీరు ఫోన్ చేయడమే. రేడియో సర్వి ఫోన్ చేస్తే మీకు కొన్ని ప్రశ్నలు సంధించబడతాయి. దాన్ని మీరు ఎన్ని అంటే ఎంత తక్కువ ఆధారాలతో పూర్తి చేయగలరో దాన్ని బట్టి మీ పొజిషన్ ఉంటుందండి. దాన్ని మెగా పవర్ లీడర్ ఈ బోర్డు అంటాము, మెగా పవర్ లీడర్ బోర్డ్ ఈ ఆటను మీరు తప్పకుండా ఆడచ్చు. సరే, ఇందాక విన్నటువంటి ఆ పాట అందరూ దొంగలే. ఈ అందరూ దొంగలే సినిమా మనకు 74 లో వచ్చింది. దీనికి ఏమిటంటే ఆధారం బేసికల్ ఈ అందరూ దొంగలే సినిమాని బేసికల్ గా తెలుగులో డైరెక్షన్ చేసింది విబి రాజేంద్ర ప్రసాద్. విబి రాజేంద్ర ప్రసాద్ అంటే మనకు జగపతి బాబు గారి ఫాదర్. వాళ్ళకి జగపతి పిక్చర్స్ ఉంది కానీ ఆయన డైరెక్షన్స్ కూడా చేశారు కొన్ని సినిమాలకి. అందులో ఇది ఒకటి, ఎందుకంటే ఈ ప్రొడక్షన్ సంస్థ వేరే, పల్లవి ప్రొడక్షన్స్ అని వాళ్ళ సంస్థ. కానీ ఇదేమి సొంతంగా తెలుగులో తీసింది కాదు. అంటే దీన్ని ఇన్స్పిరేషన్ లేకపోతే దీని రీమేక్ బాలీవుడ్ నుంచి అనమాట. బాలీవుడ్ లో మనకు విక్టోరియా నంబర్ 203 అని 1972 లో వచ్చింది. ఈ విక్టోరియా నంబర్ 203 ఇది అంటే సామాన్యంగా ఉండే సినిమాలకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. మీరు ఒకవేళ చూసి ఉండకపోతే ఈ రెండు సినిమాలు ఏదన్నా మీరు చూడొచ్చు. విక్టోరియా నంబర్ 203 అంటే హిందీ తెలిసిన వాళ్ళకి ఈ చాలా బాగుంటుంది సినిమా. నేను అందరూ దొంగల సినిమా చూడలేదు కానీ విక్టోరియా నెంబర్ 203 చూసాను కాబట్టి చెప్తున్నాను. అంటే ఇందులో హీరో హీరోయిన్ ఉంటారు, కాకుండా ఇంకా రెండు ప్రత్యేక క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. హిందీలో అయితే మనకు అశోక్ కుమార్ ప్రాన్ వీళ్ళిద్దరు చేశారు. అదే తెలుగుకు వచ్చేసరికి మనకు ఎస్వి రంగారావు, నాగభూషణం వీళ్ళిద్దరు ఆ పాత్రల్ని పోషించారు. ఈ నాగభూషణం ఎస్వి రంగారావు దాదాపు సరి సమానమైన పాత్రలు పోషించారు 1974 లో వచ్చినటువంటి సినిమాలో. కానీ ఆ నాగభూషణము చూసుకుంటే ఎస్వి రంగారావుకి అంటే ఆ జూనియరే కదా. అంటే అప్పుడు ఒక సినిమాలో అయితే ఆయన ఎస్వి రంగారావుకి అసిస్టెంట్ గా ఉంటాడు. భట్టి విక్రమార్క సినిమాలో అసిస్టెంట్ గా ఏదో ఉంటాడు. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి వాళ్ళిద్దరికి సమానమైన పాత్రలు వచ్చాయి. ఓకే, కేవీ మహాదేవన్ మ్యూజిక్ డైరెక్షన్. హిందీలో మనకి కళ్యాణ్జీ ఆనంద్జీ, హిందీలో సూపర్ హిట్, తెలుగులో కూడా సూపర్ హిట్ ఈ సినిమా. మీరు అందులో నుంచి ఇందాకటి ఆ పాట నేను వినిపించడం జరిగింది అన్నమాట. ఓకే సరే, మనం ముందుకు వెళ్దాం. మనం ఇందాక మనకైతే భీష్మ సినిమా నుంచి వివరంగా మనకంత వివరణ వచ్చింది కాబట్టి నేనేం చేస్తానంటే కొద్దిగా ముందుకెళ్లిపోయి, అంటే ముందుకెళ్ళి అంటే 70s 80s లోకి వచ్చేసేసిన తర్వాత మనకు ఇంకొక పాట నేను వినిపించబోతానండి. ఈ పాట నేను ఇవాళ వినిపించే పాటల్లో ఇంతవరకు నాగేశ్వరరావు గారి పాట వినిపించలేదు. అది నేను వినిపించబోతున్నాను. వినిపించేసిన తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ పాట వింటే మీకు ఏం గుర్తుకొచ్చిందో చెప్పండి తప్పకుండా.
ఓకే ఈ పాట ఇప్పుడు మీకోసం.

ఈ సినిమా పేరు గుర్తుపట్టారండి. ఇందాక పాట మొదటోడు నామొకడు మోసపడి తెచ్చాడు. ఈ సినిమా పేరు తెలుగు సినిమాయే కానీ ఇంగ్లీష్ లో ఉంటుంది. అండ్ తర్వాత ఈ సినిమా ఒక నవల మీద ఆధారపడి తీసినటువంటి సినిమా. మీకు తెలిస్తే ఫోన్ చేయండి. ఇందాక విన్నటువంటి పాట తెలుగు సినిమాయే, సురేష్ ప్రొడక్షన్స్ తీసినటువంటి సినిమాయే, కానీ సినిమా పేరు ఇంగ్లీష్ లో ఉంటుంది. ఆ సినిమాకి ఆధారం ఒక నవల, ఎవరి నవల అది తెలిస్తే చెప్పండి. మనము ఇందాక సరే ఈ ఒకవేళ మీరు ఫోన్ చేస్తే ఆ ఫోన్ తీసుకుని ఆ విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ లోపల ఏం చేస్తానంటే ఇంకో మంచి పాట వినేద్దాం. ఈ పాట వినేసి రండి. ఈ పాట ఇంకొద్దిగా మనం 80s లోకి వచ్చేద్దాం. 80s లోకి వచ్చేసి ఈ పాట వినేద్దాం. చూడండి ఒక మంచి ఈ పాట. ఇందాక నేను లైన్ అప్ చేశాను,

0: ఇప్పుడు విన్న పాట అయితే అభిలాష్ అని అందరికీ తెలుసు. అయితే నేను మాట్లాడింది ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ పాట సినిమా గురించి కదా. అది సెక్రటరీ సినిమా అండి. సెక్రటరీ సినిమా మనకి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు, రామానాయుడు. ఇది ఇందాక అన్నట్టుగా యదనపూడి సులోచన రాణి గారి నవల, నవల ఆధారంగా ఉన్నటువంటి ఆ సినిమా అది. అందులోంచి ఆ పాట విన్నాము. సిడార్ పార్క్ అండి ఇక్కడ మనకు ఆస్టిన్ దగ్గర. గెట్ రెడీ, ఇండియా బజార్ ఈజ్ హియర్ విత్ 3 days ఆఫ్ నాన్ స్టాప్ ఫన్, ఫుడ్ అండ్ ఫుల్ ఆన్ సెలబ్రేషన్. ఎప్పుడవుతుంది అంటే May 15th, 16th and 17th. ఫ్రీబీస్, రాఫెల్ ప్రైజెస్ అండ్ ఎక్స్క్లూజివ్ డీల్స్, కిడ్స్ ఫన్, ఫోటో బూత్ అండ్ లైవ్ ట్రీట్స్, షుగర్ కేన్ జ్యూస్, చాట్ అండ్ ఆల్ యువర్ ఫేవరెట్ బైట్స్ అట్ రజులాస్ కిచెన్. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈస్ నాట్ జస్ట్ షాపింగ్, ఇట్స్ ఎ ఫుల్ సెలబ్రేషన్. ఇండియా బజార్. మనం మళ్ళీ చిన్న బ్రేక్ లోకి వెళ్ళబోతున్నాం. బ్రేక్ తర్వాత మనం మామూలుగా చేసేటువంటి ఆ ప్రక్రియకి మళ్ళీ శ్రీకారం చూడదాం. మళ్ళీ శ్రీకారం అంటే ఏంటి, ఏం లేదు, ఆదాయ ప్రధానాల గురించి మాట్లాడుతున్నాను నేను. 8 ఈ బ్రేక్ తర్వాత మనం కొన్ని పాటలు, కనీసం 2-3 పాటలు ఆదాయ ప్రధానాల గురించి మాట్లాడుకుందాం. అంటే హిందీ నుంచి తెలుగు, తెలుగు నుంచి హిందీ, ఇలాంటి జుగలబందీ పాటలు ఉంటాయి కదా, అలాంటి పాటల గురించి మనం మాట్లాడబోతున్నాం. వింటూనే ఉండండి రేడియో సరవి. స్టూడియోలో నంబర్ 9726361966. అమెరికాలో తెలుగు నేస్తం 107.9 FM HD3.
1: టిక్ టిక్ రేడియో సురభి, టైం చెక్. స్టూడియోలో టైం 8 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pullu koyadam, public places lo manam vesina chetta alage vadilesi velladam, landscaping loki unsolicited ga vellipovadam, these are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: Ee weekend groceries no teeskostava?
3: దాల్ స్నాక్స్ వెజ్జీస్ స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, యువర్ డే begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. Call 469-269-6476.
7: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
8: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?

జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @mypursue.com.

లీడర్ సర్విక్ పునఃస్వాగతం. మీరు వింటున్నారు ఇక్బాల్ తో ఆ రోజుల్లో అనే కార్యక్రమం. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇదే అలవర్సల్లో అంటే 107.9 FM HD3. ఇక్బాల్ తో ఆ రోజుల్లో అనే కార్యక్రమంలో మనము బ్రేక్ తర్వాత ఆదాన ప్రధానాలలోకి వెళ్దాం. మనం ఆదాన ప్రధానాలు అంటే ఏమి లేదు, హిందీ నుంచి తెలుగు ఇలాంటి పాటల్ని మనము సినిమాల్ని వాటి గురించి చర్చించుకుంటూ ఉంటాము. మీరు కూడా ప్రతిసారి ఇందులో పాలు పంచుకుంటూ ఉంటారు, మాట్లాడుతుంటారు. కాబట్టి స్టూడియోలో నంబర్ 9726361966 మొదటగా నేను పాట వినిపించేస్తాను హిందీలో. ఈ పాట తెలుగులో కూడా ఉందండి. ఇది దాదాపు 1950, మనం మళ్ళీ ఆ రోజుల్లో అంటే 1950 అంటే దాదాపు 75-76 సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోయాం. ఈ హిందీలో పాట విందాం కాస్త. దీన్ని ఈ పాట తెలుగులో ఉందని ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలిస్తే అది ఏ పాట కనుక్కోగలరా చూద్దాం. చాలా పాత పాట అండి, చూద్దాం ఈ పాట ఇప్పుడు హిందీలో.

ఇప్పుడే తెలియని వారికి ఈ పాట ఏంటి, హిందీ ఈ పాట వస్తుంది రేడియో సురభిలో అని అనుకుంటున్నా లేదండి, నేను ఈ ఆదాన ప్రధానంలో అని ఈ విభాగంలో ప్రతిసారి నేను కొన్ని హిందీ పాటలని కూడా వినిపిస్తుంటాను. అందులో నుంచి మనం తెలుగు పాటను మనం ఎంచుకుంటాం. అంటే ఇందులో నుంచి ఎంచుకోవడం అంటే ఈ పాట ట్యూనింగ్ తో ఉన్నటువంటి తెలుగు పాట గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. కాబట్టి మీరు ఇందాక విన్నటువంటి పాట అది ఆ ట్యూనింగ్ తో ఉన్నటువంటి తెలుగు పాటను గుర్తించారా, గుర్తుకొచ్చిందా? గుర్తుకొస్తే ఫోన్ చేయండి 9726361966. ఆ లోపల నేను ఏం చేస్తానంటే, మనకు ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుతున్నటువంటి సమయంలో టీ ప్యాడ్ స్ప్రింగ్ ఫెస్ట్ జరుగుతుందండి. టీ ప్యాడ్ స్ప్రింగ్ ఫెస్ట్ 2026 ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ సండే May 17th, అంటే ఇవాళ. అట్ బ్యూటిఫుల్ గ్రాండ్ స్కేప్ ఫ్రమ్ 4 PM ఆల్ ది వే టిల్ 10 PM. ఇప్పటికి మీకు సమయం ఉందండి, ఒకవేళ ఇప్పటికి వెళ్ళి ఉండకపోతే తప్పకుండా వెళ్ళొచ్చు. హియర్ ఈస్ వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. ఎక్సైటింగ్ రాఫెల్ ప్రైజెస్ దట్ యూ కుడ్ విన్, సూపర్ ఫన్ కిడ్స్ యాక్టివిటీస్, ఏ స్టన్నింగ్ 360 degree ఫోటో బూత్, డెలీషియస్ ఫుడ్ స్టాల్స్ అండ్ షాపింగ్ బూత్స్, అండ్ యమ్ లెవెల్ బ్యాండ్ బ్రింగింగ్ ది స్టేజ్ అలైవ్ అండర్ ది spring night lights. So come along with your friends and family for a magical spring evening. Free entry and free parking. ఇంకెందు కాలసం మీరు వెళ్ళిపోండి, 10 గంటల వరకు జరుగుతుంది అక్కడ టీ ప్యాడ్ వారి ఈ స్ప్రింగ్ ఫెస్ట్ అండి.

ఇందాకటి ఆ పాట నీకు గుర్తుకొచ్చుతా, లేకపోతే ఈ పాటను కొద్దిగా పొడిగిస్తాను చూద్దాం ఇంకెంతమంది గుర్తుపట్టగలరు. ఒకవేళ గుర్తుపట్టకపోతే తప్పకుండా నేను ఆ తెలుగు పాటను ఇవాళతో ఆ రోజుల్లో అనే కార్యక్రమం కాబట్టి ఆ రోజులోకి వెళ్ళి మీకు వినిపిస్తాను. ఈ పాట అయితే ఇప్పుడు పూర్తి విందాం.

నాకైతే సమాధానాలు రాలేదండి. ఇది బర్సాత్ సినిమా, బర్సాత్ రాజ్ కపూర్ సినిమా. అందులో ఇది 49 లో వచ్చినటువంటి సినిమా నుంచి పాట అండి. ఆ తర్వాత ఏమైందంటే ఇదే పాట ట్యూనింగ్ ని తీసుకుని 1950 తెలుగులో ఈ సినిమాని నిర్మించలేదు. అంటే ఈ సినిమాని కాకుండా ఇంకో సినిమా వచ్చిందండి, ఆ సినిమాలో ఈ పాటను వాడుకున్నారన్నమాట. అది నేను అంటున్నది. ఆ పాట వినిపించేస్తాను. సంసారం అని 1950 వచ్చినటువంటి సినిమా, ఆ సినిమాలో ఈ పాటను ఏ విధంగా మలిచారు మనం విందాము.

అదండి విన్నారు కదా, అది మనకు సంసారం. ఈ సంసారం సినిమా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అది 1950లో ఈ సంసారం అనేది మూడు సార్లు అనుకుంటా వచ్చింది ఇదే టైటిల్ తో. ఈ టైటిల్ తో 50లో మొదటిసారిగా మనకు ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్ వాళ్ళిద్దరి కలయికల్లో వచ్చినటువంటి సినిమా అది. మొదటిసారిగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి చేసినటువంటి సినిమా ఇది కాదు, దీనికంటే ముందు ఇంకోటి వచ్చింది. అది మీకు తెలిస్తే చెప్పండి. ఇది రెండవది అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు మనం ఇందాకట విన్నది ఆ సంసారం. కానీ ఇది రాజ్ కపూర్ చేసినటువంటి సినిమాకి మాత్రం రీమేక్ కాదు, ఇది వేరే సినిమా. సరే, మనం ఇంకాస్త ఒక పాట వినిపించేస్తాను. 80s లో వచ్చేసినటువంటి పాట. ఈ పాట విన్న తర్వాత మనం ఇంకా నిమిషాలు మాట్లాడుకుందాం. ఈ పాట వింటే ఇందులోని సాహిత్యము, తర్వాత సంగీతము, ఆ తర్వాత లయబద్ధమైనటువంటి ఆ నాట్యము, అంటే మీరు ఒకవేళ సినిమా చూస్తే నేను వినిపించబోయే పాటలో అన్ని ఒక్కసారిగా ఒదుగుతాయి. అయితే నేను క్వశ్చన్ అడగబోతున్నది ఏంటంటే, ఈ అంటే ఈ పాటకి సంగీతం ఎవరు అన్నది. ఈ పాట ఇప్పుడు మీకోసం.

సమాజానికి సవాల్ ఈ సినిమా ఇది. ఈ సినిమా నుంచి ఈ పాట కృష్ణ శ్రీదేవి మీద చిత్రీకరించబడిన పాట కె మహాదేవన్ మ్యూజిక్ డైరెక్షన్ లో. సరే, ఇప్పుడు మన చాలా రోజులైంది చూద్దాం, మనకు ఒక చిన్న ఆట ఆడదాం. ఆట ఆడదాం అంటే ఏం లేదు, తెలుగులోనే మాట్లాడుకునే ఆట. చాలా కాలం అయింది మనం చేసి, మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, మీరు స్టూడియోకి ఫోన్ చేయడమే. 9726361966 నేను అడిగే ప్రశ్నలకి మీరు తెలుగులోనే సమాధానాలు చెప్తారు, ఏ ఇతర భాషా పదాలు ఉపయోగించకుండా. అదండి ఫోన్ నెంబర్ అయితే తెలుసు కదా, 9726361966 ఫోన్ చేసేయండి. ఆ ఆట మనం మాట్లాడుకుందాం, చూద్దాం ఎంతసేపు మీరు ఒక్క తెలుగేతర పదాన్ని వినియోగించకుండా మాట్లాడగలరో చూద్దాం. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ యాన్ ఇన్స్టెంట్, అందుకే మనకు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఉందండి. బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు. ఒకవేళ జాబ్ వినాలి, లాస్ట్ యువర్ జాబ్ ఆర్ ఇన్సూరెన్స్, కానీ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈజ్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్, విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. సో దే హవ్ గాట్ యూ కవర్డ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ని మీరు సంప్రదించండి. ఒకవేళ ఎలాంటి ఇన్సూరెన్స్ అయినా కానీ లేకపోతే కవరేజ్, వాట్ ఎవర్ యూ హ్యావ్, యు నో, యూ కెన్ కాల్ దెమ్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ టు కవర్. సో ఇందాకట మనం ఇంకో పాటలోకి వెళ్దాం, కానీ ఇందాకట నేను అన్నట్టుగా మీరు ఒకవేళ ఫోన్ చేసి తెలుగులోనే మాట్లాడుకునే ఈ ఆటను మళ్ళీ ఒకసారి మనం పునరుద్ధరిద్దాం, తప్పకుండా ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేస్తారు, నేను క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను ఎనీ లాంగ్వేజ్, మీరు మాత్రం తెలుగు.

లోనే సమాధానాలు చెప్తారు కదా ఆ ఆటి. ఓకే ఓకే, సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేస్తే మీ కాల్ తీసుకుంటాను. ఈ లోపల ఈ పాట అయితే వింటూ ఉందాం, మీరు ఫోన్ చేసేస్తే తప్పకుండా మీ కాల్ అయితే తీసుకుంటాను. ఈ పాట వినండి, ఇది కూడా మీరు ఎప్పుడు రేడియోలో విన్నటువంటి పాటే, మీకు గుర్తుంటే ఏ సినిమాలో చెప్పండి. ఎందుకంటే ఈ పాట ఇప్పుడు మీకోసం.

నేను విన్నపాటైతే అమ్మాయిల శపథం ఈ సినిమా నుంచి ఎప్పుడు విన్నటువంటి జ్ఞాపకం మీకు గుర్తు వస్తున్నాయి అనుకుంటాను. ఈ పాట విన్న తర్వాత ఇంకో విషయం మీతో పంచుకోవాలి ఏమిటి అంటే, ఇది మనకు హరేలి హరేలి అన్నది వీళ్ళ ఈ బ్రాండ్ ఉన్నటువంటి ఫ్రెష్ మార్కెట్ ఏంటంటే ప్రాస్పర్ అండ్ నార్త్ టెక్సస్ వాళ్ళకి ఏంటి అంటే, హరేలి ఫ్రెష్ మార్కెట్ ఈజ్ ఓపెనింగ్ ఇట్స్ ఫోర్త్ స్టోర్ విత్ ఎ స్పెషల్ సాఫ్ట్ లాంచ్. ఈ సాఫ్ట్ లాంచ్ ఆల్రెడీ అయిపోయింది, May 15th కి అయిందండి. సో హరేలీలో యూ కెన్ గెట్ రెడీ ఫర్ ది ఫ్రెష్ వెజిటబుల్స్, ఆథెంటిక్ ఫ్లేవర్స్, క్వాలిటీ గ్రోసరీస్ అండ్ ఎక్స్

0: exciting launch offers waiting for you. We'll branch Akarundante. Visit the brand new Hareli Fresh Market at 5530 West University Drive, Prosper, Texas 75078. Mark your calendars, bring your family, and don't miss the exclusive launch offers during this soft opening celebration on May 15th. May 15th soft opening అయిపోయింది కానీ మీరు ప్రాస్పర్ వాసులు అయినా అక్కడ దగ్గరలో ఉండే వాళ్ళని తప్పకుండా ఈ హరేలి స్టోర్ ని మీరు సందర్శించవచ్చు. మనకు బ్రేక్ లో వెళ్ళబోతున్నాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎవరైనా ఫోన్ చేస్తే ఎవరైనా అంటే మీరు ఒకవేళ ఈ కాంపిటీషన్ లో, కాంపిటీషన్ కాదు కానీ ఇది చిన్న సరదాగా ఆడేటువంటి ఆట, మీరు ఫోన్ చేస్తారు, నేను ఫోన్ లో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అంటే ప్రశ్నలు చాలా సింపుల్ ప్రశ్నలు మీకు సంబంధించినవి, దాని వాటికి మీరు సమాధానం తెలుగులో మాత్రమే చెప్పాలి, ఏ ఇతర భాషా పదాలు ఉపయోగించవద్దు. వాక్య నిర్మాణం ఎలా ఉన్నా పర్లేదు కానీ పదాలు మాత్రం తెలుగు మాత్రమే ఉండాలి. ఇది ఇవి దీనికి షరతులు అన్నమాట. ఫోన్ నంబర్ 9726361966. మనకు ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది, సరదాగా ఆట ఆడేద్దాం. చిన్న బ్రేక్ లోకి వెళ్ళబోతున్నాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మనం మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం ఇక్బాల్ తో. ఆ రోజుల్లో అనే కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇదే అలవరసల్లో, అంటే 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538. ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తారంటే ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినవా, నీకెన్న ఆఫర్ లెటర్లు
1: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్?
5: What a dare. I'm completely exhausted. Dinner plans ఏంటి?
2: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

రేడియో సరూపికి పునః స్వాగతం. మీరు వింటున్నారు ఇక్బాల్ తో ఆ రోజుల్లో అనే క్రమం. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు మనం చివరి అరగంట పరిధిలోకి వచ్చేసాము కార్యక్రమాన్ని ముగించడానికి. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మిమ్మల్ని ఈ ఆటలోకి లాగేస్తాను. ఈ ఆట అంటే తెలుగులోనే మనం మాట్లాడుకునే ఆట. అది ఏం లేదు, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఏ భాషలోనైనా ఉండొచ్చు, కానీ సమాధానాలు మీరు మాత్రం తెలుగులోనే ఇవ్వాలి. 9726361966 ఈ లోపల మీకు నచ్చే ఏ పాట అయినా సరే మీరు కూడా కోరవచ్చు, దాన్ని నేను వినిపిస్తాను. అయితే ఇప్పుడు నేను వినిపించబోయే పాట ఒక

రేర్ కాంబినేషన్ ఇన్ ది సెన్స్ దట్ యు నో ఇందులో నాయిక నాయకులు చాలా తక్కువ సినిమాల్లో కలిసి నటించారు. అయితే వాళ్ళు ఎవరు అండ్ ఈ సినిమా ఏది, ఇదిగోండి ఈ పాట ఇప్పుడు మీకోసం మంచి హిట్ అయినటువంటి పాట ఇది కూడా.

0: ఇది నేను ఇందాక ప్రశ్న అడిగాను కదా, ఇది జయసుధా కమల్ హాసన్ నటించినటువంటి సినిమా సొమ్ముకడితే సోకొకడిది. ఇది కాకుండా చాలా తక్కువ సినిమాల్లో ఈ కాంబినేషన్ నటించారు వీళ్ళిద్దరు. ఈ కాంబినేషన్ అంటే ఈ ఇద్దరు, మీరు ఒక సినిమా పేరు చెప్పండి, ఇంకో ఏదైనా ఒక సినిమా జయసుధా కమల్ హాసన్ తెలుగు సినిమా. సరే, ఇందాక మాయల శబ్దం పాట గురించి అడిగాను కదా, చంద్రమోహన్ లక్ష్మి నటించారని కరెక్ట్ సమాధానం మనకు మాధవి గారు చెప్పారు పెన్సిల్వేనియా నుంచి. కరెక్ట్ అండి మాధవి గారు, మీరే చెప్పింది జే చంద్రమోహన్ అండ్ లక్ష్మి గారు అది. సరే, మనము స్టూడియోలో నంబర్ అయితే 9726361966 లైన్స్ ఆర్ ఓపెన్, యూ కెన్ కాల్ అండ్ దెన్ వీ కెన్ టాక్. నేను ఇంగ్లీష్ లో చెప్తున్నానంటే ఏంటంటే తెలుగులోనే మాట్లాడుకునే ఆ చిన్న ఆట ఆడేద్దాం. ఒకవేళ ఫోన్ చేస్తే తప్పకుండా మిమ్మల్ని ఫోన్లో తీసుకుంటాను, మనం ఆట ఆడేద్దాం. కానీ ఈ లోపల మనకు మైత్రీస్ రెస్టారెంట్ గురించి కూడా తెలుసుకుందామని, ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్యూజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాచియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ యూనో గ్యారంటీడ్ అండి. ఇంతేకాదు, మీ ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్విజిన్ నౌ, సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, అలాగే సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కోలో కూడా ఉన్నాయండి వీళ్ళ బ్రాంచ్లు. సరే, నేనైతే ఇంకో పాటలోకి వెళ్ళిపోతాను. ఈ పాట చాలా కాలం తర్వాత నేను కూడా వినబోతున్నాను. ఈ పాట రోజుల్లో బాగా రేడియోలో వినిపించేది ఆ పాట. ఇంకోటి అంటే మనసుని కూడా కదిలించే పాట. ఇలాంటి పాటలు చాలా తక్కువగా ఉంటున్నాయి ఈ జనరేషన్ లో, చాలా తక్కువ అనుకుంటాను. ఓకే, ఈ పాటలోనే సినిమా పేరు ఉంటుంది, మీకు తెలిస్తే చెప్పండి ఇది ఏ సినిమా, మీకు గుర్తుందా ఈ పాట?
1: పాడది నదిలా ఉండాలి, ఎక్కడో పుట్టి ఎటో ప్రవహించి ఎన్నో కష్టాలు కోచుకుని తాను కోరుకున్న సముద్రాన్ని చేరుకుంటుంది నది. అలాగే ఆడది కూడా అదే ఆదర్శం, అదే గమ్యం, అదే ఓర్పుతో అగ్నిపర్వతాన్ని కూడా గుండెల్లో దాచుకుని అందరికీ ఆనందాన్ని పంచగలిగినప్పుడే ఆ ఆడది ప్రేతరంగినవుతుంది.

కథాపాఠ ప్రొడక్షన్స్ మీద కె రాఘవ నిర్మించినటువంటి సినిమా తరంగిణి. ఇది ఆ రోజుల్లో ఇది అంటే 82లో వచ్చిందండి. ఇది 82లో ఈవిడ కొత్తగా వచ్చారు, శ్యామల గౌరీ ఆవిడ పేరు. కానీ హీరోస్ గా సుమన్ అండ్ భానుచందర్. సుమన్ భానుచందర్ ఒక కాంబినేషన్ గా వాళ్ళు ఇండస్ట్రీలోకి కొన్ని సినిమాలతో వచ్చారు. అంటే కొన్ని కౌబాయ్ సినిమాలు, తర్వాత కొన్ని క్రైమ్ ఇలాంటి వాటిల్లో, ఎందుకంటే ఇద్దరు కరాటేలో నిష్ణాతులు, మంచి అంటే ఫైటింగ్ వాటిల్లోనూ వాళ్ళిద్దరు కాంబినేషన్ కొన్ని సినిమాలు అప్పుడు బాగానే వచ్చేవి, బాగానే ఆడేవి. కానీ ఇది ఒక అంటే లేడీ ఓరియంటెడ్ సినిమా. శ్యామల గౌరీ ఆవిడ, శ్యామల గౌరీ నాకు తెలిసి నరేష్ తో తను ఐ థింక్ మన నరేష్ ఉన్నారు కదా, సీనియర్ యాక్టర్ నరేష్, అతను చేసిన సినిమాల ద్వారా పరిచయం ఏమయ్యారు. ఆ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేశారు, ఎక్కువగా తర్వాత సినిమాలు తను చేయలేకపోయారు, ఎందుకు తెలియదు కారణాలు. ఓకే, స్టూడియోలో నంబర్ 9726361966. ఇంకా టైం ఉంది మనకు, ఇంకో 15 నిమిషాల టైం. ఈ లోపల మనం ఒక ఆట ఆడుకుందాం, తెలుగులో మాట్లాడుకునే ఆట అంటే తప్పకుండా మనం ఫోన్ చేస్తే దాన్ని బట్టి మనం అంటే నేను ప్రశ్నలు అడుగుతాను తెలుగులో, మీరు తెలుగులో కాదు, నేను ఏమైనా ఏదైనా లాంగ్వేజ్ లో అడగవచ్చు, మీరు మాత్రం సమాధానాలు తెలుగులో చెప్పాలి. మదిరా అండ్ మసాలా. దిస్ మెమోరియల్ డే మండే రాబోతుంది. మదిరా అండ్ మసాలా ఇవింగ్ ఇస్ ఆనరింగ్ ది రియల్ హీరోస్ అమాంగ్ అస్. సో జాయిన్ అస్ ఆన్ May 25th ఫర్ ఎ స్పెషల్ సెలబ్రేషన్ డెడికేటెడ్ టు అవర్ హీరోస్ విత్ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ జస్ట్ ఫర్ వెటరన్స్. వీళ్ళు 15% డిస్కౌంట్ కూడా, స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వబోతున్నారండి. ఆర్ 15% డిస్కౌంట్ ఆర్ వెన్ యూ డైన్ విత్ 4 or more guests, receive a free appetizer and dessert at the house. So, or during lunch buffet hours, veterans can enjoy a special 1+1 complimentary buffet offer. Lunch timings and lunch served from 11:30 a.m. to 3 p.m. and dinner from 6 p.m. to 11 p.m. ఇది ఎక్కడ ఉంది? మదిరా అండ్ మసాలా, దట్ ఈస్ లొకేటెడ్ అట్ 1900 మార్కెట్ ప్లేస్ బుల్వార్డ్ ఇన్ ఇర్వింగ్. ప్లీజ్ క్యారీ ఎ వ్యాలిడ్ మిలిటరీ ఐడి ఆర్ ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ టు అవైల్ దీస్ ఆఫర్స్. వాళ్ళ ఆఫర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సరే, ఇంకో పాట మనం వినేద్దాం.

ఇది మనకు నరసింహరాజు జయసుధా వాళ్ళు కలిసి నటించిన సినిమా. నేను ఇందాక కమల్ హాసన్ జయసుధా నటించిన ఇంకో సినిమా అడిగాను, ఒకటైతే మనం ఇందాక విన్నాం కదా, బోని రేటు పల్లు సోమొక్కడిది సోకొక్కడిది. అది కాకుండా ఇంకో ఒక సినిమా చెప్పండి జయసుధా కమల్ హాసన్ తెలుగులో నటించినటువంటి సినిమా. ఆ సినిమా నాకు తెలిసి ఇంకో రెండు సినిమాలు ఉండాలి, ఒక సినిమా పేరు అయితే తప్పకుండా చెప్పగలుగుతారా, ఎందుకంటే అందులో ఆ సినిమాలో ఇంకో స్టార్ కూడా ఉన్నారు, మెగా స్టార్ కూడా ఉన్నారు. ఆ సినిమా పేరేమిటి? ఓకే, సో నేను ఇందాక శ్యామల గౌరీ యాక్ట్రెస్ గురించి చెప్తూ ఆవిడ మొదటిసారిగా

సీనియర్ నరేష్ తో కలిసి నటించినటువంటి సినిమా ప్రేమ సంఖ్యలు అని. ఇది ఐ థింక్ ఈ సినిమా ద్వారానే నరేష్ అంటే ఆయన ఆరంగరేటం జరిగింది సినిమాల్లోకి. ఈ సినిమా విజయ నిర్మల గారు నిర్మించారు విజయకృష్ణ మూవీస్ మీద దర్శకత్వంలో, ఆవిడ దర్శకత్వంలోనే. అయితే ప్రేమ సంఖ్యల నుంచి మన సినిమా పాట వినలేదు కానీ నేను శ్యామల గౌరి తరంగిణి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ సినిమా ప్రేమ సంఖ్యలు నాకు తెలిసి ఇది ఒక హిందీ రీమేకే. రాజేంద్ర ప్రసాద్ అబ్బాయి పేరు గుర్తు రావట్లేదు, రాజేంద్ర ప్రసాద్ అని మనకు సీనియర్ యాక్టర్ హిందీలో. ఆ సినిమా చెప్పిన సినిమా గుర్తు రావట్లేదు, రాజేంద్ర ప్రసాద్ అబ్బాయి నటించినటువంటి సినిమాని వీళ్ళు రీమేక్ చేశారు. అది మనకు ఒక ఆన్సర్ అయితే కరెక్ట్ వచ్చిందండి. జయసుధ కమల్ హాసన్ నటించినటువంటి, అంటే నాకు టెక్స్ట్ ద్వారా అందించే సమాచారం, ఒక శ్రోత చెప్పారు కరెక్ట్ సమాధానమే. అదే ఆ సమాధానం మీద చెప్పను కానీ మీరు ఇంకెవరైనా చెప్తారని చూద్దాం. ఎందుకంటే ఇది చెప్పింది నాకు టెక్స్ట్ ద్వారా చెప్పింది జాహరా గారు. ఓకే, సో మనం ఇంకో పాటలోకి వెళ్దాం. బహుశా ఇంకా ఈ పాట ద్వారా నేను, మనకు చాలా 5 నిమిషాల టైం మాత్రమే ఉంది కాబట్టి నేను 2 పాటలు వినిపించే అవకాశం లేకపోవచ్చు. జయసుధ కమల్ హాసన్ ఆన్సర్ చెప్పేస్తాను. ఇది కథ కాదు, ఎందుకంటే ఇది కథ కాదు. కమల్ హాసన్ జయసుధ నటించినటువంటి ఇంకో సినిమా నాకు తెలిసి ఇది కథ కాదు. తర్వాత అందమైన అనుభవంలో కూడా ఉన్నారనుకుంటా వాళ్ళు, రజనీకాంత్ వీళ్ళు. అది తెలుగు వర్షన్. అది దాంట్లో జయప్రద ఉన్నారు, మరి జయసుధ ఉన్నారో లేదో తెలియదు, మీకు తెలిసి చెప్పండి. కానీ ఇది కథ కాదు మాత్రం కరెక్ట్ ఆన్సర్. ఓకే, చాలా సరదాగా జరిగినట్టు ఈ కార్యక్రమం. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీకు అందరికి తెలుసు. ఇదే అలవర్సల్లో అంటే 107.9 FM HD3. మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన ఇంకో డేట్ జూన్ 7. జూన్ 7 ఏం జరగబోతుంది? రేడియో సురభి జాతర. ఎక్కడ జరగబోతుంది? ఫ్రిస్కో ఫ్లయర్స్. జూన్ 7 మీరు రేడియో సురభి .com/RSJకి వెళ్తే అన్ని మీకు, తర్వాత కళ్యాణం వాటి టికెట్స్ వాటి గురించి కూడా అక్కడ తెలుస్తాయి. కోలాటం ఫ్రీగా ఉంటుంది, తప్పకుండా రేడియో సురభి జాతరలో కలుద్దాం. అలాగే ఇవాళ ప్రశ్నలకు సమాధానం చెప్పిన అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలతో. ఏ పాట అన్నది కాదు కానీ ఏ పాట ద్వారా ఈ కార్యక్రమాన్ని ముగించాలని అనుకుంటున్నానన్నది. ఓకే, ఈ పాట ద్వారా చేద్దాం. మరి పాత పాట కాకుండా ఒక మంచి పాట, హుషారైన పాట వినిపిద్దామా? ఓకే, మళ్ళీ నేను మిమ్మల్ని వచ్చే ఆదివారం కలుసుకుంటాను. అంతవరకు వింటూనే ఉండండి రేడియో సురభి. ఈ పాట

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నారా? ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7 తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
5: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com, కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
6: ఇంకా గుర్తుంది, 20 years ago మేము US మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలి, హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు, టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమ గృహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ, మనకి మన బాల్యాన్ని, మన యవనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీసాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తుంది. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th ఆనివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగృష్టి ఉడతర్మా ఫ్రమ్ మిస్టర్ పెర్లాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మమ్మ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

everyone. This is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Nakunu Surabhi ki unna sambandham entante. Many times, na night songs eppudu play chestu, audience ni urrutru istu, eppudu ananda parustu unna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
3: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4515.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th అనివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి, మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్

0: కుమేన తయ్యలా ఏ మిసాల పిల్లా నా మొహం మీద ఎన్నిసార్లు డోరివయ్యల్లా అల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: కంగారు విశ్వనాథ్ రాజేశ్వరి, 7 ఏళ్ళపై 4 సంవత్సరాలు దిగ్గా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేమి భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాషా ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ విటా

అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: మాట ఉంది, ఈ పాట ఉంది.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభి
2: టైం చెక్ స్టూడియోలో టైం 10 p.m.

0: Radio Surabhi, 107.9 FM, HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మరి and best of all it avoids complaints.
1: India ki teleport aithe enta baaguntundo.
2: What if India was just a tap away?
3: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
4: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7 తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
5: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com, కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
6: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
7: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
8: Friendo. Friendo. Tane love lo padeyadaniki o manchi idea chep friendo.
9: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
8: ఏంటి ఫ్లవర్సా? తన ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
9: ఏయ్, షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
8: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండ్. హై ఎండ్ ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఫ్రెష్ ఐడియా చెప్పా.
9: ఓకే,

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకురా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: తను ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండ్, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్. ఓయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఐడియా ఎక్కండ్ ఫ్రెండ్ ఫ్రెండ్ కొంచెం మార్చు ఫ్రెండ్.
0: కొని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు, కనెక్ట్ అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇది ఐడియానా? చీ చీ చీ.

0: గురించి ఓ కవిత రాయనాయనా, పడడం ఖాయం ఏ అమ్మాయైనా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు ఎంతకి రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తప్పేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు.

0: కిరాయి రౌడీల్ని పెట్టు, నువ్వె వెళ్లి వాళ్ళని కొట్టు, రియాక్షన్ ఉంటాది చూడు, ఉండడు నిన్ను మించినోడు.
1: ఎంత తీసుకుంటారు?
0: ఏమోరా నాకు తెలీదు, ఫస్ట్ టైం.
1: ఇలాంటి ఐడియాలు ఇవ్వకుండా ఉండడానికి మీరు ఎంత తీసుకుంటారు?
0: అర్థమైంది.

0: అని బెదిరించు చూడోసారి. నిన్ను కాక ఇంకెవరిని లవ్ చేస్తా అని పరిగెత్తుకొస్తాది ప్యారి.
1: అవును నాకు కూడా దూకాలనే ఉంది,
0: రిజెక్ట్ చేయలేని ఐడియా మంది
1: తిక్కుమాలిన ఐడియాలు వినలాకే చూకి చావాలనుంది.

హలో అండి, నేను మీ శ్రీనివాస్ అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీద సాము. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.

0: Namaste Rajeshwari Garu. Here is wishing Radio Serabi a glorious of anniversary, and may your success continue. God bless you. My favorite song would be
1: హాయ్ నేను మీ ఆర్తి పట్నాయక్ అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోతి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు గుడ్ లక్ రేడియో శ్రోతి
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా సే హలో టు NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Hi, this is R.P. Patnaik. Radio Surabhi 4th anniversary celebrate chestunnanduku chala హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి రేడియో సురభి, ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్, ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం?
5: ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తా. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తా. ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తా. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తా. ప్రామిస్.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padinche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Kanaga kanaga kamaniyam, anaga anaga ramaniyam. సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at
2: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
1: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఈస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ ఆఫీసర్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ ఈస్ always within reach.
1: Radio Surabhi Revisit. Music Confessions, a chance to bloom. Sakshi Jewelers.
3: Shalini, Dallas lo jarige functions lo decoration lo every jarugutunnayata
4: ikkada Vivid Flowers lo undanta ippude telisindi.
5: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi. Law Offices of Janeta.
1: Thank you for being in our journey.
6: రేడియో సురభి 4 సంవత్సరాలు దిగ్గంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. ఇలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చిరుహి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో చిరుహిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ రేడియో చిరుహి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేట్.

విత్ రేడియో శిల్పి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులో నుంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మ.

హలో అండి, నేను మీ శ్రీనివాస్ అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీటీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Radio Surabhi Revisit.
1: పళ్ళు చూపు మంటున్నా.
0: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
2: చాలా పగడ్బందీగా అప్లై చేశారండి ఇవన్నీ.
0: స్పైస్ వేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు. ఆయా, హలీ, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. PMR Indian Cafe. Thank you for being in our journey.
3: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమగ్రహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీస్తాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తాం.
4: నేను మీ బ్లూబెర్రీ మఫిన్, నన్ను 40% ప్రిజర్వేటివ్ చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పిస్టిని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. 0 ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడ్ గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు, టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమే స్వామి. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికి ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్కి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: డిప్యూటీ సూపర్ ఆఫ్ పోలీస్.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతు నవ్విస్తూ ఎప్పుడు ఆనందపరుస్తూ ఉన్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తేరు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: So, see you all at Radio Surbhi Jatra on June 7th.
1: Hi,
2: I am Aarti Patnaik. America lo mottamodati 24/7 radio, Radio Surbhi ani. Oka kotta frequency tho osnaru, ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck, Radio Surbhi.
3: You are listening to Radio Surbhi 107.9 FM HD3.
4: Radio Surbhi Revisit.
5: Maa ammaiki SAT ACT preparation start cheyalani chusinappudu maaku dorikindi Ravi's Academy.
6: Avevo blind stitch pekunnam kani endalu paapoi chapestunnayi.
7: Check out the retail globe.
8: That show what assistance you understand the right role, what a place in your life.
4: Thank you for being in our journey.
9: రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
10: Yes sir.
9: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
10: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
9: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్ ఇస్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
12: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
13: వాట్ ఇఫ్ ఇండియా వాస్ జస్ట్ అ ట్యాప్ అవే?
14: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.
15: Amma Avakai Radio Surabhi. Idi oka emotion. Neen mi Bhagavi all the way from Hyderabad and chala chala happy ga undi. Andarki namaskaram and Radio Surabhi anniversary sandarbhanga na subhakankshalu andistunnanu. Telugu vallu, Telugu bhasha premikulu, art and culture vitanni drushtilo pettukoni mana Telugu bhashani inka inka pempondistu andarni oka platform మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను ఆర్జే భార్గవి. దాడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చిరుభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో చిరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో చిరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చిరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: 点了。
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీమ్ అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమేస్తాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Radio Surabhi Revisit.
2: Immigration anagane prashnala bayam adokka vichitra valayam vaatiki ekeka samadhanam akula alla
3: rose edo okati kottaga tinalanipiste head to Desi Bites.
4: I asked you to come to our place.
3: Our place, Indian cuisine.
5: Thank you for being in our journey.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: Hi, nenu mi blueberry muffin. Nanu 40% preservative to chesaru. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
9: Hi there muffin, nenu India Today pastry ni. Nanu ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Yen cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
10: Namaste Rajeshwari Garu. Here's wishing Radio Surabhi a glorious 5th anniversary. And may your success continue. God bless you. My favorite song would be Swagashi Udatharma from Mr. Perlam. It's one of the most beautifully written, composed and romantically picturized by Bapu Garu. Nana Mama, they work very hard on this farm. So if you can, play it for me. Thank you.

హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తీర్లు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

ఎలక్షన్స్ రాజేశ్వరి. జేడీఎస్ లో నాలుగు సంవత్సరాలు ఇవన్నీ పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యు ఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th
1: ఆర్తి పట్నాయక్ అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు గుడ్ లక్ రేడియో సురభి
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా
4: yes sir రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్ ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ ఆప్షన్ బి చాట్ అండ్ తాలి ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్
5: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్

పిలిచారు వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నింటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి, టడా బాయ్, థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీడ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట బాగుంటుంది, ఓ పాపాలాలి జన్మ.

0: Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్ నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై నా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నా ఓపెన్ South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: Radio Surabhi Revisit.
4: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to nip contracting.
5: King and Cardinal, unique Desi burger joint with spicy Indian fast food.
3: Thank you for being in our journey.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514. కేఆస్ టు క్లారిటీ. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కృతజ్ఞతాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ గ్లోరియస్ 5th anniversary అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వరశి ఉడతర్మ ఫ్రమ్ మిస్టర్ పెర్లాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా, ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th Anniversary, Jalpukula Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandho entante, many times na night songs eppudu play chestu, audience ni urutunu istu, eppudu aananda padustunna, Surabhi Radio, naaku chala chala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: సడిలో నిజముంది.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
2: కవింతలకి కేరింతలకి ఎరా ఫైడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామండి, రేట్ తీసుకో.
1: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9727979999.
4: చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
5: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
6: చెక్అవుట్

0: you understand the right and the wrong, what's your place in your life.
1: Thank you for being in our journey.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com. Or write to support @mypursue.com.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తీరు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: చెమ్మ చెక్క చెమ్మ చెక్క చున్ని బుక్క చెంప నొక్క
1: నిమ్మ చెక్క నిమ్మ చెక్క
0: చెమ్మ చెక్క చెమ్మ చెక్క

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

కందగారి సంస్థ రాజేశ్వరి రేడియో శ్రీపతి 4 సంవత్సరాలు దిగ్గుగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీమ్ అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యో ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష

ప్రేమికులు ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

భాయ్యం ఆర్ బహనం, ఈ కొండ వీడు వైభవాన్ని చూసి కన్ను కుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

0: 6919 or email at admin@radiosurabhi.com.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4513.
4: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-021.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జంగ్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీస్తాం. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తుంది. థ్యాంక్ యూ.

0: వచ్చేసింది. ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సుర్భి జాతర. అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సుర్భి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surbhi Jatra on June 7th.
1: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగునేస్తాం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి?
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: తత్రఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్.

everyone. This is Koti, music director, Surabhi Radio. 4th anniversary, Jarpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Nakunu Surabhi ki unna sambandham entante. Many times, na night songs eppudu play chestu, audience ni urruthrugistu, eppudu aanandaparustunna. Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

G-L-O-B-E-Draw-Up

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో

0: అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా ఫోర్త్ యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
1: Up the day and tomorrow.

ఎందుకు చేస్తున్నాను రాజేశ్వరి? 7 ఏళ్ళ మీద 4 సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable. Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
3: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
0: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి.

0: మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
1: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
2: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హాయ్ ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
4: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
5: నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
6: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: ఎస్ సార్. రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
1: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
2: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హాయ్ ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
4: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
5: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
6: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: ఎస్ సార్. రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
1: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
2: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హాయ్ ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రేడియా.
4: ఎస్ సార్. రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
7: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రేడియా.
5: ఎస్ సార్.
4: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, and option D chaat thali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam?
4: It's chaat thali and catering. You're absolutely right. Rajulas kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipistundi. Also offer catering because their food is so irresistible.
6: Visit Rajulas kitchen in Irving, East Plano and Eldorado. For more information visit rkusa.com.
7: Hi, nenu mi blueberry muffin. Nenu 40% preservative tho chesa. In fact నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 ఎఫ్ఎం HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
9: ఎస్ సార్.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
7: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
1: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 ఎఫ్ఎం HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
9: ఎస్ సార్.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
1: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 ఎఫ్ఎం HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
3: కోటి రూపాయలు రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
9: Yes sir.
3: Rajula's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
9: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
3: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajula's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
9: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ, చాట్ ఓన్లీ. ఆప్షన్ బి, చాట్ అండ్ థాలి. ఆప్షన్ సి, థాలి ఓన్లీ. And option D, chat, thali and catering.
9: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
3: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajula's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
9: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ, చాట్ ఓన్లీ. ఆప్షన్ బి, చాట్ అండ్ థాలి. ఆప్షన్ సి, థాలి ఓన్లీ. అండ్ ఆప్షన్ డి, చాట్, థాలి అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
7: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హైదరా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888. వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి.

0: www.radiosurbhi.com/rscolatum2026. So, see you all at Radio Surbhi Jatra on June 7th.
1: హాయ్ నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సోబీ అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రేడియా.
4: ఎస్ సార్.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
6: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
7: హాయ్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rscolatum2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: హాయ్,
4: నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రేడియా.
4: ఎస్ సార్.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
6: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
7: హాయ్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దునే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rscolatum2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: హాయ్,
4: నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రేడియా.
4: ఎస్ సార్.
3: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్

0: Their food is so irresistible.
1: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
2: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
4: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
5: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
6: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir. Rajla's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
8: యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
1: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
2: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888.
4: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 AM.

0: రేడియో సురభి 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
2: Hi, nenu mi blueberry muffin. Nenu 40% preservative chesaru. In fact, na flavor kuda artificial, real fruit kaadu.
1: Hi there muffin, nenu India Today pastry-ni. Nanu ee roju poddune India Today bakery-lo fresh ga tayaru chesaru. Zero artificial colors. MSG free. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి ఫుల్.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam ivanni kuda todaltai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Malemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
2: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ఫాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
1: హై రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దునే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. India

0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. రేడియో సురభి రీవిజిట్.
3: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
4: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
5: చెక్ అవుట్ రిటైల్ గ్లోబో.
6: టచ్ ఆల్ వాటర్ సిస్టమ్స్ టు అండర్స్టాండ్ ద రైట్ ఇన్ యువర్ హోమ్. వాట్స్ అ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
7: థాంక్యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
8: ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. GP Electronics can help you design a custom setup. Screen build cheyadam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Soho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Soho, powering possibilities with Radio Surabhi.
2: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చిస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
1: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UBI payments, shopping, travel, insurance, elder care all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.
6: Radio Surabhi Revisit.
7: Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
8: Larsen Travels me mottam toni sampurnanga plan chestundi. Larsen Travels tho me toni book cheskondi, travel badalni marchipondi.
9: So Asia, we serve authentic Indo-Chinese.
10: Thank you for being in our journey.

0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th
1: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి
2: KDXX 107.9 FM HD3 Louisville Texas అమెరికాలో తెలుగు నేస్తం
3: You're listening to Radio Surabhi 107.9 FM.
4: తత్రఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశకాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VDF AgTech INC. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 @ 9194914514.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US Law Food Banks and Pantries Lanti Places Law. Meals, Fresh Produce and Baby Supplies Lanti V. Avasaramaina Vallaki Uchitanga Istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్ నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు
3: హై దర్ మఫిన్ నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు జీరో ఆర్టిఫిషియల్ కలర్స్ ఎంఎస్జీ ఫ్రీ ఏం చెప్పను
4: ఎస్ విఆర్ బ్యాక్ అని చెప్పాలా లేకపోతే మనం డేని స్టార్ట్ చేసినాం అని చెప్పాలా లేకపోతే మంచి ఎనర్జీతో ఉన్నాం అని చెప్పాలా ఎలా చెప్పాలి ఒకటి మాత్రం చెప్దాం దే ధనాధన్ అవినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ వినడం స్టార్ట్ చేసేసారని మాత్రం చెప్తా ఓకే సో ఎప్పుడైనా సరే మీరు ర్యాండమ్ గా అలా పొద్దున్నే పనులన్నీ చక్కదిద్దుకుంటూ హాయిగా ఆఫీస్కి వెళ్తున్న దారిలోనూ లేదా పిల్లల్ని స్కూల్లో దింపుతున్న దారిలోనూ you will pass by a court okay any random court a court which actually makes you feel like stop by and read it okay so appudu dani now photo isthamu lekapothe a story pedtamu actually dani alla istham daar padukota velthunappudu okay so ilanti courts eppudu chusinappudu manam story pedtamu lekapothe janalki edho cheddam ani anukone okay pampisam edho chestam kada actually matter ante అది మనకు మనమే చెప్పుకుంటున్నాం అంటే ఊరికే ఒక రీజన్ లేకుండా మనం ఒక దానికి రెసనేట్ అవ్వం కదా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక ర్యాండమ్ ఒక మీటింగ్ వెళ్ళాను అనమాట వెళ్తే టేబుల్ మీద అక్కడ 12th Fail సినిమా అని ఒకటి ఉంటుంది మీరు హాట్స్టార్ లో చూడండి బ్యూటిఫుల్ ఫిలిం 3 డిట్స్ ప్రొడ్యూసర్ విధువిన చోప్రా ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 హీ డైరెక్టెడ్ దట్ ఫిలిం సో బ్యూటిఫుల్ ఫిలిం అది చూడండి సో ఐ వాజ్ లైక్

0: స్టోరీ కూడా పెట్టేసి ఇన్స్టాగ్రామ్ లో అవినాష్ మంచి రాజు అనే హ్యాండిల్లో యూ కెన్ ఫైండ్ ఇట్. సో మీరు కూడా ఎప్పుడైనా ఈరోజు దారిలో వెళ్తున్నప్పుడు ర్యాండమ్ గా ఏదైనా కోట్ చూసి రెసనేట్ అయితే ప్రపంచానికి మీరు అయితే చెప్తున్నట్టు కాదు, యాక్చువల్లీ మీరు ఆ మూమెంట్ అది ఫీల్ అవుతున్నట్టు, అది మ్యాటర్. ఓకేనా? సో పొద్దున్నే ఈసారి కొంచెం కొత్తగా వింతగా న్యూ సాంగ్స్ ట్రై చేద్దామా అని ఉంది. అయినా పొద్దున్న లేవగానే కొంచెం స్లో పాటలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ప్లే చేద్దాం. బట్ దాంతో పాటు ఇది కూడా ప్లే చేద్దాం అన్నట్టుంది. సో 12th ఫెయిల్ మూవీ నుంచి తెలుగు డబ్డ్ రీస్టార్ట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. లెట్ మీ నో హౌ యూ ఫైండ్ ఇట్ గైస్. దాని తర్వాత మనం మెల్లగా ఆపాత ముద్రలు దానికి వెళ్ళిపోతాం. ఓకేనా? అండ్ పొద్దు పొద్దునే సాంగ్ రిక్వెస్ట్ ఉంటే కనుక సరదాగా నాకు కాల్ చేయండి. మనం అప్పుడే బ్యాటింగ్ దిగిపోయాము. 9763619666 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్. వింటున్నారు, వినేస్తున్నారు, వింటూనే ఉంటారు.
1: భయపెట్టేలా చీకటున్నదా, ఏ దారి తోచకున్నదా, అంటించరా నిప్పుసెగా, చీకట్లు విరిగే చూడు వెలుగే, అడుగే ఆపేదెవడు రోయ్.
2: ఎగరా బాయ్, లైఫ్ నీచే రీస్టార్ట్.
1: రీస్టార్ట్.

것도 제이베이.

0: restart.
1: ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా, యాక్చువల్లీ ఈ సినిమా హిట్ అయిన తర్వాత విక్రాంత్ మాసే అంటే ఆ సినిమాలో లీడ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో, ట్వెల్త్ ఫెయిల్ చెప్తున్నారు. వి ఆర్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్ కాల్డ్ ట్వెల్త్ ఫెయిల్. బేసికల్లీ నార్త్ లో ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అతను ఫైనల్లీ ఐఏఎస్ ఎలా క్రాక్ చేశాడు అనేది ఆ సినిమా లైన్. చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఫీలింగ్ లో సరదాగా చూడండి, యూ విల్ గెట్ రియలీ గెట్ మోటివేటెడ్. సరే, ఆ యాక్టర్ లీడ్ యాక్టర్ ఎవరైతే విక్రాంత్ మాసే, తను ఇంకా చాలా అంటే ఇలాంటి ఒక హిట్ వచ్చిన తర్వాత మన టాలీవుడ్ హీరోలు ఎవరైనా సరే ఇంకా ఎక్కువ సినిమాలు చేస్తారు, కనబడతారు అన్నట్టు ఎక్స్పెక్టేషన్ ఉంటాయి కదా. బట్ ఫర్ సమ్ డిఫరెంట్ రీజన్ విక్రాంత్ మాసే టుక్ రిటైర్మెంట్. తెలుసా, హీ టుక్ రిటైర్మెంట్. హీ టోల్డ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ నేను నా ఫ్యామిలీ లైఫ్ ని, నా పిల్లలతో స్పెండ్ చేసే టైం ని దీన్ని ప్రయారిటీగా పెట్టుకోవాలనుకుంటున్నాను. ఐ డోంట్ నో వెన్ ద టైమ్ కాల్స్, ఐ డోంట్ నో, బట్ at this point of time it calls for this kind of thing and yep, retirement he called and then Instagram la post untundi adi. So manam anukuntam success idi ani cheppi, but everyone have their own version of success and nee version ki nu anukunnataga nu kattubadi successful ga alaisnavo ledha knowledge cheskondi and inkoka part play chestanu. Oh, manchi part only on a radio Surabhi 107.93 Dallas number 1 radio station. అండ్ కొంచెం పాత పాటలు లైక్ 2000 వైబ్ ని గుర్తు చేస్తూ కూచిపూడికైనా దీనినా అంటే స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఎంఎం కీరవాణి గారి కాంపోజిషన్ లో ఒక పాట కమింగ్ అప్ ఫర్ యూ. అండ్ కాసేపట్లో పెద్ద ట్రైలర్ వచ్చింది మాస్టర్, పొద్దున్నే మీరు కార్ పక్క కాపీ యూట్యూబ్ లో పెద్ద ట్రైలర్ చూడాలనుకుంటే ఇట్ ఇస్ లైవ్ ఆన్ యూట్యూబ్ చూసేయండి. నేను కూడా పాట ప్లే చేస్తాను, ఒక మంచి ఎనర్జీతో డిస్టార్ట్ చేస్తాను.

Yes, we are back there. Dana Vinash to DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3 Dallas number 1 radio station. And the OG Telugu radio station of Dallas Vintunaru. Massa, massa, massa. Massa, chikitiki, massa. Andy. ఈ మాట మాట్లాడుతుంటే ఈ ఈ అరుపులు అరుస్తుంటే పొద్దు పొద్దున్నే గాలి అంటారు మీరు ఫీలింగ్ లో ఉంటారు. ఐ నో, బట్ పెద్ది ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం మాత్రం అరాచకం హడావిడి గోళ అన్ని చేయాలేమనిపిస్తుంది అనమాట. ఓకే, నాకు అర్థమవుతుంది ఈ రోజు ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది, మా హైదరాబాద్ టీం గెలవాలి, ఇవన్నీ ఉన్నాయి. బట్ అహెడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ పెద్ది ట్రైలర్ హ్యాస్ సెట్ సంథింగ్. ఓకేరా, కొంచెం లీగ్ క్రికెట్స్ అంతా అయిపోయిన తర్వాత జూన్ 4th న ప్రశాంతంగా మంచి కమర్షియల్ సినిమా ఇండియా వైడ్ అయితే రెడీగా ఉందిరా, మీరు వచ్చి ఎంజాయ్ చేసేయండి అన్న వైబ్ అయితే కనిపించింది నాకు. అండ్ ఏఆర్ రెహమాన్ గారు డ్యూటీ చేశారండి ట్రైలర్ లో, మామూలు లేదనమాట. అది సంగతి నేను ఇలా చెప్తే మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి, మీరు చూస్తే కదా అర్థమయ్యేది. యూట్యూబ్ లో వెళ్ళి ఈ పాట అయిపోయిన తర్వాత చూడండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే మాత్రం ఒక ఒక ఒక ఎనర్జీ ఇచ్చే పాట ప్లే చేస్తూ దాని తర్వాత మనం ఓ మంచి ఆపాత మధురానికి వెళ్దాం, ఓకేనా? సరేనా, రెడీయా? ఎస్, హియర్ గోస్ వన్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫర్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఓవర్ దేర్. ఇచ్చి పడేనంతే.

Yes, చిరుతొస్తే పొద్దే లేట్స్ మర్చిపోయాను నేను లైక్ యాజ్ యూజువల్ డే దాని అదర్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సెరబి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ వింటున్నారు అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. ఈ అడవి నాదే, ఈ వేట నాదే, చిరుత కానీ ఒకటి మాత్రం చాలా చాలా బాగా అనిపించే విషయం ఉంటుంది సార్. యూ నో ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో రామ్ చరణ్ గారి లుక్స్ కి చాలా మంది ట్రాల్ చేశారు ఆయన్ని, ఓకే, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, సమ్ ఎక్స్ వర్డ్స్ వర్డ్స్ వర్డ్స్ వర్డ్స్ వాట్ ఎవర్ బీయింగ్ టేకెన్. బట్ మ్యాన్ లుక్ లుక్ హౌ హీస్ లుకింగ్ నౌ, అసలు అంటే లిటరలీ చిరుతలో లుక్ ఎలా ఉందో ఆల్మోస్ట్, అంటే బికాస్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్ కొంచెం ఫేస్ బల్గైన దట్ ఈస్ దేర్, బట్ హీస్ మెయింటైనింగ్ లైక్ హౌ హౌ మామూలుగా హెయిర్ అట్లానే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ మ్యాన్, నేనంటే లిటరలీ రాకాస మూవీకి ప్రమోషన్స్ మార్కెటింగ్ అవన్నీ చేశాను చెప్పాను కదా, సో వెన్ ఐ వాజ్ హ్యాండ్లింగ్ ఇట్ లైవ్ లో చేసినప్పుడు అయితే నేనైతే గుమ్మ అయ్యాను నేనైతే. అలాంటిది ఇప్పుడు ట్రైలర్లో చూసిన తర్వాత ఆల్ ద హార్డ్ వర్క్ లిటరలీ పెయిడ్. లిటరలీ ఒక నేను ఒక మాట విన్నాను అనమాట, రేపు పొద్దున్న బాడీ షాట్ ఉంటే ఆయన ఆ ముందు రోజు ఎంత కంట్రోల్డ్ గా తింటారు, ఎంత వర్కౌట్ చేస్తారు అని విన్నాక మే సగం వచ్చింది, కనీసం ఇప్పటికైనా జిమ్కి వెళ్ళరా బాబు అని నాకు నేను చెప్పుకుంటున్నాను అనమాట. అది సంగతి. సో సో ఇది చేయాలి అది చేయాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉంటే కనుక మీకోసమే ఒక పాట కమింగ్ అప్ ఫ్రమ్ ద మూవీ, ఫ్రమ్ ద మూవీ చెప్పండి, మీరే చెప్పేయాలి రైతే రారా అంటూ మంచి పాట వేస్తున్నా ఫ్రమ్ ద మూవీ. పెద్ద ట్రైలర్ రిలీజ్ అయింది, యూట్యూబ్ లో ఉంది, ఓ లుక్ వేసేయండి, గ్యాప్ లో పాట వినండి.

Kothur DFW. Morning vibes in her only on Radio Surabhi 107.9 HJ3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunaru. Mottaniki నేను రీసెంట్ గా ఒక ఆవిడతో మాట్లాడుతున్నా అనమాట. షీ వాజ్ సేయింగ్ ఏం చేస్తున్నారు అంటే అన్న, షీస్ అరౌండ్ 50 to 60 మధ్యలో ఉంటారు. సమ్మర్ టైమ్ లో ఏం చేస్తున్నాను అంటే, షీస్ యాక్చువల్లీ కండక్టింగ్ సమ్మర్ క్యాంప్ అంట ఇది ఇండియాలో, నాట్ ఇన్ డాలస్. సో ఇది ఇండియాలో ఆవిడ లిటిల్ చిన్నపిల్లలు తీసుకొచ్చి క్రాఫ్ట్ ఎట్లా తయారు చేయాలి, యూనో, అండ్ కొన్ని భగవద్గీత శ్లోకాలు ఎట్లా నేర్పాలి. లిటరలీ వాళ్ళకి ప్రాపర్ టైం టేబుల్ ఇస్తున్నారంట, మార్నింగ్ ఈ స్లాట్ లో భగవద్గీత, ఈ స్లాట్ లో ఇది, ఈ స్లాట్ లో ఇది అని చెప్పి మొత్తం పొద్దు నుంచి సాయంత్రం దాకా దర్ మేకింగ్ లెర్న్ సంథింగ్ అంట. నాకు లిటరలీ సమ్మర్ హాలిడేస్ నేను ఏం చేశాను అని గుర్తుకేసుకుంటే, పొద్దునైతే ప్రశాంతంగా అసలు నన్ను డిస్టర్బ్ చేయకుండా అసలు రెండింటి వరకు మైండ్ యూ, రెండింటి వరకు నన్ను కార్టూన్ చూడనియకుండా ఎవరైనా ఆపితే మాత్రం అసలు ఊరుకునే పరిస్థితి లేదు, ప్లీజ్ దూరంగా ఉండండి అని చెప్పేటండి ఫస్ట్. దాని తర్వాత ఇంకేదైనా చేద్దామని అనుకునేటండి. దాని తర్వాత లిటరలీ మెల్లగా రెండు మూడు గంటల అట్లా లేక స్లీప్ చేసి 4 to 6 ప్రాపర్ గా క్రికెట్ ఆడి సాయంత్రం కుదిరితే ఏమన్నా చదువు గురించి జీవితం గురించి ఆలోచించాలని మా డాడీ తిడతారేమో

0: అట్లా ఇంట్లో ఉండేవాడిని, తన మళ్ళీ ఫ్రెండ్స్ తోటి మళ్ళీ వెనక్కి వచ్చేవాడిని. కానీ హౌ హౌ రెస్పాన్సిబుల్ ఆర్ పిల్లలు, యూనో? యా, ఇన్ఫాక్ట్ మీరందరూ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి దింపుతూ, ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి తీసుకొస్తూ ఇట్లా చేస్తూ ఎలా వస్తున్నాయి మాస్టర్లు? ఓపికలు వస్తారా? ఓపిక వస్తే ఇప్పుడు ఎంత కాదనుకున్నా, మీ పిల్లలు గనక వేరే వాళ్ళతో కంపీట్ అవ్వలేకపోతున్నారు అనుకో, బాధ ఎలా ఉంటుంది తెలుసా? పేరెంటింగ్ మిస్టేక్ లో ఫీల్ అయిపోయి మళ్ళీ ఇవన్నీ చేయాలనిపిస్తుంది. ఆ పియర్ ప్రెషర్ నీ గురించి చెప్పలేను నేను అని అంటారు. సో పియర్ ప్రెషర్ తో యాజ్ అ పేరెంట్ గా పిల్లల్ని ఏ పనుల్లో మీరు ఆర్ ఏ క్యాంపుల్లో జాయిన్ చేస్తున్నారు, లెట్ మీ నో. 9726361966 ఇస్ మై కాల్ నంబర్. యాడ్స్ వచ్చేస్తున్నాయి, చేసేయండి ఫోన్.
1: Vachasindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anda is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasan cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure.
2: How many people are we expecting?
3: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
2: Idi office party aa leka jatra?
3: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust swadeshi.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
3: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
2: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
4: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda chudutai. ala chuste mana roots farming lo unnai, but we moved on. still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. so let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: గుడ్ మార్నింగ్ అవినాష్, ఎలా ఉన్నారు?
0: బాగున్నానండి. కొంచెం కొంచెం కొంచెం లైట్ గా ఇడ్లీ దెబ్బ తగిలి అలాగ ఉన్నానమాట.
7: ఏంటి, సాయంత్రం పూట ఇడ్లీ తిన్నారా?
0: లే, వడదెబ్బ అంటే బాగోదని చెప్పి ఇడ్లీ దెబ్బ అన్నారు.
7: ఎలా అంటారా? ఇది ఏం మంత్? మే కదా. అవునులే, ఈ మంత్ లో ఇడ్లీ దెబ్బలు, వడదెబ్బలు, దోశ దెబ్బలు అలా పడుతుంటాయి.
0: అది అది విత్ ఎక్స్ట్రా, విత్ ఎక్స్ట్రా చట్నీ. లిటరలీ మామూలుగా పడట్లేదండి. ఇందాకేదో చదివా, ఎల్లినో అని ఏదో పదం చదివా నేను. ఎల్లినో
7: అంటే ఏంటి దాని అర్థం?
0: దాని అర్థం ఏంటంటే ఈసారి హీట్ మామూలుగా ఉండదు, సరదా తీర్చేస్తుంది. అండ్ ప్రిడిక్షన్ ఏంటంటే కొన్ని ప్లేసుల్లో లాస్ట్ 100 ఇయర్స్ కన్నా ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ వేవ్ చూడొచ్చు అని చెప్పేసి అంటున్నారు.
7: ఓకే,
0: అది ఆల్ థ్యాంక్స్ టు అవర్ గ్లోబల్ వార్మింగ్ వారు మనంత సహకారం మనం ఎంతో కొంత ట్రై చేసాం కాబట్టి అలా ఉందన్నమాట.
7: రైట్ రైట్ రైట్. సో అది
0: వీకెండ్ మాస్టర్, లాంగ్ డ్రైవ్ వెళ్ళారండి మీరు?
7: లాంగ్ డ్రైవ్ ఏం వెళ్ళలేదు, నేను లోకల్ లోనే ఉన్నా. నేనైతే వేరే జట్టు సభ్యులు వెళ్లారు, రాజేశ్వరి గారు, మన శ్రీవిద్య గారు, శిరీష అండ్ ధీరజ్, వీళ్ళు నలుగురు వెళ్లారు, కానీ నేను ఇక్కడే ఉన్నా. సో ఎందుకంటే మనకి టెక్సాస్ లో మన ఆస్టిన్ దర్దాపులలో ఉన్న ప్రాంతంలో ఒకటి మన అసోసియేట్ స్పాన్సర్ ఇండియా బజార్ వారు గ్రాసరీ స్టోర్ ఓపెన్ చేశారనమాట. అండ్ వారి స్పెషల్ ఇన్విటేషన్ మీద దే వెంట్ దేర్ అండ్ హ్యాడ్ సమ్ ఫన్. మనం ఎక్కడికి పోయినా గానీ ఇది మాత్రం తప్పదుగా ఫన్.

0: That's what Radio Sirabhi is all about. It's all about fun and entertainment.
1: If there is any one song that is dedicated to our RJs, and aadutu pani chestunte alupu solupe munnadi, this is the song.
0: Yeah, adi apada baane untadi gaani ippudu nenu okati line up chesa.
1: చెప్పండి.
0: మెగాస్టార్ చిరంజీవి గారిది రాక్షసుడు అనే ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో నిజంగా ఆయన రాక్షసుడిలాగానే నటించారు. అంటే ఆ రాక్షసుడు కాదు, ఆ కాంటెక్స్ట్ లో రాక్షసుడు కాదు. అసలు ఆ సినిమా స్టోరీ గాని ఆయన వేసుకునే డ్రెస్సింగ్ గాని అసలు వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నమాట. సో ఆ చిత్రం నుంచి ఇప్పుడు ఒక మనం పాట ప్లే చేద్దాం. ఇది మన డాలస్ ఫోర్ట్ వర్త్ శ్రోతలందరికి కూడా చాలా ఇష్టమైన పాట. లెట్స్ ప్లే దిస్. ఓకేనా?
1: ఎస్, గిరి గారు అంటేనే యూనిక్ సాంగ్స్ వెతికి మరి మార్నింగ్ ప్లే చేస్తారు. ఎక్కడికి వెళ్ళకుండా వినండి.
0: లెట్స్ లిజన్ టు గిలిగా గిలి గిలిగా. గిరిగా కాదు, గిలిగా. ఆల్ రైట్. సో బట్ ఆ పాట ప్లే చేసే ముందు నేను ఒక వింటున్నా, నేను వస్తున్నప్పుడు షో వింటూనే వస్తున్నా. పెద్ద ట్రైలర్ గురించి మాట్లాడారు మీరు. సో ట్రైలర్ గురించి మీ అభిప్రాయం ఏంటి?
1: ఏం అసలు ప్రాపర్ అన్ని అన్ని బీట్స్ ఉన్నాయి సినిమాలో. ప్రాపర్ కమర్షియల్ సినిమాకున్న హంగులు, ఒక ఒక హైలైట్ అయ్యే క్లైమాక్స్ అన్ని కనిపిస్తున్నాయి సినిమాలో ఆల్రెడీ.
0: ఓకే,
1: అది జస్ట్ ప్రాపర్ గా థియేటర్ లో ప్రాపర్ గా ల్యాండ్ అయితే చాలు. రంగస్థలం కన్నా పెద్ద హిట్ అయితే ప్రాపర్ గా రిపీట్ అవుతుందని ఫీలింగ్.
0: రంగస్థలం ఈజీగా బీట్ చేస్తలేండి, అందులో డౌటే లేదు. రంగస్థలం అసలు నథింగ్, ఐ మీన్ అంటే నథింగ్ అంటే సినిమా పరంగా కాదు, కలెక్షన్స్ పరంగానే అంటున్నది.
1: కలెక్షన్ పరంగా కదా అంటే, నేను అంటుంది కొంతమంది ఫేవరెట్ సినిమా ఉంటుంది కదా, ఇప్పుడు ఆరెంజ్ ఫేవరెట్ సినిమా, కొంతమంది ఒక్కటి ఫేవరెట్ సినిమా, పోకిరి ఫేవరెట్ సినిమా, అలా ఇండస్ట్రీ హిట్ తో పాటు ఇట్ విల్ బి ఫేవరెట్ ఫిలిం ఫర్ సో మెనీ ఏమో అని అనిపిస్తుంది నాకు.
0: ఎస్, అండ్ నెంబర్ టూ ఆ ప్రాంతంలో యూనో దరిదాపులలో కూడా ఇంకొక పెద్ద సినిమా ఏది రిలీజ్ అయ్యేటట్టు కనిపించట్లేదు కదా.
1: మన పెద్ద పెద్ద డిస్కషన్ అయింది కదా దాని గురించి
0: మనం మాట్లాడడం కూడా. సో ఆ ప్రెస్ మీట్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి కానీ, బట్ మోస్ట్ లైక్లీ యూనో రిజాల్వ్ అయినట్టుంది. అండ్ థ్యాంక్స్ టు ద ఇండస్ట్రీ యూనో హూఎవర్ హూ నెగోషియేటెడ్. అండ్ యా, సో లుకింగ్ ఫార్వర్డ్. నేనైతే మాత్రం ఖచ్చితంగా లుకింగ్ ఫార్వర్డ్, ఎందుకంటే అది క్రికెట్ రిలేటెడ్ మూవీ అని నాకైతే అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తా ఈ రోజు, మీ షో అయిపోయింది, మన షో అయిపోయిన తర్వాత చూస్తా. అండ్ చూసిన తర్వాత నా అభిప్రాయం కూడా చెప్తా. ఓకేనా? Let's play this song from the movie Rakshasudu.
1: Yes.

0: ఆల్ రైట్ అవినాష్, ఎలా ఉంది ఆ పాట?
1: ఎనీ మెమరీ? ఎనీ మెమరీ? పాట బాగుందండి. ఎనీ మెమరీస్ విత్ రిలేటెడ్ టు ది సాంగ్?
0: తప్పకుండా. ఇది ఇందాక లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినట్టుగా మా సొంత ఊరు ఖమ్మంలో చూసిన సినిమా ఇది, రాక్షసుడు. మనకి ఇందాక సందీప్ గారు కూడా కాల్ చేసి వారి విశేషాలు పంచుకున్నారు. నేను కూడా వారికి నా మాట కలుపుతున్నా, గళం. సో ఇది 1989 లో రిలీజ్ అయిందనమాట రాక్షసుడు సినిమా. ఓకే, రిలీజ్ అయినప్పుడు ఆ పోస్టర్స్ అవన్నీ చూస్తే చిరంజీవి గారు అసలు ఏంటి, మెగాస్టార్ ఏంటి, ఇలాంటి డ్రెస్సింగ్ చేసుకోవడం, ఈ లుక్ ఏంటి, సినిమా అసలు ఆడదు, ఏం లేదు, అసలు ఏం లేదు. చాలా పెద్ద రిటాలియేషన్ వచ్చిందనమాట ఫ్యాన్స్ దగ్గర నుంచి పోస్టర్స్ చూసి.
1: ఓకే,
0: సో అప్పట్లో కట్అవుట్ చూసి నమ్మేయాలి డూడ్ అనే డైలాగ్ రాలే కదా ఇంకా. సో అలా మీరు కట్అవుట్ చూడండి, దాని తర్వాత సినిమా చూడండి, ఆ తర్వాత మీరు నమ్మండి అని చెప్పి చిరంజీవి గారు మనకు మెసేజ్ ఇచ్చారనమాట ఈ సినిమా ద్వారా అప్పట్లో. సో ఇది అంటే అది యూనో దీంట్లో ఉన్న సాంగ్స్ గానీ లేకుంటే స్టోరీ లైన్ అండ్ ద వే హీ బెయిల్స్ అవుట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, అడవులలో వాళ్ళందరినీ కాపాడుకుంటూ తనని తాను కాపాడుకుంటూ ఆ డ్రెస్సింగ్ అలానే మెయింటైన్ చేస్తూ బయటకు వచ్చేస్తాడు చిరంజీవి గారు. చలపతిరావు అసలు ఎట్లుంటాడు తెలుసా ఈ సినిమాలో? చలపతిరావు గారు మంచి యూనో వింటేజ్ విలన్ లుక్, మన ఇక్కడ ఘాటు పెట్టుకొని ఒకటి అట్లా.
1: చలపతిరావు గారు అసలు కనబడితేనే భయపడతారంట
0: కదా, రెడ్డిష్ లుక్స్ యూనో ఫేస్ గానీ లేకుంటే సినిమాలలో అప్పట్లో అట్లుండేది. బట్ దిస్ వాజ్ వన్ మెమరీ దట్ డెఫినెట్లీ మనం నేను గానీ లేకుంటే మన శ్రోతలు అందరూ కూడా కనెక్ట్ అయ్యే సినిమా రాక్షసుడు.
1: సూపర్.
0: మనకు కాలర్ వస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాం. అవినాష్, గుడ్ మార్నింగ్ అండి. రేడియో సురభి.
2: హలో.
0: హలో, గుడ్ మార్నింగ్ సార్. రేడియో సురభి, మీ పేరు?
2: నా పేరు కళ్యాణ్ అండి. మీరు
0: కళ్యాణ్ గారు? నా పేరు గిరి అండి. నాతో అవినాష్ గారు, అవినాష్ గారు కూడా ఉన్నారు. సార్ నాకు ఒక ఫేవర్ చేయండి ప్లీజ్. మీ దగ్గర కమ్మ అల్యూమినియం వాట్సాప్ గ్రూప్ ఉంటే ఇమీడియట్లీ నన్ను యాడ్ చేసేయండి, నాకు అసలు దొరకట్లేదు డాలర్స్ లో. నో ప్రాబ్లం. యా, ఐనో ఐనో, డాలర్స్ ఇస్ యూనో ఇట్స్ జస్ట్ కాస్మోపాలిటన్ కల్చర్ బేసిక్ గా. ఈ సినిమా నేను సత్యం చూడలేదు సార్ ఖమ్మంలో. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఉంది, ఉందో లేదు తెలియదు, బట్ అప్పుడే చెప్పండి. ఈ సినిమా నేను సత్యం చూడలేదు సార్ ఖమ్మంలో. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఉంది, ఉందో లేదు తెలియదు, బట్ అప్పుడైతే సత్యం థియేటర్లు చూసారు. సాయిరామ్ అని చెప్పి మార్చారు ఇప్పుడు. చెప్పండి మీ మెమరీస్ షేర్ చేసుకోండి రాక్షసుడు సినిమా ఒకవేళ చూసుంటే.
2: చూడలేదండి అప్పటికి.
0: సార్ గుడ్ సార్, ఇందాక మన అవినాష్ పెద్ద సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుతున్నారు, మీరు ఏమన్నా వీక్షించారా?
2: ఇంకా చూడలేదండి. శివరాజ్ కుమార్ ఒక చిన్న టీజర్ చూసాను.
0: అచ్చా, ఓకే,
2: ఏదది? ఇంకా ట్రైలర్.
1: ట్రైలర్ ఇప్పుడే చూడండి, మీకు నచ్చుతుంది ఆశిస్తున్నాను.
0: రామ్ చరణ్ మూవీస్ చాలా క్లోజ్ గా కనెక్ట్ అయిన మూవీస్ మూడు ఉన్నాయి నాకు, ఒకటి రంగస్థలం, రెండు ధ్రువ, మూడు ఆర్ఆర్ఆర్. నేను మేజర్లీ ఎన్టీఆర్ తోటి కనెక్ట్ అయ్యా, జూనియర్ ఎన్టీఆర్ తోటి. అండ్ థర్డ్ వచ్చేసి ఆబ్వియస్లీ మగధీర. ఈ మూడు సినిమాలు చాలా బాగా క్లోజ్ గా కనెక్ట్ అయ్యా అన్నమాట.
2: అంటే మనం మగధీర డెఫినెట్ గా రాజమౌళి మూవీ అనుకోవచ్చు.
0: అగ్రీడ్, అగ్రీడ్. చెప్పండి సార్, ఏ సాంగ్ రిక్వెస్ట్?
2: సాంగ్ రిక్వెస్ట్
0: తప్పకుండా అండి. యూనో నేను లైన్ అప్ చేస్తాను ఆ సినిమా నుంచి. ఓకేనా? పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
1: క్రికెట్ చూస్తారా?
0: కళ్యాణ్ గారు
2: చెప్పండి.
0: క్రికెట్ పెవిలియన్ గ్రౌండ్ లో ఆడారా ఖమ్మంలో?
2: ఖమ్మం యాక్చువల్లీ ఖమ్మం టౌన్ కాదండి, టౌన్ లో ఆడలేదు.
0: హైదరాబాద్ గురించి మీ అభిప్రాయం ఏంటి?
2: హైదరాబాద్ గురించి మనకి అవినాష్ చెప్తూ ఉంటారు.
0: అవినాష్ గారు వెళ్ళొద్దాం మరి.
2: మన దగ్గర ఉన్న కాంటెంట్
0: వెరీ నైస్. యా అవినాష్, టేక్ దట్ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్స్ అంత ఈజీ గా రావడం, ప్లీజ్ టేక్ ఇట్. నేను అవినాష్ ప్రోగ్రామ్ నాకంటే అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయన రేడియోలో. సినిమా నుంచి నేను ఆ పాట లైన్ అప్ చేస్తాను. అంటే వింటుంటారు కానీ కాల్ ఎప్పుడు చేయలేదు, అంతేనా? బట్ మీకు వీలున్నప్పుడల్లా ఒకసారి అలా ఒక కాల్ అలా పడేయండి. మిస్డ్ కాల్ ఇచ్చినా పర్వాలేదు, మేము కాల్ బ్యాక్
2: చేస్తాం.
0: నో ప్రాబ్లం, కాల్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, మీరు వినడం ఇంపార్టెంట్. అంతే, థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. అవినాష్ మీ ఫ్యాన్, మీకోసం మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్. నా ఉద్దేశంలో కాంప్లిమెంట్ వచ్చినప్పుడు తీసేసుకోవాలబ్బా, తీసుకుని అట్లా జేబులు వేసుకుని పెట్టుకోవాలి.
1: క్రెడిట్ తీసుకుంటారండి, బట్ ఆయన హీ వాస్ బీయింగ్ వెరీ స్వీట్. నాకు ఒకసారిగా ఫర్ మూమెంట్ ఇట్లాంటి విన్నప్పుడు సైలెంట్ అవుతాను అనమాట, నీకు తెలియకుండా వెంటనే రెస్పాండ్ అవ్వలేదు.
0: యా యా, అందరూ అంతే. దట్ ఈస్ యు నో, కాంప్లిమెంట్ ఈస్ అన్ ఎమోషన్ ఆల్వేస్. ఇదేదో క్యాప్షన్ బాగుందంటారా, కాంప్లిమెంట్ ఈస్ అన్ ఎమోషన్.
1: For every artist, compliment is an emotion. Yes.
0: All right. మనకి ఇందాక సందీప్ గారు కాల్ చేశారు, అండ్ వారు ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారు. అన్ని పాటలు మంచి పాటలే, బట్ ఈ పాట చాలా బాగుంటుంది. అభిలాష సినిమా నుంచి ఈ పాట వినేద్దాం. ఓకేనా?
1: ఓకే,
0: ఆల్ రైట్, పర్ఫెక్ట్. సందీప్ గారు, ఐ హోప్ యు ఆర్ స్టిల్ లిజనింగ్ ద రేడియో. లెట్స్ లిజన్ టు దిస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మెలోడీ. అండ్ ఈ చిత్రంలో నటించింది చిరంజీవి గారితో పాటు ఎవరు? కాల్ చేయండి 972-636-1966.

0: రసమయం జగతి అంటే ఏంది అవినాష్?
1: రసమయం జగతి, ఈ ఈ ప్రపంచం అనేది అన్ని రకాల ఎమోషన్స్ తో నిండి ఉన్నది.
0: వండర్ఫుల్, ఎక్సలెంట్, బాగా చాలా బాగా చిన్న వన్ లైన్ లో ఆర్టికులేట్ చేశారు, చాలా బాగా చెప్పారు. సో మనకి కపుల్ ఆఫ్ కాల్స్ కూడా వచ్చాయి, అండ్ ఎస్పెషల్లీ నా మెంటర్, నేను రేడియోకి రాకముందు నా మెంటర్ మన వేణు చెరుకుపల్లి గారు, మన జట్టు సభ్యులు, వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్, వన్ ఆఫ్ ద పిల్లర్,
1: ఆయన ధోని.
0: యా, వింటేజ్, డెఫినెట్లీ ఇంకా వారి గురించి మనకందరికి తెలుసు. సో వారు కాల్ చేసి అండ్ సాంగ్స్ బాగున్నాయి, కన్వర్జేషన్ బాగుంది అని చెప్పి మనకి మన ఇద్దరికి కాంప్లిమెంట్ ఇచ్చారు. సో లెట్స్ బోత్ టేక్ ఇట్ అండ్ కీప్ ఇట్ ఇన్ అవర్ పాకెట్స్.
1: ఎస్, థ్యాంక్ యూ వేణు గారు.
0: యా, సో వారు ఇందా మీతో మాట్లాడదాం అనుకుని ఆఫ్ ఎయిర్ లో కాల్ చేశారు, బట్ నేను ఆఫ్ ఎయిర్ లో మీ కాల్ తీసుకోలేను కదా, సో అందుగురించి వారి తరఫున నా ద్వారా మీకు చెప్పమన్నారు. మన ఇద్దరం కలిసి ఆ కాంప్లిమెంట్ తీసుకుంటూ ఇందాక మరి మా వాస్తవ్యులు, ఖమ్మం వాస్తవ్యులు పాట అడిగిన తర్వాత ప్లే చేయకుంటే నన్ను ఇక్కడ ధర్నాలు చేస్తారు స్టూడియో దగ్గర నుంచి. సప్తపది సినిమా నుంచి ఈ పాట ప్లే చేద్దాం, ఓకేనా?
1: ఎస్,
0: లెట్స్ ప్లే దిస్. నెమలికి నేర్పిన నడక ఇది.
1: ఓ, బ్యూటిఫుల్ సాంగ్ ఇది.

0: Times, Radio Surabhi, 107.9 FM, HD3.
1: రేడియ సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పుల్లు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాల మన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorur inchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888.
3: IndiaToday.USA.com. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్ 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
5: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM, HD3 అమెరికాలో తెలుగు నేస్తం. స్టూడియోలో సమయం 8:03. అవినాష్ గారు ఉన్నారా?
6: ఎస్ కాదు, ఇప్పుడు ఇప్పుడు అసలే పీక్ ట్రాఫిక్ ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు బయలుదేరితే
5: ఇప్పుడైతే మాత్రం నేను అదే ట్రాఫిక్ మ్యాప్ చూస్తున్నాను. మ్యాప్ లో దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్, టెక్సాస్ డివోటీ వెబ్సైట్ లో ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. అక్కడ నాకు డిస్ప్లే అయితే కనిపించట్లేదు, కానీ వస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతానికైతే మొత్తం స్మూత్ గా కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్.

0: రెగ్యులర్ గా మండే మార్నింగ్ లో ఉండే ట్రాఫిక్ ఖచ్చితంగా స్లో డౌన్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు 8:00 అయింది కదా, సో కొంచెం పికప్ అవుతుంది అనమాట బేసిక్ గా.
1: అండ్ మండే బ్లూస్ ని పోగొట్టే లేదనో మంచి పాట గారు
0: తప్పకుండా, అంటే ఇక నా ప్లే లిస్ట్ లో అన్ని కొంచెం రెట్రో సాంగ్స్ వస్తుంటాయి. అండ్ ఇందాక మన వేణన్న ఎలాగూ కాల్ చేశారు కాబట్టి వారు రిక్వెస్ట్ చేయలేదు, బట్ వారి ప్లే లిస్ట్ లో నుంచే తీసుకున్న ఒక పాట నా ప్లే లిస్ట్ లో కూడా ఉంటుంది ఎప్పుడైనా ఈ పాట. అయితే ఈ సినిమా గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంతం అనే సినిమా తెలుసా మీకు?
1: తెలుసండి. అందులో నాగార్జున గారు కిల్లర్ అనుకుంట కదా?
0: ఎస్ అబ్సల్యూట్లీ, హీ వాజ్ అండర్ గ్రౌండ్ డాన్ టైప్ లో ఉంటాడు అనమాట. అండ్ వెరీ అండర్ రేటెడ్ మూవీ యాక్చువల్లీ. మ్యూజిక్ బాగానే హిట్ అయింది కానీ సినిమా పెద్ద కాలేదు, ఎందుకంటే జనాలు తీసుకోలేకపోయారు ఆ స్టోరీని. అగైన్ సేమ్ థింగ్, రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు కొన్ని కొన్ని అలా ఉంటాయి అనమాట అప్పట్లో.
1: ఇప్పుడు నాగార్జున గారు ఒక సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు ఫాదర్ కింద చేస్తారు, ఏ సినిమాది?
0: అది వారసుడు. అది వారసుడు. బట్ ఇది అంతం సినిమా, దిస్ ఇస్ మై ఫేవరెట్ మూవీ యాక్చువల్లీ. నాగార్జున మూవీస్ లలో తన లుక్ కూడా చాలా వింటేజ్ ఉంటుంది, అతను నల్ల కళ్ళద్దాలు పెడతాడే, అందరికీ సూట్ గా, ఓన్లీ ఏఆర్ రెహమాన్ కి, నాగార్జున గారికి, చిరంజీవి గారికి, ముగ్గురికే సూట్ అయితే నల్ల కళ్ళద్దాలు. వాటిలో ఏఆర్ రెహమాన్ గారు టాప్ అబ్బా, అందులో డిబేటే లేదు. ఆయన ఏ పాట రిలీజ్ చేసినా నల్ల కళ్ళద్దాలు పెట్టే రిలీజ్ చేస్తాడు, కాన్సర్ట్ చేసినా అలానే చేస్తాడు.
1: అది అంటే మిగతా ఎవరినైనా సరే లోపల ఎందుకురా నల్ల కళ్ళద్దాలు అనేవి ట్రా చేసేవాళ్ళం, కానీ జస్ట్ బికాస్ ప్యూర్ రెస్పెక్ట్ ఎవరే మాట్లాడరు రెండు
0: అంతే. సరే, అంతం సినిమా నుంచి ఇప్పుడు మనం ఒక మంచి పాట వినేద్దాం. ఈ పాట మన వేణన్నయ్యకు, మన శ్రోతలందరికి కూడా డెడికేట్ చేస్తూ, లెట్స్ లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ నంబర్. అండ్ ఈ పాటకి సంగీత దర్శకత్వం వహించింది ఎవరో మీకు తెలుసా?
1: ఆర్డి బర్మన్ కదా?
0: అబ్సల్యూట్లీ రైట్. లెట్స్ ప్లే దిస్ సాంగ్.
1: మెల్లగా మీలాగా నాస్టాల్జియాకింగ్ అయిపోతున్నారండి తెలియకుండా.
0: మెల్లగా ఏంటండి, మేమెంత మీకింద, యూఆర్ టాలీవుడ్ యూఆర్ టీఎఫ్ఐ ప్రొఫెషనల్, మాదే ఉంది, మేము జస్ట్ సమాచారం అందిస్తుంటాం అంతే, మీకు అక్కడ లైవ్ లో ఉంటాయి అప్డేట్స్. ఈ పాట వినేసి మరింత యూనో మనం వీల్ టాక్ అగైన్, ఓకేనా? లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అంతం.
1: ఓకే.

0: ఆల్ రైట్ అంతం సినిమా నుంచి మనం విన్న ఆ పాట అవినాష్ గారు.
1: ఎస్ అంతం సినిమా అండి. మధ్యలో ఆ వాయిస్ చేంజ్ అయింది ఎవరిది?
0: ఏ వాయిస్ అది మీరు అనేది
1: చలాకి పాచానక్ అట్లే అలా వచ్చింది వాయిస్,
0: అది మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రం మన ఇద్దరం పప్పులో కాలేసినాం. నేను తప్పులో కాలేసినా, మీరు పప్పులో కాలేశారు. ఎందుకు చెప్పనా?
1: మ్యూజిషియన్ ఆది వర్మ గారు కదా.
0: మ్యూజిషియన్ ఈ సినిమాకి ముగ్గురు ఉన్నారు. అయితే ఈ పాటకు సంబంధించినంత వరకు మణి శర్మ గారు.
1: వాట్? ఎస్ మణి శర్మ గారా?
0: ఎస్.
1: ఓకే ఓకే.
0: ఈ పాటకి ఈ ఓన్లీ ఓన్లీ వన్ దిస్ ఈ సాంగ్ అంత వరకు మణి శర్మ గారు. అండ్ గుండెల్లో దడదడలాడే ఉరుములతో అని ఇంకో పాట ఉంటుంది, ఆ పాటకి కెఎంఎం కీరవాణి గారు, మిగతా పాటలకు ఆర్డి బర్మన్ గారు.
1: ఇలా చిరంజీవి గారు ఒక సినిమా ఉంటుంది, దానికి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు, మీరు చెప్పగలరా?
0: అది అందరికి నాకైతే అసలు వెన్నుతో పెట్టిన విద్య. యా సో అది మన శ్రోతలకు వదిలేద్దాం ఆ క్వశ్చన్. చిరంజీవి గారు నటించిన ఒక చిత్రంలో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారన్నమాట, ఆ చిత్రం పేరేంటి? ఆ చిత్రం కాకుండా ఇంకా వేరే ఏదైనా చిత్రాలు అలాంటివి ఉన్నాయా సినిమాలు? కాల్ చేయండి 972-636-1966.
1: ఎస్ చేసేయండి.
0: ఆల్ రైట్, మరి మీ ప్లేలిస్ట్ లో నుంచి నాకు మంచి పాట చెప్పండి.
1: నా ప్లేలిస్ట్ లో నుంచా? నాకు లాస్ట్ రెండు మూడు రోజుల నుంచి ఒక పాట తిరుగుతుందండి.
0: చెప్పండి.
1: అది వివేక్ సాగర్ గారి మెలడీస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట.
0: నాకు ఇప్పుడు నాకు కూడా
1: మా ఫ్రెండ్స్ అందరికి ఎట్లా అంటే, నైట్ అయిపోయేటప్పటికి పొద్దున్న ఎన్ని కష్టాలు పడినా సరే సాయంత్రం అయ్యేటప్పటికి ఆయన పాటకు ఓదార్పులు అనిపిస్తుంది అనమాట. సో ఒక ఒక ఒక ఒక స్లో మెలడీ ప్లే చేస్తాను. ఇట్స్ అ సాడ్ సాంగ్ బట్ యూ యాక్చువల్లీ లవ్ ఇట్, అలా ఉంటుంది అనమాట.
0: నో ప్రాబ్లం. యా మీరు ప్లే చేస్తారా మీ లిస్ట్ లో నుంచి?
1: ఎస్ సమ్మోహన మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్. ఎస్ సమ్మోహన మూవీ నుంచి కన్నులలో తడిగా. ఐ థింక్ మీరు మీరు లైన్అప్ చేస్తేనే కొంచెం మంచిగా వస్తుంది అనిపిస్తుంది. మీ అస్తవత్ బాగుంది.
0: కన్నులలో
1: కనులలో తడిగా సమ్మోహన మూవీ నుంచి.
0: ఓకే. సమ్మోహనం సినిమాకి ఎవరు సంగీత దర్శకత్వం?
1: వివేక్ సాగర్ గారు అండి. వివేక్ సాగర్ గారు అంటే కొన్ని కొన్ని ఆయన ఇప్పటిదాకా ఒక 10-15 సినిమాలు చేస్తే వాట్ ఎవర్ నెంబర్ ఎంతగా గుర్తులేదు, కానీ అందులో టాప్ 3 ఖచ్చితంగా ఈ పాటలు ఉంటాయి. అంత బాగుంటాయి పాటలు.
0: తప్పకుండా. ఇప్పుడు సమ్మోహనం సినిమా నుంచి మనం ఈ పాట వినేద్దాము. అండ్ మన అవినాష్ ప్లేలిస్ట్ లో నుంచి మీ ప్లేలిస్ట్ లోకి హియర్ ఇట్ ఈస్.

0: వావ్, బాగుంది పాట. నైస్ అండ్ వెరీ స్మూత్ అండ్ సూదింగ్ సాంగ్.
1: అది అంటే మీరు రెండు సార్లు వినండి, మీరు తెలియకుండా ఏదో టైంలో రీకాల్ చేస్తారు, అలా ఉంటుంది ట్యూన్.
0: తప్పకుండా, అంటే లిరిక్ కూడా చాలా కొంచెం యూనో వినసొంపుగా ఉంది, కొంచెం అలా అలా అలా వెళ్ళిపోయింది.
1: నాకు అందులో ఒక లిరిక్ చాలా ఇష్టం అనమాట, కలిసేది ఎందుకు విడిపోయి ఎందుక అని నా మధ్య అడుగుతుంది అని చెప్పి అక్కడ వాళ్ళ మధ్యన బ్రేకప్ గురించి చెప్తారు అనమాట. బ్యూటిఫుల్ గా ఉంటుంది లైన్.
0: రైట్ రైట్. ఐ థింక్ 2.5 ఇయర్స్ బ్యాక్ సుధీర్ బాబు గారు మన స్టూడియోకి వచ్చారు. ఓకే, వచ్చినప్పుడు నా క్రికెట్ బ్యాట్ మీద సిగ్నేచర్ తీసుకున్నా అనమాట. ఆ ఫోటో ఇప్పుడు మన స్టూడియోలో కూడా ఉంటది ఎదురుగా. నేను మంచి వింటేజ్ లుక్ లో ఉన్నప్పుడు కోటు గీట్ వేసుకుని ఆయన వస్తుండని చెప్పి సూట్ బూటు.
1: నాకు నాకు సుధీర్ బాబు గారి విషయం ఇక్కడ అనిపించింది ఏంటంటే, వన్ ఆఫ్ ద మోస్ట్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్టర్ ఇన్ టాలీవుడ్, హూ డిజర్వ్స్ లాట్ మోర్ సక్సెస్ అనిపిస్తుంది నాకు.
0: ఓ వావ్, ఓకే, వస్తున్నాయి తన మూవీస్ ఏమైనా లైన్అప్ లో ఉన్నాయా?
1: రీసెంట్ గా హీస్ డూయింగ్ వెబ్ సిరీస్ అని విన్నాను.
0: ఓకే,
1: బట్ ఐ రియలీ విష్ ఆయన ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ పడాలి, బికాస్ ఆయన పడే కష్టానికి అండ్ పెట్టే ఎఫర్ట్ కి డెఫినెట్లీ ఒక మంచి సినిమా రావాలని కోరుకుంటున్నాను నేను ఇప్పుడు.
0: ఖచ్చితంగా ఖచ్చితంగా, లెట్స్ హోప్ హీ గివ్స్ ఎ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్. అట్లీస్ట్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కాకుండా కనీసం యూనో ఒక 100
1: మంచి సూపర్ డూపర్ హిట్,
0: 100 crores క్లబ్ లో అయితే ఉండిపోవాలని ఆశిద్దాం నెక్స్ట్ సినిమా తోటి.
1: ఎస్,
0: మనకి ఒక సాంగ్ రిక్వెస్ట్ వచ్చింది, 35 ఒక చిన్ని కథ కాదు, ఈ సినిమా ఏంటిది?
1: ఆహా, ఎవరండి అడిగింది?
0: రవి గారు కాల్ చేసి నీలి మేఘములలో పాట అడిగారు.
1: ఎస్, అంటే ఆ సినిమా గురించి మాట్లాడమంటే నేను టన్నుల కేజీలో మాట్లాడదు, అంత స్పెషల్ ఫిలిం.
0: చెప్పండి, ఒక గ్రాముల్లో చెప్పండి, టన్నుల తర్వాత మాట్లాడుకుందా.
1: అంటే ర్యాండమ్ గా ఇప్పుడు మీకు కొన్ని సినిమాలు ఉంటాయి కదండి, మనం ట్రైలర్ లో పెద్దగా చూడడం, ఏదో ర్యాండమ్ గా ఫ్రెండ్ తీసుకెళ్తే వెళ్తాం, అలా వెళ్తాం కదా.
0: అవును,
1: అలా వెళ్లి డిస్కవర్ చేసి ఎంత బాగుందేంట్రా అని సినిమా అనుకుని వినాయక చవితి టైంలో అనుకుంటే రిలీజ్ అయింది. నేను ఊరు వెళ్ళాక మా మమ్మీ తీసుకుని మరి వెళ్ళా సినిమాకి, అంత నచ్చింది. డెఫినెట్లీ మదర్ కి సన్ కి మధ్యలో ఉన్న బ్యూటిఫుల్ బాండ్ చూపించడానికి ఆ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇన్ రీసెంట్ టైమ్స్.
0: అరే వా, సో చూసారా మరి మన శ్రోతలు ఎలాంటి పాటలు కోరుతారు, ఎలాంటి సినిమా నుంచి ఎలాంటి పాట అర్థవంతమైన పాటలు కోరడంలో డాలస్ ఫోర్ట్ వర్త్ శ్రోతలు మించిన వాళ్ళు లేరప్పా, అంతవరకు మాత్రం నేను చెప్పగలుగుతాను గ్యారంటీగా.
1: ఇది కూడా వివేక్ సాగర్ పాటే.
0: సూపర్ సూపర్. సో ప్రాబబ్లీ మరి ఇందాక మీరు వివేక్ సాగర్ గారి గురించి తీసుకొచ్చారు కాబట్టి అలా థీమ్ లో ఎలైన్ అయిపోయి మన శ్రోత గారు ఈ పాట కోరారు అనుకుంటా అని అనుకుంటున్నాను. బట్ ఇన్ ఎనీ కేస్ దిస్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ 35 చిన్ని కథ కాదు సినిమా నుంచి. విశ్వదేవ్ అండ్ నివేదా థామస్, నివేదా థామస్ గురించి మనకు తెలుసు, విశ్వదేవ్ ఎవరు?
1: సో విశ్వదేవ్ రాచకొండ తను యాక్టర్ ప్రొడ్యూసర్ కూడా అండి, పరేషన్ ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేశారు తను.
0: ఓకే,
1: ఈ సినిమాకి హీఈస్ యాక్టర్ యాజ్ లీడ్ అండ్ ఆల్సో కో ప్రొడ్యూసర్ ఫిలిం అనమాట.
0: ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో కో ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ విశ్వదేవ్ గారు నటించిన, నివేదా థామస్ గారితో నటించిన నీలి మేఘములలో పాట ఇప్పుడు మన శ్రోతలందరి కోసం, రవి గారి కోసం ప్రత్యేకంగా, హియర్ ఇట్ ఈస్.

0: సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనకి 8-8:30 ప్రాంతంలో ఈ పాట వింటుంటే వేరే వైబ్స్ లోకి వెళ్ళిపోతాం. ఏమంటారు?
1: నిజంగానే తిరుపతికి వెళ్ళి ఆ సందుల మధ్యలో రూమ్ తీసుకుంటున్నట్టుంది
0: కదా. అయితే ఈ పాటని నేను ఇంకొక విధంగా డైసెక్ట్ చేస్తా. అసలు లిరిక్స్ అద్భుతం. అండ్ ఒక శ్రోత వస్తున్నారు, వారితో మాట్లాడదాము ఆన్ ఎయిర్.
1: ఎస్ ఎస్,
0: నమస్కారం అండి. రేడియో సురభి, మీ పేరు?
2: నమస్తే గిరి గారు, ఇందాక ఫోన్ చేశాను కదా.
0: చెప్పండి సార్. అది
2: టూ సాంగ్స్ అండి. ఇది ఒక పాట, ఇంటి దారేదిలో పవన్ పెంచే ఒకటి ఉంటుంది రావణ మీద. ఇప్పుడు ఈ పాట ఉంది చూసారా, ఇది కంప్లీట్ గా సీత ముందు
0: అద్భుతమైన
2: సాహిత్యం. అన్ని వేగములు దాని వేయడం, బ్లూ కాంప్లెక్షన్ అండ్ చాలా అద్భుతమైన సాహిత్యం.
0: వివేక్ సాగర్ గారి మ్యూజిక్ అసలు అద్భుతం. అండ్ ఈ పాటని ఇన్స్ట్రుమెంటేషన్ వైజ్ నేను ఇంకొంచెం డైసెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ కీప్ లిజనింగ్. సో దట్ వాజ్ రవి గారు. ఈ పాట ఇందాక పాట కోరారు. అయితే ఈ పాటలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఒకసారి చూద్దాం అవినాష్. అండ్ మనకి తబలా అండ్ మంజీరా అనే రెండు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అది వాయించింది అనిల్ రాబిన్.
1: ఓకే.
0: అండ్ మృదంగం వచ్చేసి మృదంగం నాదస్వరం బై మల్లికార్జున్. అండ్ ఫ్లూట్ వస్తుంది మధ్యలో, దాంట్లో పూర్ణిమ కృష్ణ అని చెప్పి ఒక అమ్మాయి అనమాట, యంగ్స్టర్. అండ్ వీణ బై నన్ అదర్ దాన్ ఫణినారాయణ గారు. ఫణినారాయణ గారు చాలా ఫేమస్, డాలస్ కు చాలా తరచుగా వస్తుంటారు ఫణినారాయణ గారు. వాళ్ళందరినీ కూడా కలిశారు. అండ్ ఈ సినిమాలో ఈ పాటలో మృదంగం వాయించింది శ్రీకాంత్ గారు. ఆబ్వియస్లీ మ్యూజిక్ బై వివేక్ సాగర్ గారు. అండ్ కళ్యాణ్ వసంత్ యాక్చువల్లీ ఈజ్ అ సింగర్, ఐ మీన్ హీజ్ ఎ వెరీ గుడ్ సింగర్ కళ్యాణ్ వసంత్, బట్ ఈ పాటలో కేవలం ఆలాప అందించారనమాట కళ్యాణ్ వసంత్. అండ్ యాక్చువల్ సింగర్ వచ్చేసి పాట పాడుతుంటే పాట వింటుంటే మనకి ఇది సిద్ శ్రీరామ్ పాడినట్టు అనిపిస్తుంది కదా,
1: కైండ్ ఆఫ్.
0: బట్ ఆయన కాదు పాడింది, పాట పాడింది పృథ్వీ హరీష్ అనే ఒక యంగ్స్టర్, యంగ్ సింగర్ అనమాట. లిరిక్స్ బై భరద్వాజ్. భరద్వాజ్ గారు మంచి పాటలు రాస్తారండి, వారి గురించి ఒక ప్రత్యేకమైన 30 మినిట్స్ కార్యక్రమం చేద్దాము. నా దగ్గర మంచి ప్లేలిస్ట్ ఉంది భరద్వాజ్ గారు రాసిన పాటలు, సో విల్ డూ దట్.
1: డెఫినెట్లీ లిరిక్స్ అంటే ప్రాణం పోసుకుంటారు.
0: 100%. నిన్న వేణు గారు షో చేశారు, అసలు అద్భుత లిరిక్స్ గురించి. సిరివెన్నెల

0: సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ ఎలా ఉంటాయి అనేది ఒక డెమాన్స్ట్రేషన్, ఇట్స్ ఎ లెసన్ బేసికల్లీ మనందరికి. యూనో నాకైతే ఎస్పెషల్లీ ఇట్స్ ఎ లెసన్. బట్ విల్ టాక్
1: అగైన్.
0: బ్రేక్ లోకి వెళ్తున్నాము, బ్రేక్ నుంచి వచ్చి మళ్ళీ మరిన్ని విశేషాలు మాట్లాడదాం.
1: డన్.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th. మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సాఫ్లేట్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చార్జ్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా. స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సబ్లిమెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ madiraandmasala.com.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాల్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తాం. ఆల్ రైట్, సో దిస్ ఇస్ ద టైమ్ ఫర్ క్రికెట్ ట్రివియా. ఓకే, క్రికెట్ ట్రివియా ఈ రోజు మనం రేడియో సురభి జాతర. బై ద వే, జాతర ఇస్ హ్యాపెనింగ్ ఆన్ June 7th, 2026. ప్లీజ్ గేర్ అప్ విత్ ఆల్ యువర్ యునో వాట్ ఎవర్ యునో మీ కవచ కుండలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని రెడీ అయిపోండి, బికాస్ జాతర ఇస్ గోయింగ్ టు బి బిగ్గర్ ఈవెంట్ దిస్ టైమ్. ఇట్స్ సీతారామ కళ్యాణం యాజ్ వెల్ యాజ్ కోలాటం యాజ్ వెల్. కోలాటం ప్రాక్టీస్ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ సీతారామ కళ్యాణం కూడా ఉండబోతుంది. సో వెండర్ బూత్స్, ఫుడ్ బూత్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ దేర్. ఇంకా మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే admin@radiosurabhi.com కి ఈమెయిల్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద క్రికెట్ ట్రివియా. ట్రివియా ఏంటి అనంటే, ఒక ఫ్యామిలీ నుంచి మనం ఇద్దరు క్రికెటర్స్ ఇంటర్నేషనల్ కి రిప్రజెంట్ చేయడము, లేకుంటే మేబీ ముగ్గురు, అరుదు, చాలా అరుదైన సందర్భాలలో ముగ్గురు క్రికెటర్స్ ఒకే ఫ్యామిలీ నుంచి రిప్రజెంట్ చేయడం ఇంటర్నేషనల్ లెవెల్ లో చూస్తుంటాం. బట్ ఒక ఫ్యామిలీ నుంచి నలుగురు క్రికెటర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేశారు. ముగ్గురు పేర్లు నేను చదువుతా, ఆ నాలుగో పేరు మీరు చెప్పాలి. వన్స్ అగైన్, ట్రివియా ఏంటంటే, ఒక ఫ్యామిలీ నుంచి నలుగురు క్రికెటర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేశారు. ముగ్గురు పేర్లు నేను చదువుతా, నాలుగో పేరు మీరు చెప్పాలన్నమాట. ఆ ముగ్గురు పేర్లు ఏంటంటే, శామ్ కరణ్, టామ్ కరణ్, బెన్ కరణ్. ఈ ముగ్గురు రిప్రజెంట్ చేశారు ఇటీవల మధ్య కాలంలో. అయితే ఆ నాలుగవ వ్యక్తి ఎవరు అదే ఫ్యామిలీ నుంచి, కాల్ చేయండి 9726361966. ఈలోపు నేనేం చేస్తా అంటే, ఇంకొక ప్రకటన. మనం రేడియో సురభి జాతర గురించి మాట్లాడుకున్నాము, బట్ దాంతోపాటు మనకి హరేలీ ఫ్రెష్ మార్కెట్ కూడా ఓపెన్ అయింది ప్రాస్పర్ లో. ఇఫ్ యూ వాంట్ టు యునో విజిట్ అండ్ హ్యావ్ ఏ టైమ్ విత్ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఆల్సో యునో గ్రాసరీస్ అండ్ ఏదైనా కొనుక్కోవాలి అంటే, ఎస్పెషల్లీ ప్రాస్పర్ అండ్ ఆబ్రీ సరౌండింగ్స్ లో ఉన్న ఎవరైనా సరే, హరేలీ ఫ్రెష్ మార్కెట్ కి వెళ్ళండి. విజిట్ ద బ్రాండ్ న్యూ హరేలీ ఫ్రెష్ మార్కెట్ ఎట్ 5530 వెస్ట్ యూనివర్సిటీ డ్రైవ్ ఇన్ ప్రాస్పర్, టెక్సస్, అండ్ మేక్ యువర్ you can just, you know, have fun

విత్ దిస్ ఫన్ ఏముంది లేండి, గ్రాసరీ స్టోర్ లో గానీ డైలీ గ్రాసరీస్ ఇవన్నీ కొనుక్కోవాలంటే కొత్త స్టోర్ ప్రాస్పర్ లో ఓపెన్ అయింది. హరేలీ ఫ్రెష్ మార్కెట్, 5530 వెస్ట్ యూనివర్సిటీ డ్రైవ్ ఇన్ ప్రాస్పర్ టెక్సస్. అండ్ ఇక్కడికి వెళ్ళండి, యూ విల్ గెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ గ్రాసరీస్ అండ్ డైలీ నీడ్స్. సో నేను అడిగే ట్రివియా అలానే ఉంది. ఒక ఫ్యామిలీ నుంచి 4 క్రికెటర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేశారు. శామ్ కరణ్, టామ్ కరణ్, బెన్ కరణ్, ఆ 4వ వ్యక్తి ఎవరు, 4వ క్రికెటర్ ఎవరు, కాల్ చేసి చెప్పండి. 972-636-1966. హర్ష గారు మీరు కోరిన ఈ పాట, ఈ పాట గురించి కూడా ఈ పాట అయిపోయిన తర్వాత మాట్లాడదాం.

0: ఆల్ రైట్, మనం విన్న పాట ఏ సినిమా నుంచి అవినాష్?
1: ఇందక్క చూశాను నగరం అని.
0: నగరంలో ఈ పూట వినిపించే ఆ పాట అడవి రాముడు, ప్రభాస్ నటించిన అడవి రాముడు సినిమా నుంచి.
1: అంటే మణిశర్మ గారి పాట అర్థమైంది కానీ నేను టైటిల్ ఒక్కటే చూశాను, సినిమా చూడలేదు.
0: యా, సో విశేషం ఏంటంటే ఈ పాట మనకి ఆల్ ద వే ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ మన ఆత్మీయ శ్రోత హర్ష గారు కోరారు. అండ్ ఈ పాట గురించి ఒక వన్ లైన్ ఏదైనా మాట్లాడమన్నారు.
1: మెల్లగా ఓకే, యూకే కూడా విస్తరిస్తున్నాం మనం.
0: యా, సో ఆ వన్ లైనర్ నేను అంటే ఏమన్నారంటే బేసిక్ గా ద ఓన్లీ వన్ లైనర్ ఐ కెన్ సే ఇస్ ప్రభాస్ డెఫినెట్లీ మీన్ బాహుబలి కంటే ముందు తీసిన సినిమాలు గానీ పాటలు గానీ తను నటించిన హావభావాలు గానీ ఇంకేదన్నా గానీ అల్టిమేటింగ్ అది మళ్ళీ వెనక్కి రాదనమాట. అంతవరకు అయితే నేను చెప్పగలుగుతా.
1: సో ఆయన యూకే నుంచి అడిగారు కాబట్టి ఓకే, నాకు కూడా ఒక పాట రిక్వెస్ట్ ఉందండి. మీరు ప్రభాస్ గారి పాత సినిమాలు అండి.
0: తప్పకుండా చెప్పండి. ప్రభాస్ గారి సినిమాలు పాత సినిమాలా? అన్యాయం, అక్రమం, మోసం, దగ వంచన, కుట్ర.
1: మీరు అలా చెప్పారు కాబట్టి పాత సినిమాలు అన్నట్టు అంటున్నా.
0: నో వరీస్, నో వరీస్, జస్ట్
1: ఈ వీకెండ్ ఏమైనా వర్షం పడిందండి ఎక్కడైనా?
0: అసలు అయ్యా వర్షం రెగ్యులర్ గా అంటే బాగా ఎండగా ఉన్నప్పుడు ఇక్కడ ఈవినింగ్ ఖచ్చితంగా వర్షం పడుతుంది. అది కామన్ ట్రెండ్ యునైటెడ్ స్టేట్స్ మొత్తం మీద, అదొక కామన్ ట్రెండ్ యునైటెడ్ స్టేట్స్ అని కాదు ఇండియాలో కూడా అనుకుంటాను నాకు తెలిసి.
1: ఓకే, సో మరి డాలస్ లో ఉన్న త్రిష లాంటి వాళ్ళందరికీ వర్షం నుంచి కోపమా నాపైన సాంగ్ వేద్దాం అని అనిపిస్తుంది నాకైతే.
0: వేసేద్దాం ఆ పాట ఇప్పుడు, కోపమా నాపైన. ఆ సినిమాలో ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి కామెడీ బాగుంటుందండి.
1: 9848032919
0: భలే ఉంటుంది. వర్షానికి సంబంధించిన వెదర్ ఫోర్కాస్ట్ ఇస్తుంటారు అనమాట.
1: హలో గాలి గన్నారావు స్పీకింగ్ అంటాడు ఆయన.
0: ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి కామెడీ రియల్లీ వి మిస్. మంచి టైమింగ్ ఉంటుంది ఆయన దగ్గర.
1: అంటే టైమింగ్ ఒకటి ఆయనకి అంత, అంటే గ్రోయింగ్ అప్ నేను జర్నీలో వాటిలో చూసినప్పుడు అప్పట్లో తెలుగు భాషకి సంబంధించి ఒక అకాడమీ లాగా ఉంటే హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సమ్మన్ హూ ఇస్ యాక్చువల్ లీడింగ్ దట్ కమిటీ అట.
0: అదే అదే, అవును.
1: సో అంత అంత పట్టుండే దానికి భాష మీద అని చెప్పి నాకు అప్పుడు చిన్నప్పుడు గ్రోయింగ్ అప్ ఒక ఆర్టికల్ చదివా.
0: వండర్ఫుల్, వి మిస్, వి రియల్లీ మిస్ హిమ్. ఆయన రెండు సార్లు కలిసే అవకాశం దొరికింది హైదరాబాద్ లో, నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు. ఒకటి వారి ఇంట్లో స్వయంగా కలిశాను ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, రెండోసారి హాస్పిటల్ కలిశాను వారు. కొంచెం హాస్పిటలైజ్ అయినప్పుడు అక్కడికి వెళ్లి ప్రత్యక్షంగా పర్యవేక్షించాం అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా.
1: ఓకే ఓకే ఓకే,
0: సో కామెడీ బాగుంటుంది. బట్ ప్రస్తుతానికి మాత్రం మన అవినాష్ స్పెషల్ గా కోరిన వర్షం సినిమా నుంచి కోపమా నాపైన మీ అందరి కోసం, అవినాష్ గారు మీకోసం ప్రత్యేకంగా.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: హియర్ ఇట్ ఇస్.

0: చిత్రం నుంచి, వర్షం చిత్రం నుంచి మనం విన్న ఆ పాట.
1: సో గిరిగారు, నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది, మీరు ఆన్సర్ చేస్తారంటే
0: అడగండి.
1: నేను కొంచెం నాటీ అవుతాను, మీరు నన్ను తిట్టకూడదు.
0: నో ప్రాబ్లం, దిస్ ఇస్ ఆల్ అవర్ ప్లాట్ఫామ్, అట్లా ఏం లేదు. నేను ఏది కూడా పర్సనల్ గా తీసుకోనండి, ఐఎమ్ ఏ వెరీ జోవియల్ పర్సన్.
1: ఓకే ఓకే. సో ఈ పాట ఎందుకు ప్లే చేయించారంటే, ఈ పాట వినగానే నాకు నా స్కూల్ డ్రెస్ గుర్తొస్తుంది అనమాట.
0: ఓకే.
1: సో అందుకని జస్ట్ మీరు ప్రభాస్ గారి పాట అడుగురావు దాకా వస్తే నేను వర్షాన్ని తీసుకొచ్చాను అనమాట.
0: వెరీ నైస్.
1: సో ఈస్ దర్ ఎనీ వన్ సాంగ్ విచ్ రిమైండ్స్ యూ ఆఫ్ యూర్ స్కూల్ క్రష్?
0: దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. అందులో అసలు అఫెండ్ అయ్యే సమస్య ఏమని చెప్పండి, అది చాలా వెరీ డీసెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ అందరికి ఉండేది, అది ఎవరికైనా ఉంటది. ఎందుకుండదండి, డెఫినెట్ గా ఉంటారు. నేను అంటే నేమ్స్ మనం తీసుకోలేము ఆన్ ఎయిర్ లో, గానీ 100% స్కూల్ క్రష్ లేకుండా అసలు ఎవరు ఉండరు అనమాట. నాకు ఖచ్చితంగా ఉన్నారు. సో ఉండే ఒకప్పుడు.
1: సూపర్.
0: యా సో ఉండే ఒకప్పుడు ఉండేది. సో ఒక పాట అయితే మాత్రం ఖచ్చితంగా నేను ప్లే చేయాలి.

0: జాగ్రత్త నా కోసం అండ్ వారి కోసం కూడా. కొబ్బరి బొండం అనే సినిమా నుంచి, అది కూడా వర్షం సాంగ్.
1: ఓకే.
0: ఆ సినిమా నుంచి చల్లా చల్లని గాలుల్లో అని ఒక పాట ఉంటుంది, మీరు విన్నారా?
1: నేను సినిమా చూసానండి, నాకు పాటలు గుర్తురట్లే కానీ యా సినిమా చూసాను నేను.
0: ఓకే. సో చల్లా చల్లని గాలుల్లో సాయం సమయంలో అని వస్తుంది ఆ పాట. ఆ పాట ఇప్పుడు నేను ప్లే చేస్తున్నా మనందరి కోసం. ఓకేనా?
1: Yes.
0: Let's listen to the song from the movie Kobbari Bondam.
1: Yes.
2: Challa challa ni galullo saayam samayamlo sarasaalaadi mallala jallullo aa tarvata entu aadu chudam.

కొబ్బరి బోండం సినిమా నుంచి మనం విన్న ఆ పాట. కొబ్బరి బోండం సినిమా ఎంతమందికి గుర్తుందండి? ఈ పాట, ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి ట్రాన్స్ఫర్మేషన్ అసలు సూపర్బ్ అనమాట. అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ నేనైతే ఏ యాక్టర్ నుంచి ఎవరి దగ్గర నుంచి చూడలేదు. అండ్ సినిమాకి ఏదైతే కావాలన్నా టైటిల్ కి సంబంధించిన కొబ్బరి బోండం అనే టైటిల్ కి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్ తోటి మన ముందుకు మన స్క్రీన్ మీద రాజేంద్ర ప్రసాద్ గారు చూపించిన అది యాక్టింగ్ ఏదైతే ఉందో అసలు అద్భుతం అనమాట. ఇట్స్ ఎ వెరీ అండర్ రేటెడ్ మూవీ. అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు శ్రీకృష్ణ రెడ్డి గారు అండ్ ఎంటైర్ క్రూ ఆఫ్ దట్ మూవీ. బట్ అన్ఫార్చునేట్లీ సినిమా హిట్ అయిందా లేదా అనేది నాకైతే తెలియదు. పెద్దగా హిట్ కాలేదని అనుకుంటా గానీ, బట్ సినిమాలో పాటలు బాగుంటాయి అండ్ ఈ సినిమాలో కామెడీ కూడా చాలా బాగుంటుంది. ఎందుకో కమర్షియల్ గా అంత పెద్దగా ఆడలేదనేది నా అభిప్రాయం. మీరెవరైనా చూస్తుంటే నాకు చెప్పండి. కొబ్బరి బోండం సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటి? కాల్ చేయండి 9726361966. అలాగే క్రికెట్ ట్రివియాకు సంబంధించిన దానికి నాకు ఇంతవరకు సరైన సమాధానం రాలేదు. ఇజ్ ఇట్ ఏ కాంప్లికేటెడ్ క్వశ్చన్? ఐ డోంట్ థింక్ సో. బట్ మరొక్కసారి అడుగుతున్నాను, ఒక ఫ్యామిలీ నుంచి ఇద్దరు, జనరల్ గా మనం ఇద్దరు రిప్రజెంట్ చేయడం చూస్తుంటాము, ముగ్గురు చాలా అరుదు సందర్భాలలో ఉంటుంది, కానీ నలుగురు, ఒకే ఒక్క ఫ్యామిలీ నుంచి నలుగురు ఇంటర్నేషనల్ క్రికెటర్ క్రికెట్ ఆడారనమాట. ముగ్గురు పేర్లు నేను చదువుతా, ఆ నాలుగో క్రికెటర్ ఎవరు? ముగ్గురు పేర్లు ఏంటంటే శామ్ కరణ్, టామ్ కరణ్, బెన్ కరణ్, ఈ ముగ్గురు ఆడారు. బట్ వారికంటే ముందు ఇంకొకళ్ళు కూడా ఆడారు అదే ఫ్యామిలీ నుంచి. వారి పేరేంటి? కాల్ చేయండి 9726361966. ఈలోపు మనకి ఒక పాట ప్లే చేసుకునే సమయం ఉంది. ఇది మొత్తం పాట ప్లే చేయలేను గాని ఒక సగం పాట అయితే ప్లే చేసేసి మనం కార్యక్రమంలోకి, బ్రేక్ లోకి వెళ్ళిపోదాం.

ఓ పాట ఓ పని చేద్దాం, ఇది ప్రిల్యూడ్ లాగా పెట్టేసి ఇది ఏ పాట నేను శ్రోతలు అడుగుతున్నాను, వాట్ సాంగ్ ఇస్ దిస్? ప్రిల్యూడ్ వినండి, వాట్ సాంగ్ ఇస్ దిస్?

0: అంతవరకైతే వినిపించాను, బట్ ఇది ఏ పాటో తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి. 972-636-1966. ఈలోపు నేను మధిరా అండ్ మసాలా వారి ప్రకటన గురించి ఒకసారి చదువుతాను. అండ్ యూ కెన్ ఎంజాయ్ ఎ స్పెషల్ 15% డిస్కౌంట్ ఆర్ వెన్ యూ ఆర్ డైనింగ్ ఇన్ విత్ 4 or more గెస్ట్, యూ విల్ గెట్ ఎ ఫ్రీ అపటైజర్ అండ్ ఎ డెజర్ట్ ఆన్ ద టేబుల్ అన్నమాట. కాలర్ వస్తున్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, రేడియో సురభి, మీ పేరు?
1: నా పేరు విజయ్ సార్ అండి.
0: చెప్పండి సార్. విజయ్ గారు,
1: ఇప్పుడు ప్లే చేస్తారు కదా ప్రెల్యూడ్ కింద, అది ఇంద్రా సినిమాలో గల్లు గల్లు అనే పాట.
0: ఎక్సలెంట్ గెస్ సార్, ఎక్సలెంట్ గెస్. అది కూడా మల్లికార్జున్ గారే పాడారు మధ్యలో ఎస్పీబీ గారితో పాటు. ఆ పాట ఎగ్జాక్ట్లీ ఆ పాట
1: ఫేవరెట్ సాంగ్.
0: యా, ఫుల్ గా వినేద్దాం. బ్రేక్ వస్తుంది, బ్రేక్ తర్వాత కంప్లీట్ సాంగ్ వినేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. అట్స్ రైట్ ఆన్సర్. బ్రేక్ లోకి వెళ్తున్నాము, ఐల్ బి రైట్ బ్యాక్.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Manashanti. Mental peace. Masala dosa.
1: శ్రీ కృష్ణ విలాస్ కి రండి, 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: Radio Surabhi Revisit.
4: Immigration anagane prashnala mayam adoka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla
5: roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
6: I asked you to come to our place.
7: Our place, Indian cuisine.
8: Thank you for being in our journey.
9: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us, and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
10: వెల్కమ్ బ్యాక్. కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నది రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3. అమెరికాలో తెలుగు నేస్తం అండ్ నాతో పాటు ఉన్నారు నా పార్ట్నర్ ఇన్ క్రైమ్ అవినాష్. పార్ట్నర్ ఇన్ క్రైమ్ కరెక్టే కదా?
11: ఎస్ ఎస్. కొన్ని క్యూట్ నేరాలు చేయాలి,
10: తప్పదు తప్పదు. ఎంటర్టైన్మెంట్, మనం ఇన్ఫోటైన్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ లో ఉన్నాం కాబట్టి, అండ్ మనిద్దరం ఒకటే దాంట్లో కంపీట్ కూడా అవుతున్నాం. ఆర్జే అవార్డ్స్ లో ఎవరు గెలుస్తారు అవినాష్? నేను మీరు గెలవాలని కోరుకుంటున్నా.
11: లైక్ వైజ్ అండి, బట్ నేను ఇచ్చిన 2 నెలల గ్యాప్ కి మోస్ట్లీ నాకు వస్తుందని అనుకోవట్లేదు.
10: అది
11: హూ ఇస్ మోర్ డిసర్వింగ్ షుడ్ విన్.
10: మనకంటే పైన శ్రీవిద్య గారు ఉన్నారులేండి, వారు కూడా. మనం మన గురించి మాట్లాడుకోవడం కాదు, మూడో వ్యక్తి కూడా ఉన్నారు అక్కడ. యా, సో అందరికి యూనో ఎవరు మరి ఎవరు వస్తారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరికి డిపాజిట్ వస్తుంది, నాకైతే డిపాజిట్ వస్తే పరిస్థితి లేదు ఇప్పుడైతే. బట్ యా, సో జోక్స్ అపార్ట్, డెఫినెట్ గా ఆర్జే అవార్డ్స్ ఉన్నాయి. రేడియో సురభి జాతర సందర్భంగా మీకు నచ్చిన యాంకర్ ఎవరైతే ఉన్నారో

0: అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్ అవినాష్.
1: Yes.
0: అండ్ వారందరినీ గుర్తిస్తూ వారికి సంబంధించిన ఒక యునో కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ అని కూడా ఉండబోతుంది. దట్స్ ఎ వెరీ వెరీ యునో నైస్ జెస్చర్ బై రాజేశ్వరి గారు. రియల్లీ అప్రిషియేట్ దట్ యాక్చువల్లీ తన స్టెప్ తీసుకున్నందుకు జాతర సందర్భంగా.
1: సూపర్ సూపర్. అంటే నాకు భలే ముచ్చటేస్తుందండి, జాతర ప్రతిసారి ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఏదో ఒక స్టేట్మెంట్.
0: కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ అవినాష్. ఒక స్టేట్మెంట్ అంటుంది, దానికి ఒక సిగ్నేచర్ ఉందన్నమాట. జాతర చేయడంలో ఏదో వచ్చి అక్కడ ఫెస్టివల్ చేసుకుని కోలాటం ఆడి వెళ్ళిపోవడం కాదు. దానికి యూనో ఒక స్టేజ్ పెట్టాము అని అంటే దానికి ఒక రికగ్నిషన్, దానికి ఒక అర్థవంతమైన పనులు నడుస్తుంటాయి అన్నమాట ఆ రోజు మొత్తం. సో ఈసారి డెఫినెట్లీ కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ ప్లీజ్ ప్లీజ్ మార్క్ యువర్ క్యాలెండర్స్, June 7, 2026 ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈస్ ది ఈవెంట్ సెంటర్. అండ్ ఈసారి ఇండోర్ లో చేస్తున్నాం. దానికి కారణం ఏమంటారు అంటారు, ఇందాక నేను చెప్పారు మీరు వర్షం పడుతుందని.
1: ఫ్రిస్కో ఫ్లయర్స్ అయితే వర్షం ఎక్కువ వచ్చినా సరే ఏది ఫ్లై అవ్వకుండా ఉంటుందని అక్కడ ఫిక్స్ చేశారు అన్నమాట.
0: కరెక్ట్, రెయిన్ విండ్ స్నో షైన్ ఇట్ డజంట్ మ్యాటర్. అండ్ మీరు వచ్చేసి అక్కడ మన జాతరని ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ రెండవది ఏంటంటే, ఐ మీన్ యా డెఫినెట్లీ ఈ ఈవెంట్ అవుట్డోర్ అయితేనే బాగుంటుంది, బట్ డాలస్ వెదర్ ని అసలు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం అబ్బా, ఎందుకు అర్థం కావట్లేదు. ఓ రోజు వర్షం ఉంటుంది, వెంటనే మబ్బులు ఉంటాయి, నిన్న రెయిన్బో, మొన్న రెయిన్బో, అన్ని బోల్ వచ్చినాయి మొన్న.
1: నేను అదే వాట్సాప్ లో చూసాను అన్నమాట, డ్యూయల్ రెయిన్బో ఏదో చెప్పారు మొత్తం చూడగానే వావ్ వాడే వావ్ అనుకున్నా.
0: యా, ఆఫ్టర్ లాంగ్ టైం నేను కూడా రెయిన్బో చూసా యాక్చువల్లీ.
1: అది సో మీరు రెయిన్బో అంటే గుర్తొచ్చింది నాకు, ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్ బౌలర్స్ కి చాలా చుక్కలు కనిపిస్తున్నాయి.
0: అవునా, ఓకే. యా,
1: అదేంటో మీరు పాట వేసాక మాట్లాడదాం అనుకుంటున్నాను.
0: తప్పకుండా తప్పకుండా, మనం ఎలాగూ రెయిన్ థీమ్ లో ఉన్నాం కాబట్టి. ఇందాక మనకి మన ఆత్మీయ శ్రోత ఒకరు కాల్ చేశారు, వారు సరైన సమాధానం ఇచ్చారు. నేను ఆ పాటను యాక్చువల్లీ ప్రీలీడ్ గా అందించాను. ఇంద్ర సినిమాలో ఒక పాట ఉంటుంది రెయిన్ సాంగ్, ఒక లైన్ వాడండి.
1: ఒక్క నిమిషం ఆగండి, నాకు సడన్ బ్లాంక్ అయిపోయింది.
0: గల్లు గల్లు మనిసిరి మోవల్లే దివికే చేరగా చినుకే చేరగా.
1: నేను ఠాగూర్ సినిమాలో వాదొచ్చానంటే వరదొచ్చింది అక్కడ ఆగిపోయింది.
0: ఇంద్రాలో గల్లు గల్లు మనిసిరి మోవల్లే చినుకే చేరగా అనే పాట మన శ్రోత కోసం, మనందరి కోసం ఇప్పుడు వినిపించేద్దాం. హియర్ ఇట్ ఈస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ మల్లికార్జున్ గారు పాడిన ఈ పాట.

0: గ్రేట్ సాంగ్. అంటే ఈ పాట గురించి మాట్లాడదాం అవినాష్ కొంచెం. నాకున్న ఇన్ఫర్మేషన్
1: ఓకే.
0: సో నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే నేను ఇంటర్వ్యూలలో చూసినప్పుడు ఏమైందంటే మల్లికార్జున్ గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తోటి పాడారు ఈ పాట. అండ్ ఇక్కడ విశేషం ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఎలాగూ నెంబర్ వన్ సింగర్, అందులో డౌటే లేదు ఈ పాట అంతవరకు. అయితే చిరంజీవి గారు ఒకసారి మల్లికార్జున్ గారు ప్రోగ్రామ్ ఆన్ స్టేజ్ ప్రోగ్రామ్ ఒకటి చూస్తూ తను పాట పాడుతూ చిరంజీవి గారు స్టెప్ వేస్తారనమాట. చాలా చాలా స్టేజ్లలో ఉంటుంది మీకు, డాన్స్ వేస్తారు చాలా అంటే బ్యూటిఫుల్ వేస్తారు. అంటే అంత ఆబ్వియస్లీ అంత గ్రేస్ అంత లేకున్నా గానీ అట్లీస్ట్ మినిమం బేసిక్ స్టెప్స్ అయితే చిరంజీవి స్టెప్స్ ఉంటాయి మన మల్లికార్జున్ గారి షోలలో. అది చూసి ఓసారి ఆయన వింటేజ్ పంధాలో ఎలా రావాయ్ అని చెప్పి పిలిచారంట. ఏమాయ్ ఓ పాట పాడగలవా సినిమాలో అన్నారంట. అట్లా దొరికింది అవకాశం మల్లికార్జున్ కి పాట పాడడానికి ఇందిరా సినిమాలో. అప్పుడు మణి శర్మను పిలిపించి ఇంకా అక్కడ కూర్చొని ఇంకా మిగతా డిస్కషన్స్ అంతా, అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అగ్రి అయ్యారు. అండ్ ఇద్దరు కలిసి పాడిన ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందో మా అందరికి తెలిసిందే.
1: లిటరలీ మేము అంటే చిన్నప్పుడు కాన్స్పిరసీ నడిచేది అన్నమాట, అరే ఈ షూట్ చేసినప్పుడు నిజంగా వర్షాలు కూర్చోంటారా అద్దరా ఇదిరని చెప్పి చాలా చెప్పుకునేవాళ్ళము.
0: అదే యా, రాయలసీమలో ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతంలో డెఫినెట్లీ ఈ పాట చాలా పెద్ద హిట్ అయింది. ఎందుకంటే అక్కడ కొంచెం వర్షాభావ పరిస్థితులు ఉంటాయి కదా, అక్కడ ఈ సినిమా గానీ పాట గానీ చాలా పెద్ద హిట్ అయింది అనమాట. ఈ పాటతోటే సగం సినిమా హిట్ అయింది యాక్చువల్లీ ఈ సినిమా ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో. మిగతా ప్రాంతాలలో ఇక పెద్ద హిట్ అది.
1: ఇంకా అసలు అంటే ఇంకా వన్ టైమ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ అండి. కొన్ని చిరంజీవి గారి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ ఉంటాయి కదా
0: 100%.
1: అట్లా ఒక షేక్ చేసిన సినిమా
0: 100%. అలాగే మనం జనరల్ గా మనం షో చేస్తున్నప్పుడు ఒక అది ర్యాండమ్ గా తీసుకున్న సెగ్మెంటే గానీ అది చాలా పెద్ద హిట్ అయింది, విచ్ ఇస్ కాల్డ్ ప్యారలల్.
1: ఓకే.
0: సో ఈ పాటకు కూడా ఒక ప్యారలల్ ఉంది, బట్ హిందీ పాట. లగాన్ సినిమాలో ఒక పాట ఉంది.
1: ఎస్ గానే గానే
0: ఆ పాట చెప్పండి. నేను యాక్చువల్లీ వేరే లైన్అప్ చేశా, బట్ ఆ పాట చెప్పండి ఒకసారి.
1: ఘనన ఘనన ఘన అక్కడ వరకు వచ్చే తర్వాత రాదు హిందీలో. కాలి ఘనన ఘనన వస్తుందండి లగాన్ లో స్టార్టింగ్ అట్లానే ఉంటుంది.
0: ఆల్ రైట్, లెట్స్ లిజన్ టు దిస్. ఓకే, లెట్స్ లిజన్ టు దిస్. అది ప్యారలల్ కాదా అనేది మన శ్రోతలకు వదిలేద్దాం. లెట్స్ లిజన్ టు దిస్. బట్ ఎస్, అబ్సల్యూట్లీ లెట్స్ లిజన్ టు ద సాంగ్. అండ్ ఇది గల్లు గల్లు అనే పాటకి ప్యారలల్ లాగా ఉంటుందని అనుకుంటున్నాము, బట్ లెట్స్ లిజన్ అండ్ డిసైడ్.

0: అది ప్యారలల్.
1: ఎస్, సమ్ టైమ్స్ ఐ మిస్ ఆమిర్ ఖాన్ గారి సినిమాస్ అండి. అంటే
0: వింటేజ్
1: మూడేళ్ళకో నాలుగేళ్ళకో ఒక సినిమా వచ్చేది, బ్లాక్ బస్టర్ అయిపోయి ఇండియా అంతా సెలబ్రేట్ చేసుకోవడం.
0: ఐ మిస్ దట్. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. యా, సో యూనో దంగల్ తర్వాత మళ్ళీ అలాంటి హిట్ రాలేదు ఇంకా నాకు తెలిసి.
1: ట్రూ.
0: యా, అండ్ ఇందాక మన్ ధడ్కాయ బదర్వా సాంగ్ అసలు స్టాల్ వాట్ సింగర్స్ ఆల్కా యాగ్నిక్, ఉదిత్ నారాయణ్, సుఖ్వీందర్ సింగ్, శంకర్ మహాదేవన్ అండ్ షాన్ ఐదుగురు కలిసి పాడిన పాట.
1: సరే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మీకు, ఎక్కడానికి తీసుకొచ్చారు కాబట్టి. ఈ సినిమాలో ఉన్న హీరోయిన్, లగాన్ సినిమా హీరోయిన్ తెలుగులో కూడా ఒక సినిమా చేసింది నాగార్జున గారితో, అది ఈ సినిమా.
0: ఎస్, నాకు తెలుసు, శ్రోతలను అడుగుదాం. లగాన్ సినిమాలో నటించిన హీరోయిన్ తెలుగులో నాగార్జున గారితో ఒక చిత్రంలో నటించారు. ఆ సినిమా పేరేంటి తెలిస్తే స్టూడియో కాల్ చేయండి 9726361966. ఈలోపు ఇందాక మన ఒక ఆత్మీయ శ్రోత ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి కామెడీ బిట్ ఒకటి ప్లే చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ప్లే చేద్దాం. మరి బాగుంటుంది. తరుణ్ అండ్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి మధ్య జరిగిన ఈ కామెడీ బిట్ ఇప్పుడు వినేద్దాం. లెట్స్ ఎంజాయ్ ధర్మవరపు గారి టైమింగ్.
2: చెప్పని అడుగుతుంది, సమాధానం చెప్ప.
3: ఏం చేసిందిరా?
2: నా నలుగులో నవ్వులు పాలు చేసింది. రేపటి నుంచి వీధిలో తలెత్తుకుని ఎలా తిరగనా? నా ఫ్రెండ్స్కి ఏం చెప్పమని చెప్పంటారు?
4: ఏం జరిగిందిరా?
2: అసలు తప్పలతా నీడమ్మా, ఇలా దోస్తులు చేసేసి మేము అందరం బయటకు వెళ్ళిపోగానే పవిత్ర బంధం, పిన్ని, నారియో నారియల్ సీరియల్స్.
0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి. మీ పేరు?
5: నా పేరు సందీప్ అండి.
0: హలో సార్ సందీప్.
5: మూవీ పేరు మీతో మాట్లాడుతున్నప్పుడు కలిగే ఫీలింగ్ సేమ్ అండి, సంతోషం.
0: అద్భుతంగా చెప్పారు, అద్భుత.
5: అత్యంత సంతోషాన్ని కూడా చెప్పేవాడిని కానీ మూవీ టైటిల్ సరిపోవట్లేదని సంతోషం.
0: కరెక్ట్ కరెక్ట్, అర్థమైంది. అవినాష్ విన్నారా?
1: నేను ఆల్రెడీ అసలు గిరిగారు ఉన్నారా, ఆనందాలు ఎక్కడ తీరుతున్నారా అన్నట్టుండే నేను.
0: బ్రిలియంట్ ఆన్సర్, థ్యాంక్ యూ అండి. ఇంకో కాలర్ వస్తున్నారు మాట్లాడుతున్నారు. రైట్, మనకు ఆ కాల్ కట్ అయింది. బట్ ఈలోపు ధర్మరాప్ గారి కామెడీ బిట్ మరొకసారి వినేద్దాం. లెట్స్ లిసన్ టు దిస్.
2: అసలు ఏమైందో సరిగ్గా చెప్పరా? చెప్తాను. చూసాను, ఇంగ్లీష్ లో 91.

0: సైన్స్ లో 96, మ్యాథ్స్ లో 100కి 100. అసలు మన వంశంలో ఉన్న నాన్న ఇలాంటిది? మీ తాత దగ్గర నుంచి నీ వరకు ఎవరైనా ఎవరైనా ఇలాంటి మార్కులు తెచ్చుకున్నారా? అంత గొప్ప వంశం ఒకటి మనందరి పరువు తీసింది అన్న. ఇది ఏదో సంసార పరిష్టంగా 30-40 నీలాగా, కొన్ని 50-55 నాలాగా, మరి 91 ఏంటా నా సైనా? అసలు బుద్ధుందా నీకు? నీకే 30-40. ఎవరండి మీరు?
1: కుషన్లు మేమేస్తాం, సమాధానాలు చెప్తే చాలు.
2: ఏం కావాలి సార్ మీకు?
1: మీ ఆశ పాత్ర అక్కర్లేదండి. ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో, ఏమేమి వెళ్ళబెడుతున్నారో చెప్తే రాసుకుంటాం. మల్టీపర్పస్ హౌస్ హోల్డ్ సర్వే
0: అమ్మా. తెలియక మీరు కాఫీ టీ ఏమైనా తీసుకుంటారండి?
1: అంటే కాఫీలు టీ తెచ్చి మీరు చెప్పండి, రాసుకుంటాం.
0: అలాక
1: చెప్పండి, రాసుకుంటాం. గవర్నమెంట్
2: రాసుకోండి సార్.
0: మీరు ఏమండి అన్న, నేను చూసుకుంటా
2: చూసుకో
0: సార్. మన అలా కూర్చొని
1: మాట్లాడుకుంటా. గవర్నమెంట్ మీద చేస్తావా?
0: సారీ సార్, రండి. బుజ్జి గెస్ట్ వచ్చారు, కాఫీ పెట్టరా? మీరు కూర్చోండి సార్, కూర్చోండి. ఇప్పుడు అడగండి సార్, చెప్తాను డీటెయిల్ గా.
1: ఇంట్లో ఎంతమంది ఉంటారు టోటల్ గా?
0: అమ్మా నాన్న ఓ పిచ్చి చెల్లి.
1: మరి నువ్వు? గవర్నమెంట్ ఇది కుదరదు. బాబు పేరేంటి?
0: రామారావు గారు.
1: గారు ఏం చేస్తున్నారు? గారు
0: స్మగ్లింగ్.
1: చెప్పు రాసుకుంటా. గవర్నమెంట్ పిచ్చి
0: లేడీస్ అనేది చేస్తారులేండి.
1: పిచ్చి చీరలు వచ్చింది, హౌస్ వైఫ్ అన్నమాట.
0: అంతేననుకోండి, కాకపోతే చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుకుంటుందండి.
1: అది ఆవిడ మీ గుడి పెట్టి స్పాల్ స్కేల్ ఇండస్ట్రీ నడిపితే మీరేమో తిని గాలి తిరుగులు తిరిగి గవర్నమెంట్ మీద చెడయ్యారు. ఏమిటా ఇండస్ట్రీ?
0: రైతు బొమ్మలవి తయారు చేస్తుంటారు.
3: అది టైమింగ్ విన్నారా? ధర్మవరం టైమింగ్
4: నాకు కొన్ని సినిమాలు ఇప్పుడు పాటలు వచ్చినట్టు కొన్ని పాటలు ఇలాంటి పాటలు రావట్లేదు ఏంటో అని అనుకుంటాం. ఇలాంటి కామెడీ రావట్లేదు ఏంటో ఫీలింగ్ వచ్చింది.
3: ఎగ్జాక్ట్లీ 100% అట్లాంటి కామెడీ మాత్రం మిస్ అవుతున్నాం. అయితే జనాభా లెక్కలు రాసుకుంటూ ఇంట్లో ఎంత మంది ఉంటారంటే నాన్న అమ్మా మా పిచ్చి చెల్లి అంటే మరి నువ్వు అబ్బా నాకైతే నవ్వాగలేదబ్బా చూస్తుంటే. వెంటనే తరుణ్ ఏం మాట్లాడాలో అర్థం కాక నెత్తి మీద చేయబెట్టుకుని అమ్మా. సో దాట్స్ ద టైమింగ్ ఆఫ్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఆల్ రైట్, సో కమర్షియల్ బ్రేక్ కి మనం దగ్గరలో ఉన్నాము. దగ్గరలో అంటే ఒక 1 minute and 30 seconds డిస్టెన్స్ లో ఉన్నాము. ఈ లోపు ఒక ప్రకటన చదివేద్దామా?
4: ఎస్, ఇంకో పక్క ప్రకటన లాంటి వారి విషయం కూడా జరుగుతుంది, అది మనం తర్వాత మాట్లాడుకుందాం.
3: తప్పకుండా. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారు ఏం చేస్తున్నారంటే, ఇఫ్ యువర్ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అండ్ ఎనీబడి ఆర్ విజిటింగ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆర్ విద్ ఇన్ యువర్ ఫ్యామిలీ మీకు ఒకవేళ ఇన్సూరెన్స్ సర్వీసెస్ కావాలి అని అనుకుంటే, ది వన్ అండ్ ఓన్లీ ప్లేస్ దట్ యూ షుడ్ విజిట్ ఇస్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. 4694649864 ఇస్ దేర్ ఫోన్ నంబర్. ఆర్ ప్లీజ్ రైట్ అన్ ఈమెయిల్ టు దెమ్. యూనో వాళ్ళ ఇమెయిల్ కూడా రాయచ్చు. ఆర్ యూ కెన్ జస్ట్ విజిట్ దర్ వెబ్సైట్ www.snrinsurance.com. srini@snrinsurance.com కి కూడా ఇమెయిల్ చేసేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. వన్స్ అగైన్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఇస్ ది బెస్ట్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ హెల్త్ కేర్, డెంటల్, విజన్ ఆర్ ట్రావెల్ ఇన్సూరెన్స్. ఏదైనా సరే, దే గాట్ యూ కవర్డ్. ది వన్ అండ్ ఓన్లీ ప్లేస్ ఈస్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. వన్స్ అగైన్, దర్ వెబ్సైట్ www.snrinsurance.com. ఇందాక నేను అడిగిన ప్రశ్నకి నాకు ఆన్సర్ రాలేదు, సో నేను రివీల్ చేస్తున్నా అవినాష్.
4: ఎస్, రివీల్ చేస్తున్నాం.
3: అది క్రికెట్ క్వశ్చన్. ఒక ఫ్యామిలీ నుంచి 4 ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిప్రజెంట్ చేశారు. వారి 3 పేర్లు నేను చదివాను, మీరు విన్నారా? సామ్, టామ్ అండ్ బెన్ కరన్. 3 నేమ్స్.
4: వాట్?
3: ఒకే ఫ్యామిలీ నుంచి 4 ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడారు. సామ్ కరన్, టామ్ కరన్, బెన్ కరన్ అండ్ ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. బట్ ఆ క్వశ్చన్ అలాగనే ఉంచుదామా, బ్రేక్ తర్వాత ఆన్సర్ చెప్దాం. మరి సో ఆ 4వ క్రికెటర్ ఎవరు? లాస్ట్ అండ్ ఫైనల్ టైమ్, కాల్ చేయండి 9726361966. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్.
5: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సుర్భి జాతర. అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సుర్భి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి at tinyurl.com

0: /Aryaskolatam2026. So, see you all at Radio Surbhi Jatra on June 7th.
1: Kavin Talaki, Kerin Talaki. Kera address? Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo Telugu Nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిగా నువ్వు చేసినావు, నీకు ఎన్ని ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో? ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్, పర్స్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.radiosurabhi.revisit.
5: ఏం లాభం?
3: అందుకే వాలి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
5: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా NDS ఇంక్.
6: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్ myhomegrocers.com.
7: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
8: నేను మీ బ్లూబెరీ మఫిన్, నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
9: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
10: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. మన శ్రోతలు అసలు మామూలు శ్రోతలు కాదు అవినాష్. నాకు సమాధానం వచ్చింది ఆఫ్ ఎయిర్ లో.
11: నేను అదే ఇందాక నాకు రింగ్ అవుతుంది, నేను చూడగలుగుతున్నాను కానీ, బట్ మీరు తీసుకుంటే రైట్ ఆన్సర్ వస్తుంది అని చెప్పి
10: ఆన్సర్ ఈజ్ నన్ అదర్ దాన్ కెవిన్ కరణ్.
11: ఓ, ఇప్పుడు సేమ్ కంట్రీ ప్లే చేస్తున్నాడు అండి.
10: కెవిన్ కరణ్ అండ్ బెన్ కరణ్ జింబాబ్వేకి రిప్రజెంట్ చేశారు. సామ్ కరణ్ అండ్ టామ్ కరణ్ ఇంగ్లాండ్ కి రిప్రజెంట్ చేశారు.
11: హౌ కెన్ దిస్ నేషనాలిటీ బి చేంజ్ అండి, అక్కడికి వెళ్ళి సెటిల్
10: అయ్యారా? యా, అంటే వాళ్ళు ఐ మీన్ ఆబ్వియస్లీ అక్కడికి వెళ్ళి ఇంకా తర్వాత డ్యూయల్ సిటిజన్షిప్ లేకుంటే బ్రిటిష్ పాస్పోర్ట్ తీసుకోవడం అంతా ఉంటుంది. డెఫినెట్లీ పాస్పోర్ట్ తీసుకోకుండా యూ కెనాట్ ప్లే ఫర్ ద కంట్రీ, అంతవరకు గ్యారంటీ. బట్ వాళ్ళకున్న వెన్యూస్ తోటి లేకుంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏదో ఉంటుంటుంది. ఫ్యామిలీ పరంగా మొత్తానికైతే వెళ్ళి ఉంటారు. అండ్ దే గాట్ ప్రాబబ్లీ సామ్ అండ్ టామ్ కరణ్ చిన్నప్పుడే వెళ్ళిపోయారు అనుకుంటా వాళ్ళ ఫ్యామిలీస్ తోటి. అండ్ బెన్ కరణ్ కొంచెం టైం పట్టింది మళ్ళీ జింబాబ్వేకి వచ్చి జింబాబ్వేకి రిప్రజెంట్ చేయడానికి. ఆబ్వియస్లీ కెవిన్ కరణ్ ఈజ్ యునో జింబాబ్వే నేషనల్ బై బర్త్, సో తను ఆడింది మొత్తం, పెరిగింది పుట్టింది పెరిగింది అంతా అక్కడే.
11: నేను చిన్నప్పుడు వెస్టిండీస్ లో శివనారాయణ చంద్రపాల్ తన పేరు రామ్ చంద్రపాల్, ఒక అతను ఉండేవాడు కదండి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. హలో,
10: శివనారాయణ చంద్రపాల్?
11: ఎస్, శివనారాయణ చంద్రపాల్ ఒకళ్ళు, శర్వన్ ఒకళ్ళు, వీళ్ళిద్దరు బ్రదర్స్ ఏమో అనుకునేవాడు నేను.
10: రామ్ నరేష్ శర్వన్ అండ్ శివనారాయణ చంద్రపాల్ ఇద్దరు బ్రదర్స్ అనుకుంటారా? పేర్లు కలిసినంత మాత్రం లేదా, బ్రదర్స్ అయిపోతే ఎలా? ఎలా అవినాష్ గారు, ఎలా మనకు ఓట్లు ఎలా పడతాయి ఇలాంటి క్వశ్చన్స్ కి?
11: అంటే మనం ఒరిజినల్ గా ఉంటే ఓట్లు ఆటోమేటిక్ గా పడుతుండే అనుకుంటున్నాను. చూడాలి,
10: ఒరిజినాలిటీ అనమాట. దిస్ ఈస్ ఓజీ, దట్స్ వై వీఆర్ కాల్డ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్. సో హర్ష గారు కాల్ చేసి సరైన ఆన్సర్ ఇచ్చేశారు. కెవిన్ కరణ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 83 వరల్డ్ కప్ లో, ప్రాబబ్లీ 87 వరల్డ్ కప్ లో జింబాబ్వే కూడా ఆడారని అనుకుంటున్నాను. నాకు సరిగ్గా గుర్తులేదు కానీ 83 అయితే ఖచ్చితంగా ఆడారు. 83 వరల్డ్ కప్ ఫర్ జింబాబ్వే అదనమాట. 83 వరల్డ్ కప్ లో మన కపిల్ దేవ్ గారు 183 కొట్టారు, గుర్తుందా ఇన్నింగ్స్?
11: ఇన్నింగ్స్
10: జింబాబ్వే మీదే. మామూలుగా కాదు, ఆల్రెడీ మన వాళ్ళు 5 వికెట్లు 17 రన్లకు కోల్పోయారు అప్పటికే. అప్పుడొచ్చింది కపిల్ దేవ్ బ్యాటింగ్ అనే పేరు. కపిల్ దేవ్ కి బ్యాటింగ్, కపిల్ దేవ్ బ్యాటింగ్ చేయాలని అంటారు జనరల్ గా. ఏదన్నా నేను అగ్రెసివ్ గా పోవాలి లేకుంటే చాలా స్లో ఉన్నావు నువ్వు చాలా ఇదిగా ఉండాలి అని అంటే కపిల్ దేవ్ బ్యాటింగ్ చేయాలి అనేది ఒకటి ఉంది నానుడి. ఎందుకుంది అని అంటే బికాస్ ఆఫ్ దట్ 175 ఇన్నింగ్స్, 5 వికెట్లు 17 రన్లకు 5 వికెట్లు పడిపోతే మనోడు వచ్చి అసలు ఈ 5 వికెట్లు ఏంది నాన్ సెన్స్ అని చెప్పి 175 స్కోర్ చేశాడు అనమాట.
11: అంటే నాకు ఇంకా గుర్తు, అంటే 83 సినిమాలో మనోడు వాష్ అంటే స్నానం చేసి వచ్చే లోపల 4 వికెట్లు పడ్డాయని చెప్పి తెలుస్తుంది.
10: ఎగ్జాక్ట్లీ, అట్లా పోయి ఛాయ్ తాగిట్టి వచ్చే లోపల 5 వికెట్లు

0: మళ్ళీ మళ్ళీ స్టాల్ వాట్స్ మహీంద్ర అమర్నాథ్ గవాస్కర్ జింబాబే మీద 5 వికెట్లు చాయ్ తాగొచ్చేలా పడిపోవడం అని చెప్పి మనం ఆశ్చర్యచకితులైన అనమాట. అప్పుడు కపిల్ దేవ్ వచ్చి 175 స్కోర్ చేసి ఇండియాని గెలిపించాడు ఆ మ్యాచ్ ని.
1: బ్యూటిఫుల్
0: యా రైట్. సో కుంగ్ఫు కుమారి అనే పాట ఇప్పుడు వినేద్దాం బ్రూస్లీ సినిమా నుంచి.
1: కొంచెం వాల్యూమ్ ఎక్కువ పెట్టుకోండి, మీకు ఈ రోజు కావాల్సిన ఎనర్జీ అంతా వచ్చేస్తుంది.
0: ఎస్ లెట్స్ గో విత్ దిస్ రకుల్ ప్రీత్ సింగ్ సాంగ్.

0: ఆల్ రైట్, దట్ వాజ్ మెగామీటర్. అండ్ నేను ఇప్పుడు ఒక చిన్న టీజర్, రామ్ జోగే శాస్త్రి గారు మీటర్ అడిగితే నా దగ్గర టీజర్ ఉంటది అన్నమాట రేపటికి. ఇది క్రికెట్ ట్రివియా టీజర్. కేరళ నుంచి భారతదేశానికి రిప్రజెంట్ చేసిన నలుగురు క్రికెటర్స్ పేరు చెప్పండి అనేది చిన్న టీజర్. ఇప్పుడు చెప్తే ఇప్పుడే సరైన సమాధానం తీసుకుందాం, అట్లేం లేదు. టీజర్ మాత్రం రేపటికి వదులుదాం.
1: ఒకటే ఆనందం ఇచ్చాడు, అందులో ఒక బ్యాట్స్మెన్ అవుట్.
0: అవునా?

0: మై గాడ్, ఓకే వెరీ గుడ్. మనకు మంచిదేగా,
1: ఆరు ఓవర్లు అయ్యేటప్పటికి 63/2 చెన్నై బ్యాటింగ్ అనమాట.
0: నాట్ టూ బ్యాడ్, 10 ఉంది రన్ రేట్.
1: ఇప్పుడు ఆ 2 వికెట్లు పడడం వల్ల ఏదో కొంచెం కోలుకుంది, కానీ లేకపోతే ఆల్రెడీ మ్యాచ్ ఆల్రెడీ వెళ్ళిపోయిందని భయం వేసింది నాకు.
0: ఓ మై గుడ్నెస్, ఆల్ రైట్. సో మనం కొద్దిసేపటి తర్వాత మన మచాన్ని పిలిచేద్దాం, బట్ ప్రస్తుతానికి మాత్రం రామ్ చరణ్ గారు నటించిన రామచ్చా పాట విందాం. ఎందుకంటే ఈ పాటకి మా అందరి ముందర రామ్ చరణ్ గారు ప్రత్యేకంగా వచ్చి స్టెప్ వేశారన్నమాట. గేమ్ చేంజర్ పాట రిలీజ్ అప్పుడు, అండ్ దానికోసమనే కాదు వేరే కార్యక్రమాలు ఉన్నప్పుడు వచ్చారు, బట్ మా అందరి కోసం రామ్ చరణ్ గారు అలా దిగి స్టేజ్ మీద రామచ్చా ఆ స్టెప్ వేస్తున్నప్పుడు ఆడిటోరియం అదిరిపోయింది. అసలు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అది ఇది అని అనుకున్నాం అందరం. సినిమా ఏమైంది అనేది మా అందరికి తెలుసు. ఎందుకు అలా అయింది అసలు గేమ్ చేంజర్? మీ అభిప్రాయం చెప్పండి.
1: అంటే ఏం లేదండి, బేసిక్ గా కొంచెం అంటే రైటర్లు కనుక ఒక గొప్ప డైరెక్టర్ కి మారారనుకోండి, ఇట్ విల్ స్లోలీ ఇన్ఫ్లుయెన్సెస్ ద వే హీ కన్సిస్ ఫిల్మ్ ఏమో అని అనిపిస్తుంది. సో సుజాత గారు అని ఒక ఫేమస్ రైటర్ గారు తో పాటు కొలాబరేట్ అయ్యేవారు ఆయన శంకర్ గారు. ఆఫ్టర్ దట్ హీ స్లోలీ వెన్ హీ పాస్డ్ ఆఫ్టర్ హీ పాస్డ్ అవే స్లోలీ స్లోలీ ఇట్ ఫేడెడ్ ఆఫ్ అండ్ ఫైనల్లీ ఇప్పటికీ కూడా ఆయన ఒకప్పుడు ఎలా తీసారో అలాగే తీస్తున్నారు. అట్లీస్ట్ జానరా షిఫ్ట్ ఉండట్లేదు, అదే రకమైన సినిమాలు ఇస్తున్నారు ఇప్పుడు. అట్లీస్ట్ రాజమౌళి గారు వన్ సేఫ్ థింగ్ దట్ హీ డిడ్ ఇస్ దట్ హీ వాస్ షిఫ్టింగ్ హిస్ జానరాస్.
0: ఇన్నోవేషన్ మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువనే కదా. రాజమౌళి గారి ఇన్నోవేషన్ అసలు ఎక్సలెంట్. దట్ ఈస్ అయ్యా మీరు అన్నట్టు సుజాత గారు అనే రైటర్ తోటి ఉన్నప్పుడు ఆ సినిమాలు వచ్చాయి భారతీయుడు అవన్నీ, అంతే కదా?
1: అంతే అంతేనండి.
0: సో ఇప్పుడు అలాంటి రైటర్ ని మిస్ అవుతున్నారు శంకర్ గారు.
1: అంతే, ఒక రైటింగ్ బ్యాడ్ అనే సెట్ అయితే మేబీ ఇంకొంచెం కొత్త ఇన్నోవేషన్ కింద ఛాన్స్ ఉంటుందేమో, అండ్ ఆల్సో ది స్టైల్ హీస్ మేకింగ్ ఆల్సో షుడ్ ఆల్సో ఇన్నోవేట్ ఏమో అని అనిపించింది నాకు.
0: బ్రిలియంట్ అనాలిసిస్, బ్రిలియంట్ అనాలిసిస్, థ్యాంక్ యూ ఫర్ దట్ అవినాష్. మాకు అందరికి అర్థం కాని విషయం అసలు అంత హై లెవెల్ లో యూనో టాప్ నాచ్ లో రామ్ చరణ్ గారిని పెట్టి యూనో సినిమా తీయడం, అండ్ ఆ సినిమాని యుఎస్ లో ప్రమోట్ చేయడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో కాకుండా ఇక్కడ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ యూనో ఇది ట్రెండ్ సెట్ చేసింది అనమాట యుఎస్ లో ఇది మన టీజర్ రిలీజ్ చేయడం.
1: అవును అవును,
0: అంత భారీ లెవెల్ లో దిల్ రాజు గారు అందరు ఎవ్రీబడి కేమ్ యూనో బుచ్చుబాబు సనా ఇది పెద్ద డైరెక్టర్ వారు కూడా వచ్చారు, చాలా మంది వచ్చారు, బట్ సినిమా మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. బట్ ఎనీవే ప్రస్తుతానికి మాత్రం మనం రామచామచ్చా వినేద్దామా?
1: ఎస్ వినేద్దాం.

0: ఆల్ రైట్, ఇదేదో తమిళ్లో వస్తుంది అవినాష్, ఇది కంటిన్యూ చేద్దామా తెలుగు పాట వేద్దామా?
1: మంచి తెలుగు పాట వేసేద్దాం, మరి ఇంతలా అమూర్చం కాబట్టి పూర్తి పాట తెలుగు పాట వేసేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు.
0: తప్పకుండా ఈ పాట తెలుగులో విందాం ఇప్పుడు. అండ్ మనకేముంటుందంటే కన్సోల్లో మల్టిపుల్ విండోస్ ఉంటాయి కదా, ఒక దగ్గర తమిళ్ ప్లే అవుతుంది, హిందీ కావాలంటే హిందీ, ఏదంటే అది మనం మలుచుకోవచ్చు అన్నమాట.
1: సో ఇందులో ఏంటంటే మన మన మొత్తం ఆంధ్ర కల్చర్ సంబంధించిన ఫోక్ డాన్స్ అన్ని ఉంటాయి ఈ పాటలో, అదొక బ్యూటిఫుల్ విషయం.
0: ఓ నైస్, అవునా? సో లెట్స్ లిజన్ టు దిస్ దెన్
1: సింగిల్ షాట్.
0: అవునా, ఓకే,
1: యా
0: వినేదాం. హియర్ ఇట్ ఈస్, రా మచా మచా రా ఫ్రమ్ ద మూవీ గేమ్ చేంజర్, మీ అందరి కోసం.
2: With chakra based meditation music, Sarigama Karva Wellness.

0: అబ్బో మామూలు ఎనర్జీ లేదబ్బా పాటలో.
1: వైజాగ్ బీచ్ రోడ్ లో షూట్ చేశారు.
0: ఓ రియలీ? వావ్.
1: యా, వైజాగ్ బీచ్ రోడ్ లో షూట్ చేశారు అండ్ గీతం కాలేజ్ లో షూట్ చేశారు అన్నమాట ఈ సాంగ్.
0: ఎక్సలెంట్. అసలు అక్కడ కంప్లీట్ కనెక్ట్ అయిపోయి ఉంటారు జనాలు.
1: మామూలు కదా అంటే ఇలాంటి కొన్ని విషయాలు శంకర్ గారు తీసుకుంటారండి. అంటే లిటరలీ హ్యూమిడిటీ లేక ప్రాపర్ తెలుగు ఫిల్మ్ లానే తీశారు.
0: అచ్చా అచ్చా ఓకే. అంటే మన ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే

0: కట్ట తీద్దామని ప్రయత్నం చేశారు అనుకుంటా. తీసారు
1: చేశారు, యా, బట్ వాట్ ఎవర్ హ్యాపెన్ హ్యాపెన్
0: యా, అంతే. సో ఇంకా యా కొన్ని సినిమాలు అలా అవుతుంటాయి. ఏం చేస్తాం మరి, దిల్ రాజు గారు కూడా, దిల్ రాజు గారికి యాక్చువల్లీ అదే సందర్భంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయింది కాబట్టి కొంచెం రిలీఫ్ ఉండే. అది కనుక ఏమన్నా అయి ఉంటే మాత్రం డిజాస్టర్ అయిపోయేదబ్బా అప్పుడు ఇయర్ సంక్రాంతి. ఆల్ రైట్, మనం మంచి రామ్ చరణ్ రత్స వైబ్ లో ఉన్నాం. అలాంటి కోవలోకి చెందిన ఇంకో పాట లైనప్ చేసా, రామా లవ్స్
1: సీతారా.
0: ఎలాగో మన జాతరలో సీతారామ కళ్యాణం ఉంది కదా, సో వినయ విధేయ రామ అనే సినిమా నుంచి ఒక పాట విందాం. బట్ ఈ సినిమా గురించి ఏం మాట్లాడేది ఏం లేదబ్బా, ఈ పాట వినేద్దాం అంతే. ఏమన్నా మాట్లాడాలంటే ఒక 30 సెకండ్స్ మీకు సమయం ఇస్తున్నా అధ్యక్ష.
1: సినిమా చూడలేదండి, సో ఐ కాంట్ టాక్ అండి.
0: యా, దట్స్ ఫైన్, దట్ ఈస్ ద వే, దట్స్ ఎగ్జాక్ట్లీ. అక్కడే వచ్చింది మెసేజ్, మీకు అక్కడే మీరు మెసేజ్ ఇచ్చారు. సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ సినిమా చూడండి, అంతేగాని అన్నెసరీ రివ్యూస్ రాయకండి అనేది మన అవినాష్ ఇస్తున్న మెసేజ్. వండర్ఫుల్ మెసేజ్, ఐ విల్ అగ్రీ విత్ దట్. యూనో అన్నెసరీ రివ్యూలు రాసి అది బాగుంది ఇది బాగుంది, 3.5 రేటింగ్, 5.8 రేటింగ్, ఇవన్నీ వేస్ట్. మొదలు సినిమా చూడండి, దాంట్లో నచ్చిన పాయింట్లు రాసి ఏమన్నా కొంచెం క్రిటిక్స్ ఏమన్నా ఉంటే అప్పుడు సినిమా గురించి రివ్యూ రాస్తారు, రాయడం అనేది సరైన అభిప్రాయం అనేది మేము అందరం కోరుకుంటున్నాం. లెట్స్ లిసన్ టు ది సాంగ్ ఫ్రమ్ ద మూవీ వినయ విధేయ రామ్.
1: Yes.

0: So that concludes our today's DFW Morning Vibes and నేను సైన్ ఆఫ్ చేస్తున్నాను. నాతో పాటు అవినాష్ కూడా సైన్ ఆఫ్ చేయబోతున్నారా?
1: Yes, సైన్ ఆఫ్ చేయాలండి.
0: యా, ఖచ్చితంగా.
1: అండ్ హైదరాబాద్ ట్రాఫిక్ లో తొందరగింటికి వెళ్ళాలంటే
0: అబ్సల్యూట్లీ. సో అందరికి, మరి అందరూ ఆఫీసులలో కూడా రీచ్ అయిపోయారు. నేను కూడా యూనో నా పనుల మీద నేను కూడా వెళ్ళిపోవాలి కాబట్టి సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు. అండ్ సైన్ ఆఫ్ చేసే ముందు మీరు పెద్ద ట్రైలర్ గురించి చెప్పారు, నేను పెద్ద ట్రైలర్ ప్లే చేసి సైన్ ఆఫ్ చేసేద్దాం. సో లెట్స్ ప్లే దిస్ పెద్ద ట్రైలర్ అండ్ సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు. మళ్ళీ రేపు ఉదయం ప్రత్యక్షం అవుతాను, నాతో పాటు అవినాష్ కూడా
1: జాయిన్ అయిపోతాడు
0: రేపు మార్నింగ్. సైనింగ్ ఆఫ్ వి బోత్ విత్ దిస్ ట్రైలర్.
1: Yes.
2: ఇక్కడ ఏ కుర్రోడిని అడిగినా ఫేవరెట్ ప్లేయర్ మారుతుంది, కానీ ఫేవరెట్ ప్లేయర్ మారట్లేదు. ప్రతి ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా?
3: నా ఫేవరెట్ క్రికెటర్ ప్రతి సార్, నా ఫేవరెట్ రెజిలర్
4: ప్రతి సార్,
5: నా ఫేవరెట్ రన్నర్ ప్రతి సార్.
6: మీ కుర్రోడికి పెద్ద కోడి పుల్లో దేవుడు కాదు సార్, రౌండ్ లో దేవుడు.
7: అదే నా పొగరు. ఆకాశం నుంచి సుక్కలు రాలి పడతాయి అంటారు కదా, సుక్కి వెనగి పూట విజయనగరంలో రాలి పడినది ఎట్రా? చూడు,
8: తేలింది సార్నే గాని
9: పొక్కలోని కబుర్లు సెప్పక నాకు
8: ఏటి నాకున పోతావు.
10: ఆడ పుట్టుకు పుట్టిన మీకు ఇలాంటి మాటలు కరెక్ట్ కాదమ్మా.
8: పీగినవలేదు,
7: నాకు ఆట గెలవడం కాదు, బతకడం కావాలి.
11: మనమందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోట మనిషికి ఇల్లు ఎక్కువ, రాముడిన చోట మనిషికి ఇల్లు తక్కువ.
7: పేరు నేను నా కొడుకులకి పిలిచి పని ఎక్కువ. మనకి ఆట ఆడటమే తెలుసు, మనకు ఆట ఆడించడం కూడా తెలుసు.
10: ఎక్కడ ఈ ఆటకు నా కొడుకో?
11: మాటలతో కాదు ఆటతో బరిలోకి వెళ్తే మగతనం ఎవరికిందో రమ్మను. రెండు ఆటలని కలిపి ఆడేవాడిని తిరిగి చెప్పి నాడు ప్రతిసారు నిలుపైన ఓటమైన ఈ కొండ కింద ఊరోడు దేవాల. మీరందరూ నేను ఆడాననుకుంటున్నారు, నేను పోరాడాను సారు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. And best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru-rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Morland Drive, South Lake, Texas. 817-819-8888.
3: IndiaTodayUSA.com. Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: Guilty, Your Honor. Guilty of good taste.
3: Yes.
4: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji. Dallas' favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
2: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
5: ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
5: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.

ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది,

0: Surbhi, the most awaited event of the year, Radio Surbhi Jatara. And my Radio Surbhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda, register for free Kolatam at Radio Surbhi Jatara. Meeru vinnadi correct, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surbhi Jatara on June 7th.
1: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
2: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.

0: saving time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
1: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: Yes.
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaterers.com.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure. How many people are we expecting?
4: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం 3 బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
5: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
4: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు, టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమగ్రహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీసాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, రేడియో సెర్బియా గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగస్టివుడ్ తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. స్వగస్టివుడ్ తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. Nana Mama, they work very hard on this farm. So if you can, play for me. Thank you.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోనూ పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: Guilty, Your Honor. Guilty of good taste.
3: Yes.
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బయట గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
4: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchikaters.com.
5: ఇంకా గుర్తుంది, 20 years ago, మేము US మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్య ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
6: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
7: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
8: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ insurance. SNR insurance.
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

మండలాది సంస్థ రాజేశ్వరి రేడియో శ్రోపై 4 సంవత్సరాలు దిగ్విన పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటి
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rscolatum2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
2: హాయ్, నేను మీ ఆర్కి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
5: పిచ్చి చందు, స్వదేశం ఇటుంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెలభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెలభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెలభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెలభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఎంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఎంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తమ్యం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. రేడియో సర్వీ 24/7 మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నాన్న మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూవిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: రాజేశ్వరి. రేడియో శ్రోత నాలుగు సంవత్సరాలు విభిన్నంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికి చాలా ఇష్టమైన రామదాస్ లాంటి పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికి శుభందరు.
1: Radhika, next week my office event ki please take care of the catering, okay?
2: Sure.
1: How many people are we expecting?
2: 5K anukuntunna,
1: but koncham mood baagunte inka ekkuva avachu.
2: Idi office party a leka jatra?
1: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
1: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
5: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తున్నారు?
6: What a day, I'm completely exhausted. Dinner plans enti?
7: Nenu em undaledu ee roju dinner ki. Dinner plans enti?
1: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madira and masala. Simple chats to mithai, perfect lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటిని బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

చూసి నోడి ముందు, నువ్వెంతని బాగి నోడి ముందు, చిన్న చూపు చూసి నోడి ముందు, నువ్వెంతని బాగి నోడి ముందు. పడు, లేచి నిలబడు, లేస్తూ పడుతూ లేచి కలపడు.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తమే స్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: చూస్తే ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లో ఎగిరి లైంకి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: డిప్యూటీ సూపర్ ఆఫ్ పోలీస్ సార్.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా, ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఇట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

Hyderabad! Are you guys ready to rock and roll? I can't hear you!

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: చలిదాగనిది రేగినది సరసకురానా.
1: కలతీరదులే తెలవారదులే ఇది చక్కని చిక్కని చక్కిలి గిలి చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది.
2: నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
3: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ.

0: రేడియో సురభి రివిజిట్.
1: బిల్డింగ్ స్కూల్ అనుకుని ఏం లాభం?
0: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
2: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా ఎన్బిఎస్ ఇన్.
3: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్, విత్ అ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసరీస్ .com.
0: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.

అందరూ చేస్తున్నాం రాజేశ్వరి. 7 ఎకరాల మీద 4 సంవత్సరాలు ఇంకమైన పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీమ్ అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికి చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికి శుభమందరు.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, it begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Manashanti, mental peace. మసాలా దోశ.
4: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
5: అన్ని పెట్టుకున్నాను. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ insurance. SNR Insurance.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను వివియన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు, టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తవ్యం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఏ గ్లోరియస్ 5th ఆనివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెర్లాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ బై బాపు గారు.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ ది ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ కిచెన్ in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాస్ జస్ట్ అ ట్యాప్ అవే?
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com. All right to support at mypursu.com.
7: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: చెప్పండి సార్, వాట్ యూ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మీ దోశ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, దిస్ బై కబాబ్, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఎం ఆకి పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరాఠా.
10: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ made with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway, or full service.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని పునరుత్తులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్నాను. సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో, చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ గా స్పాంటేనియస్ గా చెప్పాలంటే, ప్రియ రాగాలే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: గంగరావు చేసిన రాజేశ్వరి ఏడు ఎత్తులపై నాలుగు సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ లాంటి పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికి ఇబ్బందులు.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 3 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas ninche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
2: Radio Surabhi Revisit. Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
3: Shalini, Dallas lo jarige functions lo decoration lo abhi jarugutunnayata.
1: Ikkada Vivid Flowers lo undanta ippude telisindi.
4: Experts ne nammukunte mana jeevitham saafiga saagipothundi.
5: Law Officers of Janeta. Thank you for being in our journey.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
6: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ డాట్ కామ్. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఇటు బి ఎక్స్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవ, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లీ బాటి లోటస్, అంకి బాటి టిక్కా, చమి కబాబ్ పరాటా.
8: ఎందుకు రోగ్ అని చెప్పినావు? స్పెషల్స్ మాత్రమే అడిగిన.
7: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
7: ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ with care. A to B, Texas.com. Perfect for dining, takeaway or full service.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

ప్రియమైన సింగర్ శ్రీకృష్ణ, ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి మాకు నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్

రేడియో శిల్పి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: Radhika, next week my office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting?
1: 5K anukuntunna.
0: But koncham mood baagunte inka ekkuva avachu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
2: Namaskaram, nenu singer Sri Krishna. Munduga Radio Serabhi 4th anniversary sandarbhanga శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సిరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ రేడియో సిరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ.

0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినా ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 or visit astroramji.com.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడ్ గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమ్యం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా హిట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: is Radio Surabhi, 107.9 FM, HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడ ఉన్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ of all, it avoids complaints.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
1: Way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. 20 years ago, మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ stop shop. From fresh produce, rotis to everyday food essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.

హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? మండే వచ్చేసింది, మళ్ళీ వాసవి వచ్చేసింది. మీరు వింటున్నారు సురభి డిటోర్ ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తం. ఎస్, మీ కయోస్ అన్నింటిని క్లీన్ స్వీప్ చేసేయడానికి మీ ఆర్జే వాసవి అయితే వచ్చేసింది. మరి ఎప్పటిలాగానే 3 గంటల సేపు నాన్ స్టాప్ ఫన్ అయితే ఉండబోతుంది. అండ్ దీని తర్వాత నాన్ స్టాప్ ఫన్ చేసేయడానికి మా సుష్మా అయితే వచ్చేస్తుంది. మరి వీక్

గడిచింది. మేమైతే మొన్న మీ అందరికి తెలిసినట్టుగా జామింగ్ జరిగింది రేడియో సురభి ఇన్ అసోసియేషన్ విత్ స్వదేశీ. మాకు ఇక్కడ జామింగ్ సెషన్ జరిగింది. ఇట్ వాజ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఎంత ఎనర్జీతో వచ్చారంటే అందరూ అసలు ప్యూర్ బ్లిజ్ అన్నమాట. ఎవ్రీ ఫేజ్ లో వి హ్యాడ్ సో మచ్ బ్లాస్ట్. ఒకవేళ మిస్ అయిన వాళ్ళు కనుక మేము వీఆర్ ప్లానింగ్ టు డూ ఇట్ సో ఆఫ్టెన్. సో లెట్స్ సీ నెక్స్ట్ టైం ఎవరైనా ఇప్పుడు మిస్ అయ్యి ఉంటే డెఫినెట్గా మీరు రావాల్సిన ఈవెంట్. ఎందుకంటే వీఆర్ ఆల్ మ్యూజిక్ లవర్స్ కదా. రేడియో అంటేనే ఇట్స్ అబౌట్ మ్యూజిక్ అండ్ పాటలు. సో ఆ పాటల్ని తనివి తీరా మనస్ఫూర్తిగా అసలు ఎవరు జడ్ చేయకుండా అందరూ కలిసి పాడితే ఎంత బాగుంటుంది. ఒక లెవెల్లో ఉంటుంది కదా, మరి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ డాలస్ లో ఈ తెలుగు జామింగ్ ఫస్ట్ టైం ఎవర్ మన రేడియో సురభినే చేసినందుకు నేనైతే చాలా గర్వపడుతున్నాను. సో ఐ హోప్ నెక్స్ట్ టైం మీరు కూడా డెఫినెట్ గా జాయిన్ అవుతారని. మరి మా రేడియో సురభి వినాలి అంటే మీ అందరికీ తెలిసినట్టుగా అఫ్ కోర్స్ 107.9 FM HD3, లేదు అంటే మీ స్మార్ట్ ఫోన్ లైక్ ఆండ్రాయిడ్ ఆర్ iOS లో రేడియో సురభి అనే ఒక స్లీక్ యాప్ పెట్టేసుకున్నారు అంటే ఎక్కడున్నా ఏం చేస్తున్నా మా మాటలు పాటలు ఆటలు ఎంజాయ్ చేసేయచ్చు. అలా కూడా కాదు అనుకుంటే రేడియో సురభి .com లోకి వెళ్ళిపోతే అక్కడ కూడా మా లైవ్ మీరు ఎక్కడున్నా వినొచ్చు అనమాట. అండ్ స్పెషల్లీ మా జాతర ఇస్ కమింగ్ వెరీ సూన్. జూన్ 7th న జరుగుతుంది ఫ్రిస్కో ఫ్లైయర్స్ లో. సో ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ radiosurabhi.com/rsj/rsj. అందులోకి వెళ్ళిపోతే ఎవ్రీథింగ్ మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. వెండర్ బూత్స్ కానివ్వండి అండ్ శ్రీ సీతారాముల వారి కళ్యాణం గురించి రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, నామినేషన్స్ కానివ్వండి, అండ్ కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ కూడా ఇస్తున్నాం కదా దానికి, అండ్ ఫ్యాషన్ షో డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అండ్ మోర్ ఓవర్ ఆర్జే అవార్డ్స్ అందులో కూడా అవి కూడా ఉన్నాయి. సో మీకు నచ్చిన ఆర్జే కి డెఫినెట్ గా ఓట్ చేయండి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అదే అనమాట సంగతి. మరి ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో మన షో స్టార్ట్ చేసేద్దాం. ఆ లోపల మీ వీకెండ్ ఎలా గడిచింది అండ్ మీకు ఏమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉంది అనుకుంటే మీరు చేసిన నంబర్ 972-636-1966. సారీ ఫర్ దాట్ గ్లిచ్. ఇప్పుడైతే ఈ సాంగ్ వినిద్దాం ఫ్రమ్ ద మూవీ April 1 విడుదల. ఏంటి మేలో April 1 విడుదల అంటే ఏప్రిల్ తర్వాతే మే వస్తుంది కాబట్టి పాట వినేసేయండి, పర్లేదు బాగుంటుంది. ఎంజాయ్ ది సాంగ్.

సో చుక్కలు తెమ్మంటే నేను తేలేను, కానీ మీకు నచ్చిన పాట ఏదన్నా వేయమంటే ఇమీడియట్ గా వేసేస్తాం మా రేడియో స్టూడియో, ఎందుకంటే డ్రైవ్ టైమ్ ఈజ్ యువర్ టైమ్. ఇప్పుడైతే స్టూడియోలో టైం 4:11 PM అవుతుంది. మరి మీరు ఒకవేళ డ్రైవ్ చేస్తూ జాగ్రత్తగా ఇంటికి వెళ్తుంటే కనుక హ్యాపీగా మా పాటలు మా మాటలు వింటూ మీరు ఎంజాయ్ చేసేయచ్చనమాట. మరి మీ అందరికి తెలిసినట్టుగా నేను లాస్ట్ వీక్ నుండి ఒక కొత్త సెగ్మెంట్ స్టార్ట్ చేశాను కదా, మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నేను ఒక్కొక్క పాటకి ఒక్కొక్క క్లూ ఇవ్వడానికి ట్రై చేస్తా, అంటే అన్ని ఒక మూవీకి సంబంధించిన క్లూజే. మీరు ఆ మూవీ అంటూ కనిపెట్టాలన్నమాట. ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ చెప్తారో దాట్ పర్సన్ విల్ బి ద మూవీ డిటెక్టివ్ టైటిల్ విన్నర్ ఫర్ దట్ వీక్ అదనమాట. మరి ఈ వారం ఇస్తున్న ఫస్ట్ క్లూ ఏంటి అంటే ఇది జగపతి బాబు గారు లీడ్ యాక్టర్ గా చేసిన సినిమా. అండ్ ఇందులో మల్టిపుల్ హీరోయిన్స్ ఉంటారు, ఎంతమందో నేను చెప్పను, మల్టిపుల్ హీరోయిన్స్ ఉంటారు. జగపతి బాబు గారు ఇస్ అ మేల్ లీడ్ యాక్టర్ అండ్ ఫీమేల్ ఆర్టిస్ట్ వచ్చేసి లీడ్ వాళ్ళు మల్టిపుల్ పీపుల్ ఉంటారు. దాట్ ఈస్ అ ఫస్ట్ క్లూ. సో ఇప్పుడైతే ఒక పాట వినేద్దాం, ఈ పాట తర్వాత నేను సెకండ్ క్లూ యాడ్ చేస్తాను. సెకండ్ క్లూ తర్వాత కూడా మీకు ఆన్సర్ తెలియకపోతే ఎవ్రీ పాటకి నేను ఒక క్లూ యాడ్ చేస్తాను, అండ్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఐ విల్ రివీల్ ద ఆన్సర్ అనమాట. సో ఇప్పటికైతే ఆలోచించండి ఏమై ఉంటుంది, జగపతి బాబు గారు మెయిన్ లీడ్ అండ్ మల్టిపుల్ హీరోయిన్స్ అన్నాను. సో చాలా సినిమాలు ఉన్నాయి, ఏదైనా అయి ఉండొచ్చు, బట్ ఆలోచించి నాకైతే చెప్పేయండి. మరి ఇప్పుడు ఒక పాట వచ్చేస్తోంది ఫ్రమ్ లేటెస్ట్ పెద్ది నుండి, ఎంజాయ్ చేయండి.

అసలు ఈ పాట వింటే ఎంత మీనింగ్ఫుల్ గా ఉంటుంది అంటే నిజంగా మన జనరేషన్ వాళ్ళకి అంటే ఐ మీన్ ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అండ్ ఈ ఫుడ్ యాక్టివిటీస్ మనది ఏదైతే ఉందో నిజంగా పాతికేళ్ళకి పాతబడిపోతామేమో అనిపిస్తుంది. అంటే ద వే వి ఈట్ ద వే వి ద సొసైటీ దట్ వీఆర్ లివింగ్ ఇన్, ఎందుకంటే అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ పొల్యూషన్ అనుకోండి ఏదేమైనా, అందుకే మన తాతలు అమ్మమ్మలు వాళ్ళందరూ మినిమం ఒక 75-80 తర్వాత సిక్ అవుతే ఇప్పుడు అసలు 40 తర్వాత ఏమవుతుందో తెలియదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎనీవే లెట్స్ నాట్ గో దేర్. బట్ టు మై సర్ప్రైజ్ నాకు ఆల్రెడీ ఒకరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు ఫస్ట్ క్లూకే. సో డెఫినెట్ గా ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద మూవీ డిటెక్టివ్ టైటిల్ టు దెమ్, టైటిల్ టు హిమ్ యాక్చువల్లీ, వన్నే ఒకరే కాబట్టి. బట్ ఐ స్టిల్ వాంట్ టు కీప్ ద గేమ్ ఇంటాక్ట్, ఎందుకంటే ఇప్పుడే నేను రివీల్ చేయదలుచుకోలేదు, ఈ హాఫ్ అన్ అవర్ తర్వాత ఐ విల్ రివీల్. సో శ్రీను గారు మీరైతే ఇవాళ మూవీ డిటెక్టివ్ టైటిల్ తెలిసేసుకున్నారు, బట్ స్టిల్ మీరు మిగతా వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే ఇందులో నేను మల్టిపుల్ హీరోయిన్స్ అని చెప్పాను కదా, ఒక హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ అండ్ ఇంకొక హీరోయిన్ వచ్చేసి స్టూడెంట్ లీడర్, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను వాళ్ళు ఏం చేస్తారో నేను చెప్పను. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, సో ద హీరోయిన్స్ ఆర్ మోర్ దాన్ టూ అది మాత్రం మీకు అర్థమైంది, బట్ ఎంతమంది ఏంటి అనేది నేనైతే చెప్పను. సో ఇది సెకండ్ క్లూ అనమాట. సో ఒక హీరోయిన్ వచ్చేసి పోలీస్ ఆఫీసర్ అండ్ ఇంకొక హీరోయిన్ వచ్చేసి స్టూడెంట్ లీడర్, షీఈస్ అ మెన్ హేటింగ్ బేసికలీ మెన్ హేటింగ్ స్టూడెంట్ లీడర్ అని చెప్పొచ్చు. సో అది సో శ్రీను గారు మీరు అడిగినట్టుగా చిరంజీవి గారు లేటెస్ట్ సాంగ్ అన్నారు, ఐ థింక్ మణిశంకర్ వరప్రసాద్ గారు ఇది ఇంకా లేటెస్ట్ కాబట్టి దీనిలోంచి మీకోసం పాట వేసిన, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ సాంగ్. హియర్ వి గో.

ఐ హోప్ యూ ఎంజాయ్ దట్ సాంగ్. మరి నాకైతే ఆల్రెడీ ఆన్సర్స్ వచ్చేసినాయి. మన వాళ్ళందరూ సూపర్ స్మార్ట్ అని మళ్ళీ నిరూపించేశారు. బట్ నేను ఇంకొక క్లూ కూడా యాడ్ చేసి, ఇంకా ఇది లాస్ట్ క్లూ అన్నమాట. అండ్ దీని తర్వాత ఒక పాట వేసాక ఐ రివీల్ ద ఆన్సర్. నాకైతే చాలానే కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసాయి ఆల్రెడీ. కృతిక్ గారు, భాను గారు అందరు కరెక్ట్ గానే చెప్పేశారు. సో ఇంకొక క్లూ ఏంటి అంటే, ఇది రాఘవేందర్ రావు గారు డైరెక్ట్ చేశారు ఈ సినిమాని. అండ్ ఇందులో మొత్తం 4 హీరోయిన్లు ఉంటారు. ఇంతకు వరకు నేను మల్టిపుల్ అని చెప్పాను కానీ ఎంతమంది చెప్పలేదు కదా. సో టోటల్ 4 హీరోయిన్స్. అండ్ దీని డైరెక్టర్ వచ్చేసి కె రాఘవేందర్ రావు గారు. దిస్ ఈస్ ద లాస్ట్ క్లూ నాకు తెలిసి. ఇది దీంతో పక్కా వచ్చేస్తుంది మీకు ఆల్రెడీ, అంటే ఇంకా తెలియని వాళ్ళ కోసం. మరి ఇప్పుడైతే మనం దేవరాలోంచి ఈ పాట వినేద్దాం ఆ లోపల.

ఓకే, మరి దేవరా మూవీలోంచి అయితే ఆ పాట వినేసా? మా విడోంట్ నో, దేవరా టూ అసలు వస్తుందా, రాబోతుందా లేదా, దాని కబురు కాకరిక అయితే ఏమి తెలియదు ఇప్పటి వరకు అయితే. మరి ఏమో చూద్దాం. ఈ సీక్వెల్ సీక్వెల్ అని ఈ మధ్య ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది, కానీ కొన్ని సినిమాలకు అసలు సీక్వెల్ అవసరమా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఎనీవేస్ దట్ ఈస్ హోల్ అనదర్ టాపిక్. కానీ మరి ఇప్పుడైతే ఒక చిన్న ప్రకటన విన్నాక ఐ విల్ రివీల్ ద ఆన్సర్ ఫర్ ద క్లూస్ దట్ వీఆర్ డూయింగ్ టుడే. సో ఏ టు బి వచ్చేసి అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బిస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలాస్ పేస్ట్ అండ్ పికల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్ అండ్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి Frisco and Littleton. Visit a2btexas.com or call 214-872-2345. That's 214-872-2345. And alage మెగా పవర్ లీడర్ బోర్డ్ అనేది కొత్త కాన్సెప్ట్ మేమైతే తీసుకొచ్చామన్నమాట మీ ముందుకి. అండ్ ఎవ్రీ వీకెండ్ మీ అందరికీ తెలిసినట్టుగా మా ఎవ్రీ వీకెండ్ సిగ్నేచర్ షో ఉంటుంది కదా. సో అటెన్షన్ ఆల్ రేడియో సురభి లిజనర్స్, ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా ప్రౌడ్లీ బ్రింగ్ యూ ద రేడియో సురభి జాతర మెగా పవర్ లీడర్ బోర్డ్, వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లీడర్ బోర్డ్ షోస్ ఆన్ రేడియో సురభి. సో జాయిన్ ద ఎక్సైట్మెంట్ ఎవ్రీ సాటర్డే ఫ్రమ్ 11:30 AM టు 12:30 PM అండ్ ట్యూస్డేస్ డ్యూరింగ్ Surabhi Detour, that is tomorrow from 5:30 PM to 6:30 PM anmata. So Mega Power Leaderboard brought to you by India Cash and Curry and alage Madira and Masala only on Radio Surabhi. So repo ట్యూస్డే రోజు వచ్చే డీటోర్ లో అండ్ సాటర్డే రోజు మా సిగ్నేచర్ షోలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఈ మెగా పవర్ లీడర్ బోర్డ్. అంటే మెగా పవర్ స్టార్ అంటే మీరు రామ్ చరణ్ గారు అనుకుంటున్నారు, బట్ మా రేడియో సురభిలో మెగా పవర్ లీడర్ బోర్డ్ రాబోతుంది, దాన్ని మించి ఉంటుంది అనమాట. సో ఎంజాయ్ ద గేమ్. సో అఫ్ కోర్స్ మా వాళ్ళు గేమ్స్ అన్నా ఏమన్నా మన శ్రోతలు ఎప్పుడైనా కూడా ముందుంటారని మనందరికీ తెలిసిన విషయమే. బట్ మిమ్మల్ని ఇంకా ఆసక్తి రెట్టింపు చేయడానికి మా జాతర స్పెషల్ గా మీకు ఈ కాన్సెప్ట్ తేవడం జరిగిందనమాట. మరి ఇప్పుడు దిస్ ఈస్ ద టైమ్ టు రివీల్ ద ఆన్సర్ అని అందరూ కరెక్ట్గా చెప్పారు. యాక్చువల్ గా శ్రీను గారు, కృతిక్ గారు, భాను గారు కొందరు మిస్ చేశారు. బట్ ఎనీవే ఆన్సర్ వచ్చేసి అల్లరి ప్రేమికుడు జగపతి బాబు గారు లీడ్ రోల్ వేశారు. అండ్ ఆయనతో పాటు సౌందర్య గారు, రంభ గారు, రమ్యకృష్ణ గారు అండ్ కంచన్. రమ్యకృష్ణ గారు లాస్ట్ పార్ట్ ఆఫ్ ది మూవీలో రివీల్ అవుతుంది అనమాట. అసలు రీజన్ ఏంటి, ఈయన ఎందుకు ఇవన్నీ చేశాడు అని.

0: అక్కడ కనెక్షన్ పాయింట్ రమ్యకృష్ణ గారు. సో పాటలన్నీ బాగుంటాయి. కిరణి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ కాబట్టి ఆబ్వియస్లీ పాటలన్నీ చాలా బాగుంటాయి. మనకు ఆల్రెడీ ఈ మూవీ నుండే ఒక రిక్వెస్ట్ సాంగ్ కూడా వచ్చింది, కృతిక్ గారు రిక్వెస్ట్ చేశారు. కాకపోతే మనం కమర్షియల్ కి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి కమర్షియల్ తర్వాత ఐల్ ఓపెన్ ద షో విత్ దట్ సాంగ్ అండి. కృతిక్ గారు మీరు కనుక వింటుంటే అండ్ డోంట్ గో ఎనీవేర్, ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ది షార్ట్ కమర్షియల్ బ్రేక్. మీరు వింటున్నారు సురభి డిటోర్, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఐల్ బి బ్యాక్.
1: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి. నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ క్యాష్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
2: Congratulations, Rajasri. Radio Surabhi, 4 years. I'm going to talk to you about your meeting. I'm going to talk to you about your meeting. I'm going to talk to you about your meeting. I'm going to talk to you about your meeting. I'm going to talk to you about your meeting. I'm going to talk to you about your meeting.

0: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
0: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకేం వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

ఓకే, ఆ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. ఇందా నేను చెప్పినట్టుగా ఈ మూవీలో అన్ని పాటలు బాగుంటాయి, బట్ ఇది మనకి స్పెషల్ రిక్వెస్ట్ కాబట్టి కృతి గారు, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దట్ సాంగ్. మరి ఈ రోజు మనం ఏం మాట్లాడుకుందామంటే, తెలుగు వొకాబులరీలో కొన్ని వర్డ్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే అవి మంచివి చెడ్డవి అని నేను చెప్పను, అది మీరే చెప్పండి దాన్ని ఎలా అంటారో. అంటే మనకి ట్యాగోర్ మూవీలో చిరంజీవి గారు అంటారు కదా, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించడం అని అట్లా రీసౌండ్లో వస్తుంది కదా అలా.

తెలుగు వెకాబులరీలో చాలా మందికి ఈ పదాలు నచ్చకపోవచ్చు, కానీ స్టిల్ వి గో విత్ ఇట్ కదా. కొన్ని చెప్తాను అందులో మీకు. ఇప్పుడు సపోజ్ ఒకరు ఏదన్నా కష్టపడి వండి ఎలా ఉంది అని పక్కన వాళ్ళని అడిగానంటే, ఐఎమ్ నాట్ గోయింగ్ బై జెండర్, అది ఎవరైనా వండొచ్చు. ఇది ఓన్లీ, ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ విమెన్ విమెన్ అండ్ మెన్ అని నేను చెప్పను, ఇట్స్ జస్ట్ ఇన్ జనరల్. ఓకే, సో ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఎంతో హార్డ్ వర్క్ పుట్టించేసి వాళ్ళు కష్టపడి వండి పక్కన వాళ్ళకి టేస్ట్ చూపిస్తే బానే ఉంది. ఏంటి బాగుందా బాగాలేదా, బానే ఉంది ఏంటి, బానే ఉంది అంటే ఏమన్నా ఏమంటారు ఇది చేస్తున్నావు మాకు చెప్పి అని ఒక ఫీలింగ్ వస్తుంది. అది పోయిందా. ఇంకొకటి వచ్చేసి ఏది ఏది చేయమంటావు, ఇదా అదా అంటే నీ ఇష్టం. నా ఇష్టం అయితే అసలు నేను ఎందుకు అడుగుతా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒపీనియన్ కోసమే కదా అడిగేది. సో ఇలాంటి వొకాబులరీ వర్డ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నేను రెండు చెప్పా కదా, ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇష్టం ఒకటి, బానే ఉంది ఒకటి. అలా మీకు ఇంకేమన్నా షేర్ చేయాలి అంటే, మన డే టు డే లైఫ్ లో ద థింగ్స్ దాట్ విల్ అన్నో యూ, అంటే వేరే వాళ్ళు అన్నప్పుడు చూద్దాం. అది ఇంకొకటి, ఏదన్నా ఏదైనా చేద్దామా, ఎక్కడికైనా వెళ్దామా, ఏదైనా చెప్తా అంటే చూద్దాం. చూద్దాం ఏంటి, చూద్దాం అంటే చేస్తావా చేయవా, ఏదో ఒకటి చెప్పు చూద్దాం. ఎస్పెషల్లీ పేరెంట్స్, అంటే మనం నేను కూడా అలాగే చెప్తాను అనుకోండి అప్పుడప్పుడు మా పిల్లలు అడిగినప్పుడు, అది వేరే సంగతి. బట్ ఐ థింక్ దాట్ విల్ అన్నాయ్ దెమ్ ఆల్సో, నేను కాదనను. బట్ అలాంటి వర్డ్స్ ఏమైనా మీకున్నాయా తెలిస్తే నాకు కాల్ చేయండి. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. నేనైతే చాలా ఏమంటారు ఎక్స్పెక్టింగ్ మోర్, ఏమి అలాంటి వర్డ్స్ మిమ్మల్ని అన్నాయ్ చేస్తాయి, ఆర్ వాట్ ఆర్ దోస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ విచ్ విల్ అన్నాయ్ మేబీ యువర్ కిడ్స్ మన నుండి. సో అలాంటి షేర్ చేసుకుందాం. 9726361966 కి కాల్ చేసేయండి మీకు ఒకవేళ షేర్ చేయాలి అనిపిస్తే. మరి ఈ లోపల ఇంకొక పాట వినిద్దాం ఫ్రమ్ ద మూవీ శ్రీమంతుడు.

ఓకే, మరి నాకైతే కాలర్ కాల్ చేసి ఒకటి షహర్షా గారు ఒక పదం షేర్ చేసుకున్నారనమాట. సో అంటే మామూలుగా అడిగితే పర్వాలేదు, కాకపోతే అబ్నార్మల్ టైమింగ్ లో అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉంటాము, వేరే స్టేట్స్ లో ఉంటాము, అండ్ మన ఇండియా నుండి పేరెంట్స్ కాల్ చేసి టైం గన్ టైమ్ లో తిన్నావా అంటే నాకు అది కొంచెం అన్నోయింగ్ అనిపిస్తుంది అండి. అండ్ మళ్ళీ వాళ్ళని రిటర్న్ లో అడగాల్సి వస్తుంది మీరు తిన్నారా అని, అది నాకు నచ్చట్లేదు అన్నారనమాట. బట్ అవుట్ ఆఫ్ లవ్ దే ఆస్ యూ, ఐ అండర్స్టాండ్. బట్ అగైన్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసినా అది వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో అది కరెక్ట్. ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి అర్ధరాత్రి ఫోన్ చేసి తిన్నావా అంటే ఎలా ఉంటది అని వీళ్ళు అనుకుంటారు. వాళ్ళేమో పాప మన పిల్లలు తిన్నారో లేదో అని బెంగతో అని వాళ్ళు అనుకుంటారు. నోబడీస్ రాంగ్, బట్ అగైన్ ఇట్ ఈస్ అగైన్ పర్సెప్షన్స్. కాబట్టి థ్యాంక్ యూ హర్ష గారు ఫర్ షేరింగ్ దట్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇందాక అనుకున్నాం కదా చూద్దాం అండ్ అది అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒరే రేపు సినిమాకి వెళ్దామా అన్నాం అనుకో, చూద్దాం. ఈవెన్ రేపు పార్టీకి వస్తున్నా వచ్చేసి ఇందాక అనుకున్నాం కదా చూద్దాం అండ్ అది అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒరే రేపు సినిమాకి వెళ్దామా అన్నాం అనుకో, చూద్దాం. ఈవెన్ రేపు పార్టీకి వస్తున్నా అంటే చూద్దాం. దేనికైనా చూద్దాం చూద్దాం అంటే అమ్మ ఇది కొనిస్తావంటే చూద్దాం అలా అన్నప్పుడు పాపం ఆ వినే వాళ్ళకి చూద్దాం ఏంటి, ఇద్దరు ఎస్ ఆర్ నో చెప్పొచ్చు కదా, ఎందుకు అలా అంటున్నావు అన్న క్వశ్చన్ వస్తుంది. పాపం పిల్లలైతే ధైర్యం చేసి కొందరు అడగను కూడా అడగలేరు. మా పిల్లలైతే పాపం అప్పుడప్పుడు అమ్మ ప్లీజ్ ప్లీజ్ అని చెప్తే సరే కొంటాలి అని ఫైనల్లీ అగ్రీ చేయాల్సి వస్తుంది. బట్ నిజం కూడా అదొక టాక్టిక్, ఎస్పెషల్లీ యాజ్ అ పేరెంట్ కి నో అని చెప్పామనుకోండి ఇమీడియట్ గా వాళ్ళు లైక్ పాపం బాధపడిపోతారు, అదే బెంగ పెట్టుకుంటారు, అదే కొంటామన్నామంటే ఇంకా అదే ఇంకా అన్నది మొదలు ఇంకా స్టార్ట్ అనమాట. ఫాలో అప్ ఎవ్రీడే, డిడ్ యూ ఆర్డర్, డిడ్ యూ ఆర్డర్, వెన్ ఆర్ వి గోయింగ్ టు బై, ఇదే క్వశ్చన్స్ ఉండే, అది పేరెంట్స్ అన్నోయ్ చేస్తూ ఉంటది. సో అలా మీకు అండ్ నాకు అన్నోయ్ చేసే విషయం ఇంకోటి తెలుసా, ఏదన్నా ఎవరినన్నా అడిగితే 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్ అంటారు. ఆ 5 మినిట్స్ ఎప్పటికీ అవ్వదు, అది ఏదైనా కానివ్వండి. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా వెళ్దాం వస్తావా అంటే 5 మినిట్స్, ఆ 5 మినిట్స్ అరగంట అయినా అవ్వదు అనమాట, ఎప్పుడు అయ్యేది ఆ 5 మినిట్స్. సో అలా మీకు అలాంటి వర్డ్స్ ఏంటి అన్నోయింగ్ వర్డ్స్ నాకు వినాలనుంది, మీకు ఒకవేళ షేర్ చేయాలి అనిపిస్తే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. అండ్ ఇప్పుడు ఒక పాట రిక్వెస్ట్ వచ్చింది కానీ అది నేను ఇంకా లైన్అప్ చేయలేదు, బట్ ఆ లోపల మీరు ఒకవేళ షేర్ చేయాలి అనుకుంటే కాల్ చేసేయండి. ఇప్పుడైతే ఒక పాట వచ్చేసింది, ఎస్ మీకోసం, వంశీ గారి పాట దొంగరాముడు అండ్ పార్టీలో నుంచి హర్ష గారు మీరు అడిగిన పాట ఫైనలీ సాధించా మీకోసం.

ఓకే, మరి ఆ పాట వినేశారు కదా, మరి ఇట్స్ ద టైమ్ ఫర్ నౌ ఈజ్ థింకింగ్ హ్యాడ్ క్వశ్చన్. సో థింకింగ్ హ్యాడ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈరోజు ఒక తండ్రి కొడుకులు పొలానికి వెళ్తారనమాట వ్యవసాయం చేయడానికి. అప్పుడు అత్త కోడళ్ళు ఇద్దరు వాళ్ళకి భోజనం పట్టుకొని వెళ్తారు. అప్పుడు అత్త అంటుంది, మీ నాన్నకి నువ్వు భోజనం పెట్టు, మా నాన్నకి నేను భోజనం పెడతాను అని. సో ఆ తండ్రి కొడుకులకి ఈ అత్త కోడళ్ళు కూతుర్లు ఎలా అయ్యారు మీకు తెలిసే కాల్ చేసేయండి 9726361966. ఇంకొకసారి క్వశ్చన్ ఏంటంటే, ఒక తండ్రి కొడుకులు ఇద్దరు వాళ్ళు పొలానికి వెళ్తారు పనిచేయడానికి. ఆ తర్వాత వాళ్ళకి భోజనం పట్టుకుని ఒక అత్త కోడలు ఇద్దరు భోజనం పట్టుకుని వెళ్తారు. వెళ్లిన తర్వాత అత్త కోడలతో అంటుంది అనమాట, నువ్వు మీ నాన్నకు భోజనం పెట్టు, నేను మా నాన్నకు భోజనం పెడతాను అని చెప్పేసి. మరి ఇప్పుడు ఆ తండ్రి కొడుకులకి ఈ అత్త కోడలు కూతుర్లు ఎలా అయ్యారు తెలిస్తే కాల్ చేసేయండి. వెరీ సింపుల్, కొంచెం ఆలోచిస్తే, కొంచెం ట్రిక్కీ బట్ ఆలోచించండి, తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. అండ్ ఆ లోపలైతే ఒక చిన్న ప్రకటన అయితే వినిద్దాం. మైత్రీస్ రెస్టారెంట్ అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్విజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాట్రియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బూఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీగా ఇస్తున్నారు వీళ్ళు. ఇంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ యు ఆర్ వెయిటింగ్ ఫర్, విజిట్ మైత్రీస్ ఇండియన్ క్విజిన్ నౌ serving you in Irving, South Lake and Frisco. So Maitri's restaurant, definitely ga velli check cheyandi. Mari ippudu inkoka paatalo kaithe vellipodam. Ee paata vini chaala rojulu avutundi. Let's listen to this song from the movie. Meeku telisthe adi kuda cheppan, nenu cheppina movie name telisthe call cheyandi 9726361966.

0: ఓకే మరి మనకైతే కాల్స్ వర్షం వచ్చేసింది అండ్ ఇద్దరు కరెక్ట్గా చెప్పారు, చందన గారు హర్ష గారు కరెక్ట్గా చెప్పారు, మిగతా వాళ్ళు చెప్పలేకపోయారు. ఐ స్టిల్ ఓపెన్ దిస్ క్వశ్చన్, ఎందుకంటే ఇప్పుడు మనం వెరీ సూన్ కమర్షియల్ లోకి వెళ్ళిపోతున్నాం, కమర్షియల్ తర్వాత ఒక పాట రాబోతుంది. సో ఆ పాట లోపల ఆలోచించండి, మీకు ఒకవేళ తెలియకపోతే నేను ఆ పాట తర్వాత రివీల్ చేసేస్తాను. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోకండి, మీరు వింటున్నారు సురభి డిటార్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ బ్రేక్ తర్వాత చందన గారు అడిగిన పాట రిక్వెస్ట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ అన్వేషణ. ఎక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు వంశీ గారి స్పెషల్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది, అందరు వంశీ గారి పాటలు ఆడుతున్నారు. బట్ బ్యూటిఫుల్ సాంగ్స్, కీప్ దెమ్ కమింగ్. ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ బ్రేక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: கனக கனக கமனியம் அனக அனக ரமணீயம் சீதாராம கல்யாண வைபோகம் ஜூன் 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లైయర్స్ లో జరగబోయే మీ రేడియో సర్వీ జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సర్వీ అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
2: Radio Surabhi Revisit. Music Confessions, A Chance to Bloom. Sakshi Jewelers.
3: Shalini, Dallas lo jarige functions lo decoration lo avi jarugutunnayata.
4: Ikkada Vivid Jewelers undanta ippudu telisindi.
5: Experts ni nammukunte mana jeevitham safiga sagipothundi.
6: Law Offices of Janeta. Thank you for being in our journey.
7: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
8: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
9: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
10: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
11: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
12: Mana Shanti, Mental Peace. మసాలా దోశ.
13: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.

Okay, I hope Chandana Garu, you enjoyed that song, and welcome back to Surabhi Detour only on Radio Surabhi 107.9 FM HD3 America lo Telugu nestam. Mari ఇందాక నేను బ్రేక్ ముందర అడిగిన క్వశ్చన్ కి నాకైతే ఇద్దరు కరెక్ట్ గా చెప్పేశారు చందన గారు అండ్ హర్ష గారు. సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ద ఆన్సర్. సో నేను ఏం అడిగాను, ఇద్దరు తండ్రి కొడుకులు పొలానికి వెళ్లారు పనిచేయడానికి. అప్పుడు అత్త కోడళ్ళు వాళ్ళకి ఫుడ్ తీసుకుని వెళ్తారనమాట. అప్పుడు అత్త అంటుంది కోడలతో, నువ్వు మీ నాన్నకు భోజనం పెట్టు, నేను మా నాన్నకు భోజనం పెడతాను అని. అప్పుడు ఆ తండ్రి కొడుకులకి వీళ్ళు కూతుర్లు ఎలా అయ్యారు అనేది నా ప్రశ్న. సో ఆన్సర్ ఏంటి అంటే, ఆ అత్త కోడలు యాక్చువల్లీ మేనత్త మేనకోడలు అనమాట. అంటే ఇప్పుడు ఎవరైతే తండ్రి కొడుకులు ఉన్నారో, తండ్రికి అత్త కూతురు అండ్ వీళ్ళిద్దరు కొడుకు ఎవరైతే ఉన్నారో, ఆ కొడుకు అండ్ అత్త అన్న చెల్లెలు, అన్న కూతురు ఈ అమ్మాయి కోడలు అనమాట. అది మేనకోడలు మేనత్త, అది వరుస. ఐ హోప్ ఐ క్లారిఫైడ్ యువర్ ఆన్సర్. ఒకవేళ మీకేమైనా ఈ క్వశ్చన్ ఇంకా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఆఫ్ ఎయిర్ లో కాల్ చేయండి, డెఫినెట్ గా వీ కెన్ డిస్కస్ అబౌట్ ఇట్. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం, విన్నాక ఒక గేమ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఈ పాట వచ్చేస్తుంది, నేనైతే నిజంగా ఈ పాట విని ఇట్స్ బీన్ ఏజెస్, చాలా రోజులు అయిపోయింది నేను వినలేదు, మేబీ అందరు

ఓకే, ఐ హోప్ అనురాధ గారు మీకు క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటా. ఆన్సర్ గురించి అండ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా రిక్వెస్ట్ చేశారు, నేను మీకోసం డెఫినెట్ గా అది ప్లే చేసేస్తాను. మరి ఆ లోపల మనం ఈ రౌండ్ లో ఒక గేమ్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ గేమ్ ఇంతకు ముందు మనం చాలా సార్లు ఆడాం, కాకపోతే డ్రైవ్ టైమ్ లో ఐ డోంట్

థింక్ మనం ఆడలేదు అనుకోండి. ఇంతకు ముందు నేను 7 to 9 షో చేసే టైంలో చాలా సార్లు ఆడాము. చాలా మందికి ఇష్టమైన గేమ్ ఏంటి అంటే ఒక పాట ట్యూన్ లో ఇంకొక పాట లిరిక్స్ అనమాట. అంటే ఒక రాగం ఒక పల్లవి, ఇది ఆ గేమ్ కి టైటిల్ అనమాట. ఏంటి అంటే నేను ఒక పాట రాగంలో ఇంకొక పాట పల్లవి పాడతాను. సో లిరిక్స్ వేరు, ట్యూన్ వేరు. మీరు ఆ రెండు పాటలు కనిపెట్టాలి. యాక్చువల్ లిరిక్ ఉన్న పాట ఏంటి, యాక్చువల్ ట్యూన్ ఉన్న పాట ఏంటి. వెరీ సింపుల్ రైట్. సో హియర్ వి గో విత్ ద ఫస్ట్ క్లూ.

ఇంకంతే. ఇప్పుడు నేను ఇంకా చెప్పేశానంటే మీకు ఇంకా అలా అరటిపండు వలిసి నోట్లో పెట్టేసినట్టే. ఇంకోసారి పాడడం అవసరం లేదనుకుంటా, ఎందుకంటే ఇవి రెండు కూడా బ్యూటిఫుల్ నెంబర్స్ అండ్ చాలా సూపర్ హిట్ సాంగ్స్. ఒకటి కొత్త పాట, ఇంకొకటి కొంచెం పాత పాట, అలానే మరీ బ్లాక్ అండ్ వైట్ కాదు, కొంచెం 90s సాంగ్ అనమాట. సో గుర్తుపెట్టండి, రెండు పాటలు కనుక తెలిస్తే మీరు చేయాల్సిన నెంబర్ 972-636-1960 ఒక్క లైన్ పాడతా సో దట్ మీకు లిరిక్స్ కోసం.

ఈ పాట రెండు పాటలు యాక్చువల్లీ ఏంటో తెలిస్తే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966 అలా ఆలోచిస్తూ ఈ ప్రకటన కూడా వినేద్దాం. మదిరా అండ్ మసాలా. దిస్ మెమోరియల్ డే మండే మదిరా అండ్ మసాలా అర్వింగ్ ఇస్ ఆనరింగ్ ద రియల్ హీరోస్ అమంగ్ అస్. సో జాయిన్ ఇస్ ఆన్ May 25th, అ స్పెషల్ సెలబ్రేషన్ డెడికేట్ టు అవర్ హీరోస్ విత్ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ జస్ట్ ఫర్ వెటరన్స్ అనమాట. సో ఎంజాయ్ అ స్పెషల్ 15% డిస్కౌంట్ ఆర్ వెన్ యూ డైన్ విత్ 4 or more గెస్ట్ రిసీవ్ ఫ్రీ అపటైజర్ అండ్ డెజర్ట్ ఆన్ ద హౌస్ ఆర్. ఓకే, మనకు ఒక కాలర్ వస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్. ఆల్ రైట్, కట్ అయిపోయింది. ఆర్ డ్యూరింగ్ లంచ్ బఫే అవర్స్ వెటరన్స్ కెన్ ఎంజాయ్ స్పెషల్ 1+1 కాంప్లిమెంటరీ బఫే ఆఫర్. లంచ్ సర్వ్ ఫ్రమ్ 11:30 AM to 3 PM అండ్ డిన్నర్ ఫ్రమ్ 6 PM to 11 PM. మదిరా అండ్ మసాలా లొకేటెడ్ 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్ ఇన్ అర్వింగ్. ప్లీజ్ క్యారీ అ వ్యాలిడ్ మిలిటరీ ఐడి ఆర్ ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ టు అవైల్ దీస్ ఆఫర్స్. సో వెటరన్స్ ఎవరన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉంటే డెఫినెట్ గా ఈ ఆఫర్ ని అవైల్ చేసుకోండి. సో మెమోరియల్ డే సందర్భంగా వాళ్ళు ఈ మంచి ఆఫర్ ఇస్తున్నారు. అగైన్ మదిరా అండ్ మసాలా లొకేటెడ్ ఎట్ 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్ ఇన్ అర్వింగ్. మరి ఇప్పుడు అనురాధ గారు ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారు. సో ఆ పాట వచ్చేస్తుంది మీకోసం. ఎంజాయ్ ద సాంగ్ ఫ్రమ్ ద మూవీ క్షణక్షణం.

ఆల్ రైట్, మరి మనకైతే శ్రీకాంత్ గారు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు. సో ట్యూన్ ఉన్న పాట వచ్చేసి ముస్తఫా ముస్తఫా డోంట్ వారీ ముస్తఫా ఫ్రమ్ ది మూవీ ప్రేమదేశం. అండ్ లిరిక్ ఉన్న పాట వచ్చేసి లేటెస్ట్ ఖుషీ మూవీలోది ఆరాసే ప్యారు అందం తన ఊరు అదన్నమాట. చూసారు రెండు పాటల్ని ఎలా ముడివేశాము, అదే మా స్పెషాలిటీ. సో ఇలాంటి ఇంకా మంచి మంచి పాటలు లైన్అప్ అయి ఉన్నాయి. సో డోంట్ గో ఎనీవేర్, మరి ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేసి రెండు పాటలు అంటే అఫ్ కోర్స్ మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే కదా నేను ఆ పాటలకి న్యాయం చేస్తున్నానా లేదా అసలు నేను కరెక్ట్ గా మీకు కన్వే చేస్తున్నా లేదా క్వశ్చన్. నాకు శ్రీకాంత్ గారు కాల్ చేసి చెప్పేంత వరకు కూడా ఎక్కడో చిన్న సందేహం అనమాట, మనం కరెక్ట్ గానే పాడుతున్నామా ట్యూన్, వీళ్ళకి అర్థమవుతుందా లేదా అని ఏదో లోపల గిలి. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ, మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే కాల్ చేసేయండి. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. మరి నెక్స్ట్ క్లూ లోకి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే హియర్ వి గో. సో ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం నేను ఒక పాట ట్యూన్ లో ఇంకొక పాట లిరిక్స్ పాడుతున్నాను, మీరు ఆ రెండు పాటలు కనిపెట్టాలి. ఒరిజినల్ ట్యూన్ ఉన్న పాట ఏంటి, ఒరిజినల్ లిరిక్ ఉన్న పాట ఏంటి. హియర్ వి గో.

వచ్చేసింది. ఆల్రైట్, ఇప్పుడు అర్థమైంది కదా అదన్నమాట క్లూ. ఈ రెండు పాటలు ఏంటో తెలిస్తే కాల్ చేసేయండి. మీరు చేసిన నెంబర్ 9726361966 అండ్ రెండు కూడా చాలా ఫేమస్ నెంబర్స్. ఏది దేనికి తీసిపోయింది కాదు, ఒకటి కొంచెం ఓల్డ్, అంటే మరీ ఓల్డ్ కాదు కానీ కొంచెం

0: పాతదని చెప్పాలి. అండ్ ఇది రిలేటివ్లీ ఓల్డ్, నాట్ లైక్ టూ కొత్త కొత్త. ఓకే, మనకు ఒక కాలర్ వస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో,
1: హలో, వినిపిస్తుందండి?
0: వినబడుతుందండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరు?
1: నా పేరు శ్రీలక్ష్మి అండి.
0: శ్రీలక్ష్మి గారు, గుర్తుపట్టారా పాటలు?
1: రెండు గుర్తుపెట్టాను. ఇంద్రా మూవీ అనుకుంటా.
0: పర్ఫెక్ట్. అండ్ రెండోది?
1: మాటే మంత్రం మనసే.
0: ఆసమ్ అండి, థ్యాంక్ యూ. మీకేమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా? హలో అండి, వెల్కమ్ టు రేడియో శ్రీ. చందన గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది, బట్ థ్యాంక్ యూ. నేను యాక్చువల్ గా మీ కిడ్ పేరు అడగడం మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్, యూ మేడ్ మై డే. ఇదే కదా కావాలి, ఆ ఊపు అనేది. మీరు అలా చెప్తూ ఉంటే మాకు ఇలా ఇక్కడ ఇంకెక్కువ ఎంతూజియాస్టిక్ గా ఉంటుంది అనమాట మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఇప్పుడు మనం ఖుషీలోంచే ఈ పాట వినేద్దాం, ఆరాసే ప్యారో. బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది ఆన్లైన్ రేడియో శ్రీ.

0: కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా? ఎస్ సార్. రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC ఈస్ యువర్ కాల్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Kavintalaki, Kerintalaki. Eraf address, Radio Surabhi.
3: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo Telugu Nestam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Radio Surabhi Revisit.
7: Pallu chuppu mantuna.
6: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
8: Chala padabandi apply chesarandi ivanni.
9: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
10: Aya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. Feel our Indian Cafe.
11: Thank you for being in our journey.
12: నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

ఆల్రైట్, సో పాట వినేశారు కదా, మరి నెక్స్ట్ గేమ్ కంటిన్యూ చేయడానికి మీరు రెడీయా? మరి ఇప్పుడే ట్యూన్ అయితే గనక మనం ఏ గేమ్ ఆడుతున్నామంటే, ఒక రాగం ఒక పల్లవి, అంటే నేను ఒక పాట ట్యూన్ లో ఇంకొక లిరిక్స్ పాడతాను, ఇంకొక పాట లిరిక్స్, మీరు రెండు పాటలు కనిపెట్టాలన్నమాట. యాక్చువల్ ట్యూన్ ఉన్న పాట ఏంటి, యాక్చువల్ లిరిక్ ఉన్న పాట ఏంటి. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్లూ. ఎన్నెన్నో

0: నలుపేమో నాకిష్టము. నాకు తెలిసి ఇది ట్యూన్ ఈజీగా వచ్చేస్తుంది. లిరిక్ కోసం నేను ఇంకొకసారి పాడతా. ఎన్నెన్నో వర్ణాలు. ఆల్రెడీ కాల్ వచ్చేస్తుంది, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సిటీ. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో అండి, చందన.
0: ఆ చంద్ర గారు చెప్పండి.
1: ఆ సాంగ్ ఈడే అయింది సాంగ్.
0: ఓకే, లిరిక్స్
1: లిరిక్స్ లిరిక్స్.
0: ఓకే, నో ప్రాబ్లం, నెక్స్ట్ కాల్ చెప్తేమో చూద్దాం. హలో అండి, వెల్కమ్ టు రేడియో సిటీ. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. వెంకట్ గారు,
2: హలో. లిరిక్ ఉన్న పాట అదే నేను చూసి విన్నానండి లిరిక్. మోర్ ఫోకస్ ఇదే.
0: సరే, మళ్ళీ చంద్ర గారు చేస్తున్నారు, చూద్దాం. ఆవిడకు గుర్తొచ్చిందేమో. హలో అండి, చంద్ర గారు చెప్పండి.
1: ఎన్నెన్నో వర్ణాలు.
0: Yes, me got it. Awesome.
1: నన్నిట్లో అందాలు నాకు ఆ సాంగ్ వేస్తారండి.
0: ఎన్నెన్నో వర్ణాల. షూర్ అండి, తప్పకుండా. సో యా, ఆ సాంగ్ కమింగ్ అప్ ఫర్ యూ. ఎంజాయ్ ద సాంగ్. ఐ హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ ద గేమ్.
1: అవునండి, మీకు మీకు చాలా మంచి టాలెంట్ ఉందండి. ఎందుకంటే ఆ చున్న పాడేటప్పుడు ఆ లిరిక్స్ వస్తాయి, వేరే లిరిక్స్ పాడుతున్నారు. చాలా యూనిక్ టాలెంట్
0: అండి. ఎస్ ఎస్, అవునండి. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్స్. అండ్ మీకోసం ఈ పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు మీకోసం ఈ పాట. థ్యాంక్ యూ.

ఆల్రైట్, సో ఆ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు మనం నెక్స్ట్ క్లూలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం మనం ఒక పాట ట్యూన్ లో ఇంకొక పాట లిరిక్స్ పాడుతున్నాం. మీరు ఆ రెండు పాటలు కనిపెట్టాలి, యాక్చువల్ లిరిక్ ఉన్న పాట ఏంటి, యాక్చువల్ ట్యూన్ ఉన్న పాట ఏంటి. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్లూ. నెక్స్ట్ క్లూ ఏంటి అంటే, yes unna

లేవు. సో అదన్నమాట సంగతి. కాల్ చేయండి, తెలిస్తే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. ఇప్పుడైతే ఇంకొక పాట వస్తుంది, ఎంజాయ్ ద సాంగ్. మీకోసం వచ్చేసింది మన రేడియో సురభిలో.

ఆల్ రైట్. సో అదన్నమాట సంగతి. మరి నాకైతే చాలా మంది కరెక్ట్ గా చెప్పేశారు, కీర్తన గారు, రఫీ గారు, గణేష్ గారు, ఇంకా కొన్ని కాల్స్ కూడా నేను మిస్ అయిపోయాను. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే, అందమా అందుమా అందనంటే అందమా గోవింద గోవింద. ఆ మూవీలో పాట ట్యూన్ కి లిరిక్ వచ్చేసి, ఉన్నమాట చెప్పని ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగ సత్యభామా, ఫ్రమ్ ద మూవీ నువ్వు నాకు నచ్చావు అదన్నమాట సంగతి. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దాట్. మరి ఇప్పుడు అదే పాట వినేద్దాం ఫ్రమ్ ద మూవీ గోవింద గోవింద. అండ్ దీని తర్వాత రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ వినేశాక మనం బ్రేక్ లోకి వెళ్తాం. ఆ తర్వాత ఐ కమ్ విత్ అ న్యూ గేమ్ అండ్ మేక్ ష్యూర్ దాట్ ఈస్ అ గివ్ అవే రౌండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి. సో బీ రెడీ విత్ యువర్ ఫోన్. సో గివ్ అవేకి రెడీగా ఉండండి. గివ్ అవే ఏంటి అనేది నేను బ్రేక్ తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ఈ పాట వచ్చేస్తుంది, ఎంజాయ్ ద సాంగ్ ఫ్రమ్ ద మూవీ గోవింద గోవింద.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
3: చెప్పండి సార్ వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్
4: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ ఈ దోశ మీరు కూడా ఏ టు బిక్స్ యూడ్ స్పెషల్ థాలి బిస్ బెల్లవా చీజ్ దోశ పనీర్ దోశ హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంటీ మనీ టిక్కా విచ్ అమి కవా పరాటా
4: ఏంది బ్రో గని చెప్పినో నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా
3: ఇంకా ఉంది చెప్పంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఫ్రెష్ డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu, India Today lo, maa chefs shraddhaga, mee ruchiki, abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi, delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition, and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

వెల్కమ్ బ్యాక్ టు సురభి ది టోర్. మీరు వింటున్నారు మీ ఆర్జే వాసవిని ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. చూస్తుంటే 2 గంటలు అలా చకచకా అయిపోయాయి, మనం చివరి గంటలకు వచ్చేసాం. అంటే దిస్ ఈస్ అ గివ్ అవే రౌండ్. సో గివ్ అవే ఏంటి అంటే ఇండియా బజార్ వాళ్ళు రాజులాస్ నుండి $25 వర్త్ ఆఫ్ గిఫ్ట్ కార్డ్ ఇవ్వబోతున్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు విన్ దట్ లక్కీ ప్రైజ్ దెన్ యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద గేమ్. సో గేమ్ ఏంటి అంటే వెరీ సింపుల్, నేను ఒక 3 క్లూస్ ఇస్తాను, కామన్ లింక్ ఉంటుంది అనమాట ఆ 3 క్లూస్ మధ్యలో. ఇంతకుముందు కూడా ఆడాం మనం ఈ గేమ్. సో ఎవరైతే ఎక్కువ సమాధానాలు చెప్తారో వాళ్ళకి, ఒకరికి మాత్రమే ఈ గిఫ్ట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ టై అవుతే కనుక నేను ఫార్చ్యూన్ వీల్ యూజ్ చేసి ఐ పిక్ ఎ లక్కీ విన్నర్. సో అదనమాట కాన్సెప్ట్, అర్థమైపోయింది కదా. నేను ఏమన్నా 3 క్లూస్ ఇస్తాను, యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద కామన్ లింక్. అది మూవీ థీమ్ అయి ఉండొచ్చు, మధ్యలో మూవీ యాక్టర్స్ గురించి అయి ఉండొచ్చు, ఆర్ ఒకే యాక్టర్ కి సంబంధించిన డిఫరెంట్ మూవీస్ అవ్వచ్చు, ఎనీథింగ్. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఎ మూవీ, ఓకేనా? సో మూవీ ఈజ్ అ కామన్ థింగ్, ఆ మధ్యలో ఉండే కామన్ లింక్ ఏంటో మీరు కనిపెట్టాలి. ఆల్రైట్, సో హియర్ వి గో విత్ ద ఫస్ట్ క్లూ. సో ఫస్ట్ క్లూ వచ్చేసి, అంటే 3 ఇస్తాను నేను, పెళ్లి చూపులు, మిడిల్ క్లాస్ మెలడీస్, ఉలవచారు, బిర్యానీ. పెళ్లి చూపులు, మిడిల్ క్లాస్ మెలడీస్, ఉలవచారు, బిర్యానీ, ఈ 3 సినిమాలలో ఉండే కామన్ లింక్ ఏంటి మీకు తెలిస్తే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. అండ్ మర్చిపోకండి, యూ కుడ్ ఏబుల్ టు విన్ $25 వర్త్ ఆఫ్ గిఫ్ట్ కార్డ్ ఫ్రమ్ ఇండియా బజాజ్ రాజులాజ్ అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, తెలిస్తే కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినిద్దాం ఫ్రమ్ ద మూవీ మనసంతా నువ్వే.

ఇంత ప్రేమ తట్టుకోలేకపోతున్నాం. అఫ్ కోర్స్ అంటే ఈ పాట గురించి కాదు, మీ కాల్స్ గురించి చెప్తున్నాను. బ్యూటిఫుల్ కాల్ వాల్యూమ్ అండ్ అందులో కానీ నాకు ముగ్గురే కరెక్ట్ గా చెప్పారు, గణేష్ గారు, హర్ష గారు, సాయిలక్ష్మి గారు. సో ఇంకా లీడర్ బోర్డ్ అలాగే ఉంది, సో ఇంకా టైం ఉంది. సో 6:45 వరకు అయితే నేను ఈ గేమ్ కంటిన్యూ చేసి 6:45 తర్వాత ఐ విల్ రివీల్ ద విన్నర్. సో అప్పటి వరకు మీ ప్రయత్నం మీరు చేయండి, ఎందుకంటే ఎవరైతే ఎక్కువగా ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకి, కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి దే కుడ్ విన్ ద గిఫ్ట్ కార్డ్ అనమాట, విచ్ ఇస్ $25 ఫ్రమ్ ఇండియా బజాజ్ రాజులాస్ అనమాట. మరి నెక్స్ట్ క్లూ వచ్చేసి ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం నేను ఏం చేస్తున్నానంటే, నేను 3 క్లూస్ ఇస్తాను, మీరు ఆ కామన్ లింక్ ఏంటో కనిపెట్టాలన్నమాట. సో నెక్స్ట్ క్లూ వచ్చేసి విక్రమార్కుడు దరువు కిక్టు. సో ఈ మూడు సినిమాలలో ఉండే ఆ కామన్ లింక్ ఏంటో తెలిస్తే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. మరి ఆ లోపల ఒక ప్రకటన అయితే వినేద్దాం. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్, బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు. సో లాస్ యువర్ జాబ్ ఆర్ ఇన్సూరెన్స్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈస్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్, విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, వీ హావ్ గాట్ యూ కవర్డ్. సో ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ని సంప్రదించండి. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది, నో ప్రాబ్లం. మనమైతే పాట వినేద్దాం, నేను మీ కాల్స్ అన్ని ఆఫర్ తీసుకుంటాను, మీరైతే ఈ పాట విని ఎంజాయ్ చేస్తారు.

0: హలో హలో అండి.
1: హలో, ఓ కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. హలో గణేష్ గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, చెప్పండి.
0: కామన్ ఫ్యాక్టర్ డ్యూయల్ రోల్ అండి.
1: ఎవరు డ్యూయల్ రోల్?
0: రవితేజ.
1: Yes, absolutely right. Awesome. Correct ga chepparandi.
0: Okay, thank you.
1: Okay, thank you. Bye. Yes, mana Ganesh garu, Sai Lakshmi garu, Shrikant garu, andaru correct ga chepparu. Inka try chesaru andaru, only Raviteja cheptunaru. Raviteja has a dual role. That is a common link. Ante moodu cinemallo kuda ayana dual role chesaru. So that is a common link anamata. Super kada. Koncham twist undi ee question lo, but that's okay. ఇంకా ఉన్నాయి మనకి క్వశ్చన్స్, ఇంకా చాలా టైం ఉంది. సో లెట్స్ హోప్ యూ విల్ గెట్ ఇట్. మరి నెక్స్ట్ క్లూజ్ వచ్చేసి, ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం నేను 3 క్లూజ్ ఇస్తాను. దాంట్లో ఉన్న కామన్ లింక్ పట్టుకొని మీరు చెప్పాలి. ఎయిదర్ దట్ విల్ బి ఆల్ రిలేటెడ్ టు మూవీస్ అన్నమాట. ఎయిదర్ ఒక మూవీ ప్రొడ్యూసర్ గురించి అవ్వచ్చు, వాళ్ళ డైరెక్టర్స్ గురించి అవ్వచ్చు, ఆర్ వాళ్ళ రోల్స్ గురించి అవ్వచ్చు, మూవీస్ మధ్యలో అవ్వచ్చు, ఎనీథింగ్ రిలేటెడ్ టు మూవీస్. నేను మీరు కామన్ లింక్ చెప్పాలి. అండ్ విన్ అయిన వాళ్ళకి, అంటే ఒక్కరికి మాత్రమే, ఇండియా బజాజ్ రాజ్లాస్ నుండి $25 గిఫ్ట్ కార్డ్ వస్తుంది. ఓకే, ఆల్రైట్. నెక్స్ట్ 3 క్లూస్ చెప్తాను, దీంట్లో కామన్ లింక్ చెప్పండి. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు ఆ ఒక్క మాటతో రెండు జేబులు చేతులు పెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయాను, ఎక్కడికి వెళ్తున్నానో నాకు కూడా తెలియదు, అక్కడ స్పేస్ లేదు, ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నారు. ఈ మూడు స్టేట్మెంట్స్ ఎవరి నుండి వచ్చాయి? నాకు తెలిసి ఇది ఈజీగా వచ్చేస్తుంది, బట్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ వన్ మోర్ టైమ్. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు ఆ ఒక్క మాటతో రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నానో కూడా నాకు తెలీదు, అక్కడ స్పేస్ లేదు, ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నారు. ఈ 3 స్టేట్మెంట్స్ చెప్పింది ఎవరు? మీకు తెలిస్తే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. ఆ లోపల ఈ

0: మై గాడ్, అబ్సల్యూట్లీ హై కాల్ వాల్యూమ్ ఫర్ దిస్ క్వశ్చన్. అందరూ కరెక్ట్ గా చెప్పారు. సింధుర గారు, శ్రీకాంత్ గారు, కీర్తన గారు, ప్రతిభల గారు, గణేష్ గారు, హర్ష గారు, కృష్ణ గారు, సాయి లక్ష్మి గారు, విజయ్ గారు. ఇంకా నేను చాలా కాల్స్ మిస్ అయ్యాను, 9 కాలర్స్ మాత్రమే తీసుకోగలిగాను నాకున్న టైమ్ లో. బట్ ఎస్, అబ్సల్యూట్లీ రైట్, హీఈస్ నన్ అదర్ దాన్ అవర్ గురుజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పిన స్టేట్మెంట్స్ అన్నమాట అవన్నీ. సూపర్. మరి ఇప్పుడైతే లీడర్ బోర్డ్ చాలా ఎక్సైటింగ్ గా నడుస్తుంది. ఇంకా సేపట్లో అంటే ఇంకో 25 మినిట్స్ ఏమో మనకుంది టైం. సో ఈ లోపల ఎన్ని క్వశ్చన్స్ వీలైతే నేను అన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అండ్ ఎవరైతే కరెక్ట్ గా చెప్తారో వాళ్ళు 1% విల్ గెట్ ద గిఫ్ట్ కార్డ్. ఓకే, మరి నెక్స్ట్ క్లూజ్ వచ్చేసి గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, శ్రావణి ప్రసాద్ రావు గారు. గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, శ్రావణి ప్రసాద్ రావు గారు. ఈ మూడు అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఈ మూడు క్లూస్ కూడా ఒక మూవీకి సంబంధించింది, ఒక మూవీలో మూవీ క్యారెక్టర్స్. లెట్ మీ టెల్ యూ దట్ వే. సో ఆ మూవీ పేరేంటి మీకు తెలిస్తే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. మరి ఆ లోపల బంగారు రాజు మూవీలోంచి ఈ పాట వినిద్దాం.
1: అది నాకు బాగా గుర్తుంది.

0: my God, what a call volume again. Harish Garu, Surya Garu, Vijay Garu, Harsha Garu, Ganesh Garu, Srikant Garu, Sai Lakshmi Garu, Krishna Garu, Sindhura Garu. Andaru correct ga cheppesaru. Intaki answer entante Venki. Asala train sequence enta beautiful ga hit ayyindante superb movie. Mari andaru correct ga chepparu. Naakaithe chaala tough avutundi endukante there is a tough competition today. Fortune wheel lo entha mandi peru land cheyalo naaku ardham kaaledu. Andaru correct ga cheptunnaru. Okay. Here we go with the next clue. ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం నేను 3 clues చెప్తున్నాను. ఆ 3 clues మధ్యలో ఉండే కామన్ లింక్ ఏంటో మీరు కనిపెట్టాలి. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు మూవీస్. అది మూవీ థీమ్ అవ్వచ్చు, బిట్వీన్ యాక్టర్స్ అవ్వచ్చు, బిట్వీన్ వాళ్ళ డైలాగ్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ అవ్వచ్చు. మీకు తెలిస్తే మీకు చేయాల్సిన నెంబర్ 9726361966. మరి క్లూస్ వచ్చేసి ఉప్పెన విక్రమ్ మాస్టర్. ఉప్పెన విక్రమ్ మాస్టర్ ఈ 3 సినిమాల్లో ఉండే కామన్ లింక్ ఏంటి తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9726361966. అండ్ ఇప్పుడే కాదు, నేను నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో కూడా ఆల్మోస్ట్ అబౌట్ 6:45 వరకు ఈ గేమ్ కంటిన్యూ చేస్తాను. ఆ తర్వాత వాళ్ళలో ఎవరైతే కరెక్ట్ గా చెప్పారో వాళ్ళందరిలోంచి ఐ విల్ పిక్ ఎ లక్కీ విన్నర్ యూజింగ్ ఫార్చ్యూన్ వీల్. వాళ్ళకి $25 వర్త్ ఆఫ్ గిఫ్ట్ కార్డ్ ఫ్రమ్ ఇండియా బజార్స్ రాజులాస్ ఇవ్వబడుతుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, ట్రై యువర్ బెస్ట్. ఎందుకంటే ఫార్చ్యూన్ వీల్ మీ పేరు కూడా ఉండొచ్చు అండ్ అందరూ కరెక్ట్ గా చెప్పాలి అని కాదు, కొందరు మిస్ కూడా చేయొచ్చు, కొందరు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే ఇంకొకరు. ఓకే, మనకు ఒక కాలర్ వస్తున్నారు. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. సాయి లక్ష్మి గారు చెప్పండి. విజయ్ సేతుపతి ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ ద కాల్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి.
1: హలో అండి, నా పేరు విజయ్ అండి. మళ్ళీ
0: విజయ్ గారు చెప్పండి.
1: ఆన్సర్ వచ్చి విజయ్ సేతుపతి అండి.
0: విజయ్ సేతుపతి. ఓకే, మనం బ్రేక్ లోకి వెళ్తున్నాం. ఐ టేక్ ద మిగతా కాలర్స్ ఆఫ్ ఎయిర్, బట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద కాల్.
2: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి. నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు

0: Max. Everything under one roof. Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry. Irvik's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irvik.
1: India ki teleport aithe enta baaguntundo.
2: What if India was just a tap away?
3: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe. New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe. Okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
4: Hey, Bindu. ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవడానికి.
6: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

Welcome back to Surabhi Detour, only on Radio Surabhi 107.9 FM HD3 America. Lo telugu nestam mari mari inda kadigina question kaithe correct answer vachesi Vijay Setupathi and andru correct ga cheppesaru. Ippudu aa list cheppukunte pothe inka chaala pedda list ayipothadu kabatti let me jump into the directly next clue. Ippudiki koncham easy ga unnattu undi, ippudu koncham tricky istha. Idi naaku telisi ekku mandi cheppaleru, it will actually help me to filter the లిస్ట్ అన్నమాట. హియర్ వి గో. సో నెక్స్ట్ క్లూజ్ వచ్చేసి లైలా పాండవులు తుమ్మెదా మేడం. లైలా పాండవులు తుమ్మెదా మేడం ఈ మూడు సినిమాల్లో ఉండే కామన్ లింక్ ఏంటో తెలిస్తే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966 అండ్ ఒక్క లక్కీ విన్నర్ కి $25 వర్త్ ఆఫ్ గిఫ్ట్ కార్డ్ ఫ్రమ్ ఇండియా బజార్స్ రాజులాస్ వచ్చేస్తుంది. దానికోసమే మనం ఆడుతున్నాం ఈ గివ్ అవే రౌండ్. సో మీకు తెలిస్తే కాల్ చేసేయండి. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966 అండ్ ఆ లోపల ఒక మంచి పాట అయితే వేసేస్తాను. ఓకే, ఐల్ టేక్ ద కాలర్స్ ఆఫ్ ఎయిర్ ఎందుకంటే ఆన్సర్ తెలిసిపోతుంది కాబట్టి. మీరైతే ఈ పాట వినండి, ఐల్ టేక్ ద కాలర్స్.

రైట్, మరి ఇప్పుడైతే ఇంకా ఈ గేమ్ ని కంక్లూడ్ చేసే టైం వచ్చేసింది. నేను ఇప్పుడు ఒక పాట వేయబోతున్నాను, పాట తర్వాత ఐ విల్ రివీల్ ద విన్నర్స్. ఎందుకంటే ఒక 5-6 అన్నిటికీ కరెక్ట్ గా చెప్పారు. నో, ఐఎమ్ గోయింగ్ టు రన్ ద ఫార్చ్యూన్ వీల్ ఆన్ దెమ్ అండ్ లెట్స్ సీ హూ విల్ బి ద లక్కీ విన్నర్. ఈ పాట తర్వాత నేను రివీల్ చేసేస్తాను. టిల్ దెన్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ నెంబర్ ఫ్రమ్ ద మూవీ శ్యామ్ సింగ్ రాయ్.

ఆల్ రైట్. మరి మనకి విన్నర్ వచ్చేసారు, కంగ్రాచులేషన్స్ హర్ష గారు, యు వన్ ద $25 గిఫ్ట్ కార్డ్ ఫ్రమ్ ఇండియా బజార్స్ రాజులాస్ కిచెన్. కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ నేను పాట వేస్తాను, ఆ పాట లోపల కనుక నాకు హర్ష గారు మీరు కాల్ చేసి డీటెయిల్స్ ఇవ్వకపోతే ఐ హ్యాడ్ టు పిక్ ద సెకండ్ విన్నర్ అనమాట. సో చూద్దాం ఇప్పుడు మీరు చెప్తారేమో. ఐ మీన్ మీరు కాల్ చేయండి పాట వచ్చే టైంలో, ఐ విల్ డెఫినెట్లీ టేక్ యువర్ డీటెయిల్స్ అండ్ వీ విల్ give away the gift card to you and congratulations one more time and me kosam ee paata chestundi from the movie side.

0: Alright, congratulations Harsha Garu, you won it and yes, I hope you enjoyed the show and eppudu cheppe vidhanga manam undedi okati life emi teeskramu emi teeskopamu happy ga undandi navutu undandi pakkana vallu navistu undandi ma hanthi thiri navistara ante kada so malli ocche varam mimmalni entertain cheyadaniki mi Ajay Vasavi Monday roju 4 to 7 vachestundi and ippudaithe non stop fun cheyadaniki ma Sushma ikkada ready ga undi mimmalni all the way till 9 o'clock she'll be entertaining you and good night I am signing off with this beautiful number from the movie Shankar Dada MBBS
1: correct ప్రేమ గురించి నాకేం తెలుసు లైలా మజ్నులకు తెలుసు పారు దేవదాసులకు తెలుసు ఆ తర్వాత తమకే తెలుసు ఇదిగో తమ్ముడు మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా వింటావా

0: ఏమైందన్నా?
1: ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

జీవితంలో దేని మీద ఆశపడని నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లైపోయింది.

తెలింది. తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చిందే.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?